శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 18వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 34 సెకండ్లుగా వస్తుంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. కార్మికులకు చట్టబద్దమైన సామాజిక భద్రతా ప్రయోజనాలను మరింత విస్తృతం చేస్తూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ నెలవారీ గరిష్ట వేతన పరిమితిని 25,000 పెంచుతూ కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా అధునాతన ఇమేజింగ్ సదుపాయాలతో రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా ఎండోస్కోపీ వ్యవస్థను ఢిల్లీలో ఎయిమ్స్ ఏర్పాటు చేసింది. దీంతో జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు మరింత ఆధునిక వైద్య సేవలు అందించే సామర్థ్యం ఆసుపత్రిలో పెరిగిందని ఎయిమ్స్ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ అభివృద్ది పథంలో ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిన్న ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన వారణాసి వడ్నగర్ సేవా సంకల్ప అభియాన్లో చంద్రబాబు

నాయుడు పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ మేరకు పోలీసు నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా ప్రకటన విడుదల చేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాల అమలు, ఉత్తమ విధానాల పరస్పర మార్పిడి, ఫలితాల ఆధారిత పర్యవేక్షణే కీలకమని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అస్సాం అధ్యయన పర్యటనలో భాగంగా గువహటిలో గురువారం నిర్వహించిన చర్చలో ఆయన ప్రసంగించారు. పశుసంవర్దక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను ఏపీపీఎస్సీ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత, ఏకరూపత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి తిరుమల స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహించారు. ఈ ఉదయం స్వామివారికి కల్పవృక్ష సేవ, రాత్రి సర్వభూపాల వాహన సేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టత గల గరుడ సేవ శనివారం సాయంకాలం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఉదయం ఏలూరు జిల్లా వట్లూరులోని సర్ సిఆర్ రెడ్డి మహిళా కళాశాల నుండి ఇండోర్ స్టేడియం వరకు 5K రెడ్ రన్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:03 దాటి 42 సెకండ్ల కావస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: స్టూడియోల సమయం 6:44 దాటి 59 సెకండ్లుగా వస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంతి వంగలపూడి అనిత వెల్లడించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాతి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ,
1: 140 కోట్ల భారతీయుల యొక్క ఆశాజ్యోతి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి దిశాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వేళ దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం ఉన్నదండి. ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానికి భారతదేశానికి అవసరం ఉన్నది కాబట్టి ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ.
0: అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కలిసి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్న విశ్వకర్మ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో యునైటెడ్ కింగ్డమ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లోని ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈసీఆర్ఎఫ్ డ్యాం. ఇటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు సంబంధించి గ్యాప్ 1 చూస్తే 49% పనులు, గ్యాప్ 2 చూస్తే 43% పనులు ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా రేపు నవంబర్ నుంచి మరింత స్పీడప్ చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ,
0: వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర అని, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంతి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం హోంమంతి అనిత

0: మాట్లాడుతూ
1: మంచి సబ్స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి, ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనే కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. అదేవిధంగా రెస్పాన్స్ టైం కూడా మినిమం 10 మినిట్స్ 15 మినిట్స్ చేయాలి ఫైర్ టెండర్ వర్క్ ఏదైనా. దానికి సంబంధించి ఫైర్ టెండర్ వెహికల్స్ ను కూడా పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో దగ్గర 225 కోట్ల రూపాయలు ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కొనేదానికి గవర్నమెంట్ సిద్ధపడింది.
0: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నాయకులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాతి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై ఏనికన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలను టిటిడి నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్వయం బ్రాండ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలు చేతి వృత్తిదారులకు వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించ

0: చాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నాన్లే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
6: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
5: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
6: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
5: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
6: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
7: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
7: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
7: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
7: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీ ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా.
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: స్టూడియోల సమయం 7:04 దాటి 59 సెకండ్లు కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 14

0: 10కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడవది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ అంతర్జాతీయంగా నమ్మకమైన సెమీకండక్టర్ తయారీ కేంద్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న నిర్వహించిన సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్ను ప్రారంభించిన ఆయన, ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్దమవుతోందని స్పష్టం చేశారు. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరఫరా సవాళ్లను భారత్ ఒక స్థిరమైన నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
1: భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సేమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. ఐసా దేశ్ జబ్ ఏక్ క్రిటికల్ ఇండస్ట్రీ మే సఫల్ హోతా హై తో ఇస్సే పూరీ దునియా కీ సప్లై చైన్ కో తాకత్ మిల్తీ హై. ఔర్ ఆజ్ జబ్ సప్లై చైన్ వెపనైజ్ హో రహీ హై తబ్ తో ఇస్కీ మహత్తా బహుత్ బఢ్ జాతీ.
0: భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: పీఎం ముద్రా యోజన లబ్దిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015 ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. లబ్దిదారులు తమ రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా వ్యాపారాలు అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని, ఈ అవకాశంతో చాలా మంది లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీఎం ముద్రా లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవము మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గతంలో తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడిన మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేడు లఖపతి దీదీలుగా మారారని తెలిపారు. దేశంలోని ముఖ్యంగా తెలంగాణ రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి భద్రత కల్పించేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని చౌహాన్ పునరుద్ఘాటించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణ విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్కు ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రక్షణ విమానాలు హెలికాప్టర్

హెలికాప్టర్ల చేరిక దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు విదేశీ వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మరో కీలక ముందడుగని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో స్వదేశీ రూపకల్పన, అభివృద్ది, తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి వాసిలీ ఉస్మాకోవ్తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 2 దేశాల మధ్య దౌత్య సైనిక సంబంధాలకున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవి అని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు కాగా నవల్పరాసి ఈస్ట్, నవల్పరాసి వెస్ట్, నువాకోట్ జిల్లాల్లో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 13756 మందిని భద్రతా దళాలు రక్షించాయి. మృతదేహాలను గుర్తించడానికి 1286 డిఎన్ఏ శాంపుళ్లు సేకరించారు. ప్రస్తుతం నిరాశ్రయుల కోసం 27 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగుకు దిగిన భారత్కు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 108 పరుగులు చేయగా సంజు శాంసన్ 50 పరుగులతో రాణించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్టు తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశవ్యాప్తంగా 272 నగరాల్లోని 454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన వివిధ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మీ సౌజన్యం కూడా బోలెడని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది. అప్టు మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:19:50 కావస్తుంది. మనం ఎంటర్పెన్ కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ షేర్ చేస్తాను కదా, మరి ఇవాంటి స్టోరీ ఏంటి అంటే, ఒక ఊళ్ళో ఒక శిల్పి ఉన్నాడంట. ఒక మంచి విగ్రహం తయారు చేద్దామని అడవికి వెళ్ళి 2 రాళ్లను తీసుకొచ్చారు. సరే అని మొదటి రాయి మీద ఉలి పెట్టి ఒక దెబ్బ వేశాడా లేదో ఆ రాయి. అబ్బో నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను వదిలే ప్లీజ్ అని దండం పెట్టింది. ఇంకా శిల్పి సరే అని దాన్ని పక్కన పెట్టి 2వ రాయిని చక్కడం మొదలుపెట్టాడు. ఆ 2వ రాయి దెబ్బలన్నీ భరిస్తూ ఓపికగా నిలబడింది. కొద్ది రోజులకి అద్భుతమైన విగ్రహంగా తయారైంది. సమయం వచ్చింది, ఊర్లో గుడి కట్టారు. ఆ దేవుడి విగ్రహాన్ని తీసుకెళ్లి గర్భగుడిలో పెట్టారు. మరి పక్కన పడేసిన ఆ మొదటి రాయిని ఎంచుతారు తెలుసా? గుడి గుమ్మం దగ్గర కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టారు. ఇప్పుడు కథలో అసలైన స్పెషల్ ఏంటంటే, గుడికి వచ్చే జనాలందరూ

ఆ మొదటి రాయి మీద రోజు కొబ్బరికాయలు బాగా వెళ్తుంటే లోపల ఉన్న విగ్రహానికి మాత్రం పూజలు చేస్తూ దండాలు పెడుతున్నారు. రాత్రి గుడి తలుపులు వేశాక బయట ఉన్న రాయి ఏడుస్తూ లోపల ఉన్న విగ్రహంతో అందట, మనమిద్దరం ఒకే అడవి నుంచి వచ్చాం కదా, నీకేమో దండాలు నాకేమో ఈ దెబ్బలా అని. దానికి ఆ విగ్రహం చిరునవ్వుతూ ఇలాంది, నేను శిల్పి ఉలి దెబ్బల్ని ఆ ఒక్కరోజు ఓపికగా భరించాను, కానీ అందుకే ఈరోజు దేవుణ్ణయ్యాను. నువ్వు ఆ ఒక్కరోజు దెబ్బలకు భయపడి పారిపోయావు, అందుకే జీవితాంతం ప్రతి ఒక్కరి చేతుల్లో దెబ్బలు తింటున్నావు అని చెప్పిందంట. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ కూడా అంతే, ఇప్పుడు మనకు వచ్చే కష్టాలు సవాళ్ళు అన్నీ ఆ శిల్పి వేసే ఉలి దెబ్బల్లాంటివి. ఈరోజు పడే కష్టాన్ని చూసి భయపడి వెనకడుగు వేస్తే గనక జీవితాంతం వేరే వాళ్ళ చేతిలో దెబ్బల్ని తినడం, దెబ్బలతో నలిగిపోతూ ఉంటాం. అదే ఆ దెబ్బలను తట్టుకుని నిలబడితే రేపే మనమే ఒక సూపర్ స్టార్ అవుతాం. సో డోంట్ గివ్ అప్, దెబ్బ పడితే బాధపడకండి, చెక్కబడుతున్నామని సంతోషపడండి అదనమాట. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:28 దాటి 52 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి స్టోరీ అయితే చెప్పేశాను కదా, మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈరోజు సెప్టెంబర్ 18, మరి ఇవాళ డే స్పెషల్ గురించి మాట్లాడుకోవాలంటే అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం అనమాట. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18 ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకుంటాం అనమాట. సమాజంలో స్త్రీ పురుషులిద్దరూ ఒకే రకమైన పని చేసినప్పుడు, ఒకే రకమైన శ్రమను దారిపోసినప్పుడు మరి వేతనం దగ్గరకు వచ్చేసరికి ఆ తేడా, ఈ ప్రశ్నకు గట్టిగా అడగడానికి ఈ ప్రత్యేక దినోత్సవం అనమాట. శ్రమ ఒక్కటే అయినప్పుడు ప్రతిఫలం ఎందుకు వేరుగా ఉండాలి, ఆలోచించాల్సిన విషయమే కదా. మనం ఎంత అడ్వాన్స్డ్ వరల్డ్లో ఉన్నా ఇప్పటికీ ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు పురుషులతో మహిళలకు తక్కువ వేతనం అందుతుందని గ్లోబల్ సర్వీసెస్ చెప్తున్నాయి. ఈ వ్యత్యాసాన్ని, ఆ అసమానతను తుడిచేయడానికే యునైటెడ్ నేషన్స్ ఈ ప్రత్యేక దినోత్సవాన్ని తీసుకొచ్చిందనమాట. సమాజంలో, ప్రపంచంలో చివరికి ప్రతి పని ప్రదేశంలో అర్హతకు, కష్టానికి తగిన గుర్తింపు లభించాలి. మరి దీని గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.

0: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:35 దాటి 57 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. నేనైతే డే స్పెషల్స్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా, ఇందాక చెప్పా కదా అంతర్జాతీయ సమానవేతన దినోత్సవం ఈరోజని. మరి ఈ విషయంలో మనం మారాల్సిన అంశాలు ఏంటంటే, ప్రతిబున్న చోట లింగ భేదానికి తావుండకూడదండి. పని ప్రదేశాల్లో వేతన విధానాలు అన్ని

అందరికీ పారదర్శకంగా ఉండాలి. ఒకే శ్రమకు ఒకే వేతనం అందించడం అనేది దానం కాదండి, అది హక్కు. గుర్తుపెట్టుకోండి, సమానత్వం అనేది కాగితాల మీద కాదు, మన ఆలోచనలో మన ఆచరణలో ఉండాలన్నమాట. ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కష్టానికి సరైన విలువ దక్కినప్పుడే నిజమైన అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అదనమాట. ఇంకా మరి డే స్పెషల్స్ గురించి ఇంకా మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారత FM 101.3. నేను మీ ఆజే సౌజన్య. ఈరోజు డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి ఈ కాఫీ టైంలో ఇంకా నెక్స్ట్ డే స్పెషల్ ఏంటి అంటే ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం కూడా ఈ September 18th జరుపుకుంటాం అన్నమాట. నీరు లేనిదే జీవం లేదు అనేది ఊరికే అన్న మాట కాదండి, అది నిజం. పొద్దున్న లేవగానే కాఫీ నుండి రాత్రి పడుకునే ముందు తాగే మంచి నీళ్ళ వరకు మన జీవితం ప్రతి నిమిషం నీటితోనే ముడిపడి ఉంటుంది. కానీ మన చుట్టూ ఉన్న చెరువులు, నదులు, బావులు, అసలు ఆ నీరు ఎంత సురక్షితంగా ఉందో ఎప్పుడైనా గమనించారా, ఆలోచించారా? ఇది కేవలం ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు చేయాల్సిన పని కాదండి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో, ఊర్లో ఉన్న నీటి వనరులను శుభ్రంగా ఉంచుకోవాలి అనేది ఈరోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా.
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:52 దాటి 18 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇంకా ఇవాళ ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం గురించి మాట్లాడుతూ ఉన్నా కదా. అసలు నీటి పర్యవేక్షణ అంటే ఏంటి అంటే గనక మనం ఉపయోగించే లేదా మన చుట్టూ ఉన్న నీటిని ఒక 4 పారామీటర్స్లో టెస్ట్ చేస్తారనమాట. అది ఎలా అంటే, 1 టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత అనమాట. నీటి ఉష్ణోగ్రత పెరిగితే అందులోని జలచరాల మనుగడ కష్టమవుతుంది. సో టెంపరేచర్ ఎలా ఉంది అనేది టెస్ట్ చేస్తారు. ఇంకా ఆమ్లత్వం క్షారత్వం అంటే పిహెచ్ స్థాయి అనమాట. నీరు మరీ ఆమ్లంగా ఉందా లేదా క్షారంగా ఉందా అని తెలుసుకుంటారు. ఇంకా నీటి స్పష్టత అంటే టర్బిడిటీ అంటారు కదా, అదనమాట. నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో లేదా ఎంత మసకగా ఉందో అని చూస్తూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే కరిగిన ఆక్సిజన్ అనమాట. చేపలు మరియు ఇతర జలచరాలు బ్రతకడానికి నీటిలో తగినంత ఆక్సిజన్ ఉందో లేదో టెస్ట్ చేస్తారనమాట. మరి మనం ఎందుకు భాగస్వాములు కావాలి అంటే, పరిశ్రమలు, వ్యర్థాలు, ప్లాస్టిక్ వల్ల వనరులు తీవ్రంగా కలుషితమైపోతున్నాయి. ఆ కలుషితమైన నీటి వల్ల వచ్చే కలరా, టైఫాయిడ్ అవి కూడా ఎక్కువైపోతున్నాయి. సో మనం ఏం చేయాలంటే, వీలైనంత వరకు ప్లాస్టిక్ని వాటర్లో కలపకుండా అవాయిడ్ చేస్తే చాలా మంచిదన్నమాట. ఈరోజు మనం నీటి నాణ్యతను కాపాడితేనే కదా రేపటి తరానికి ఒక స్వచ్ఛమైన నీటిని అందించగలుగుతాం. ఏమంటారు? సో మనం చిన్న చిన్న మార్పులు స్టార్ట్ చేస్తే మన పిల్లలు కూడా దాన్ని చూసి నేర్చుకుంటారు. భావితరాలకి ఒక కొంచెమైన స్వచ్ఛమైన నీటిని అందించగలుగుతాం. అదనమాట, నీటిని పొదుపు చేద్దాం, నీటి స్వచ్ఛతను కాపాడదాం. ఏమంటారు? ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 7:54 దాటి 15 సెకండ్లకు వస్తుంది. ఈనాటి కాఫీ టైంకి బాబాయ్ చెప్పేస్తాం. మీకోసం సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విద్య భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఇంటర్మీడియట్ విద్యను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంత్రి నిన్న పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. రాష్టంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు

కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. రానున్న మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని, ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రక్రియపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లాల వారీగా అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. అపరిష్కృతంగా ఉన్న కేసులు, దరఖాస్తులు, విచారణలను ఈ నెల 21-22 తేదీల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, సిస్టమ్ పాడిన గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:08 దాటి 42 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పోయాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి ఈరోజు మన మోటివేషనల్ పంచ్ సెగ్మెంట్లో ఒక మైండ్ బ్లోయింగ్ కోడ్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని చెప్పింది ఎవరో తెలుసా? మన అబ్రహం లింకన్ గారు. ఆయన ఏమన్నారో తెలుసా అండి? ఒకవేళ నన్ను ఒక పెద్ద చెట్టు నరకమని చెప్పి 6 గంటలు టైం ఇస్తే నేను అందులో మొదటి 4 గంటలు కూర్చుని నా గొడ్డలకి పదును పెడతాను అని చెప్పారు. బాబోయ్ వింటుంటే షాకింగ్గా ఉంది కదా. ఏంటండి 4 గంటలు టైం వేస్ట్ చేస్తారా అని ఆలోచిస్తున్నారా? అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. మరి దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
3: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
2: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
3: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఉన్నారు కదా, కార్తిక్ బండ ఓకే బంగారం మూవీ నుంచి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:18 దాటి 38 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే మన లింకన్ గారు చెప్పిన కొటేషన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. ఏ కొటేషన్ చెప్పాను? ఒకవేళ నన్ను పెద్ద చెట్టు నరకమని చెప్తే 6 గంటలు టైం ఇస్తే నేను అందులో మొదటి 4 గంటలు కూర్చుని నా గొడ్డలకు పదును పెడతాను అనే కోడ్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. కేవలం ఇది ఒక సాధారణ ఉదాహరణ మాత్రమే కాదండి, అది మానవ శ్రమ, సమయ నిర్వహణ మరియు స్మార్ట్ థింకింగ్ ప్రాముఖ్యతను తెలియజేసే ఒక కాలాతీత మార్గదర్శకం అన్నమాట. ఇప్పుడున్న ప్రపంచంలో వర్క్ స్ట్రెస్, టైం లిమిట్స్ పెరిగిపోతున్న తరుణంలో ఈ సూక్తి బాగా వర్క్ అవుతుందనే చెప్పాలి. చాలామంది ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న వెంటనే ఎలాంటి ఆలోచనలు లేకుండా నేరుగా వర్క్లోకి దిగిపోతూ ఉంటారు. దీనివల్ల ఎక్కువ టైం అండ్ ఎనర్జీ వేస్ట్ అవ్వడమే కాకుండా ఆశించిన ఫలితం దక్కదు. పదులు లేని గొడ్డలతో చెట్టును నరకడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది చెప్పండి? శ్రమ పెరుగుతుంది, టైం వేస్ట్ అవుతుంది, అలాగే వర్క్ వాల్యూ కూడా తగ్గుతుంది. అదే గొడ్డలకి తగినంత పదును పెడితే తక్కువ టైంలో ఎక్కువ ఫలితాన్ని సాధించవచ్చు. మరి దీని గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఉన్నారు కదా సంతోషం మూవీ నుంచి, మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఉషా పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి.

మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:26 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మన లింకన్ గారు చెప్పిన మాట గురించి మాట్లాడుతున్నా కదా, గొడ్డలికి పదును పెట్టడం అనే పదం మానవ జీవితంలో చాలా విషయాలకి సింక్ అవుద్దండి. మనం

అంచనా వేయడం. ఏ రకమైన విజయాన్నైనా సాధించడానికి శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత ఎంతో అవసరం అన్నమాట. ఇవి ఉంటే ఎలాంటిదైనా ఆలోచించే శక్తి వస్తుంది. మనం ప్రశాంతంగా ఉంటే విజయాన్ని ఈజీగా సాధించగలుగుతాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా రోజా మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత అండ్ కోరస్ పాడగా రాజశ్రీ గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:33 దాటి 52 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే లింకన్ గారు చెప్పిన కోడ్ గురించి మాట్లాడుతున్నా కదా. సో రోజుకి 12 అవర్స్ నాన్ స్టాప్గా కష్టపడేవారు గ్రేటా, లేక 2 అవర్స్ పక్కా ప్లాన్తో పనిచేసి రిజల్ట్ కొట్టేవాడు గ్రేటా? ఎవరు గ్రేట్ అంటారు? ఖచ్చితంగా 2 అవర్స్ పక్కా ప్లాన్తో పనిచేసేవారే గ్రేట్ కదా. పదులు లేని గొడ్డలతో చెట్టు నరికేవాడు హార్డ్ వర్కర్. కానీ గొడ్డలి ముందున్న ఐరన్ పార్ట్ని షార్ప్ చేద్దాం అని ఆలోచించేవాడే స్మార్ట్ వర్కర్. లైఫ్లో ఉత్తి శ్రమ మాత్రమే కాదండి, సరైన స్ట్రాటజీ కూడా ఉండాలి, అప్పుడే స్మార్ట్ వర్క్ చేయగలం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, హోలీ మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక ఆర్పి పట్నాయక్ పాడగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:40 దాటి 40 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే మాట్లాడుతూ ఉన్నాం కదా, లింకన్ గారు చెప్పిన గొడ్డలకి పదును పెట్టడం గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. ఈ కొటేషన్ ఇప్పుడున్న ఆధునిక యుగంలో ఈ ఫార్ములా అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకు అంటారా, చాలామంది ప్రాజెక్ట్ చేయడానికి కానీ ఏదైనా వర్క్ చేయడానికి ముందు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఎలా పడితే అలా చేసే కన్నా స్టార్ట్ చేసే ముందు పరిశోధన, విశ్లేషణ, శిక్షణ అనేవి గొడ్డలికి పనులు పెట్టడం లాంటివే. సో ఈ 3 స్టెప్స్ మనం ఫాలో అయితే, మన బ్రెయిన్ని షార్ప్గా వర్క్ చేస్తే, కరెక్ట్ ప్లాన్తో స్టార్ట్ చేస్తే, ఎంతటి ప్రాజెక్ట్ అయినా చాలా ఫ్రూట్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో అందుకని మనం చేసే ప్రతి పని ముందు మన బ్రెయిన్ని షార్ప్ చేయాల్సిందే. అలా బ్రెయిన్ షార్ప్ చేస్తేనే స్మార్ట్ వర్క్ చేయగలం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎవరు పాడారంటే కనుక లైగర్ మూవీ నుంచి తనిష్క్ అండ్ సిద్ శ్రీరామ్ పాడారు, అలాగే వైష్ణవి కూడా పాడారు. ఈ పాట అయితే మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:48 దాటి 23 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో లింకన్ గారు చెప్పిన మాట గురించి అయితే మాట్లాడుతున్నాం కదా, రోజు కొత్త విషయాలు నేర్చుకోవడం, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కొత్త కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, లేదా ఒక డిబేట్ కొత్త టూల్స్ ప్రాక్టీస్ చేయడం, ఇదే గొడ్డలికి పదును పెట్టడం అంటే. మైండ్ ప్రశాంతంగా లేకపోతే ఎంత టైం ఉన్నా వేస్టేనండి. సో మన మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని బ్రెయిన్కి కొన్ని మంచి అలవాట్లు కూడా చేయాలన్నమాట, లైక్ ప్రాణాయామం చేయడం, మెడిటేషన్ చేయడం, మంచి నిద్ర, ఇవన్నీ కూడా మన బ్రెయిన్ని ఫోకస్ని డబుల్ చేస్తాయన్నమాట. ఏ పని చేయాలన్నా ఒక 10 మినిట్స్ ప్రశాంతంగా కూర్చుని టు డూ లిస్ట్ రాసుకోవాలన్నమాట. ఆ 10 మినిట్స్ ప్లానింగ్ మన డేలో 2 అవర్స్ టైంని సేవ్ చేస్తుంది. ఒక 10 మినిట్స్ కష్టపడితే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది ఒక ప్లానింగ్ రాసుకుంటే మనం ఇలా ఒక 2 అవర్స్ 1 అవర్లోనే ఒక టాస్క్ని కంప్లీట్ చేయగలుగుతాం. అదనమాట గొడ్డలకు పదును పెట్టడం అంటే. మరి ఇంకా మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీ ఎఫ్ఎం 01.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే యుద్ధం సరైన మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మీరు ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రేష్ఠ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:54 దాటి 30 సెకండ్లుగా వస్తుంది. మనవనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. సమర్థత అనేది కేవలం కష్టపడి పనిచేయడంలో మాత్రమే లేదండి, స్మార్ట్ వర్క్ ఉందనే సత్యాన్ని లింకన్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ తమ సమయాన్నంతటిని కేవలం కార్యాచరణకే కాకుండా తగినంత సమయాన్ని ప్లానింగ్కి, స్వీయ ప్రారంభానికి కేటాయించాలి. సరైన శిక్షణ, పదునైన ఆలోచన మరియు పర్ఫెక్ట్ ప్లానింగ్, ఇవన్నీ ఉన్నప్పుడే ఎలాంటి కష్టమైన లక్ష్యాన్నైనా చేరుకోగలుగుతాం. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఉంటే ఎటువంటి కష్టాన్నైనా ఈజీగా జయించవచ్చు. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:55 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. కార్మికులకు చట్టబద్దమైన సామాజిక భద్రతా ప్రయోజనాలను మరింత విస్తృతం చేస్తూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ నెలవారీ గరిష్ట వేతన పరిమితిని 25,000 పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా అధునాతన ఇమేజింగ్ సదుపాయాలతో రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా ఎండోస్కోపీ వ్యవస్థను ఢిల్లీలో ఎయిమ్స్ ఏర్పాటు చేసింది. దీంతో జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు మరింత ఆధునిక వైద్య సేవలు అందించే సామర్థ్యం ఆసుపత్రిలో పెరిగిందని ఎయిమ్స్ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ అభివృద్ది పదంలో ముందుకెళ్తోందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిన్న ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన వారణాసి వడ్నగర్ సేవా సంకల్ప అభియాన్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ మేరకు పోలీసు నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా ప్రకటన విడుదల చేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాల అమలు, ఉత్తమ విధానాల పరస్పర మార్పిడి, ఫలితాల ఆధారిత పర్యవేక్షణే కీలకమని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అస్సాం అధ్యయన పర్యటనలో భాగంగా గువహటిలో గురువారం నిర్వహించిన చర్చలో ఆయన ప్రసంగించారు. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను ఏపీఎస్సీ రాత పరీక్ష ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత, ఏకరూపత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం స్వామివారికి కల్పవృక్ష సేవ, రాత్రి

సర్వభూపాల వాహన సేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టత గల గరుడ సేవ శనివారం సాయంకాలం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఉదయం ఏలూరు జిల్లా వట్లూరులోని సర్ సిఆర్ రెడ్డి మహిళా కళాశాల నుండి ఇండోర్ స్టేడియం వరకు 5K రెడ్ రన్ నిర్వహించారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. కార్తీక్ పాడిన విరూపాక్ష మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:07 దాటి 45 సెకండ్లకు వస్తుంది మన ఇంటర్ ఎఫ్ఎం జరుగుషర్గలో. మరి ఏం మాట్లాడదు అంటే, అరే మచ్చా ఏంద్రా నీ కదా, ఇంట్లో రోజు ఏదో గొడవ, కిచకిచ ప్రశాంతంగా కాసేపు చాయ్ తాగుదామన్నా దక్కడం లేదా, టీవీలో సీరియల్ డ్రామా చూద్దామంటే ఇంట్లోనే లైవ్ సీరియల్ నడుస్తుందా? డోంట్ వరీ, మీరు ఒకటే కాదు ప్రపంచంలో ప్రతి ఇంట్లోనూ ఈ గోల గొడవలు కామన్. ఒక్కోసారి మన ఇంట్లోనే ఈ గోలని సరదాగా మాట్లాడుకుందాం. ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఏంటి గొడవలు ఎందుకు అవుతాయి అనే వీటి గురించి మాట్లాడుకుందాం. అర్థమైపోయింది కదా ఇవాళ టాపిక్ ఏంటి అంటే గొడవలు అన్నమాట. అసలు గొడవలు ఎందుకు వస్తాయి, ఎలా స్టార్ట్ అవుతాయి, ఎలా దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీయం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే కల్స్కౌల్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, దేవిశ్రీ ప్రసాద్ పాడగా ఆయన లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:15 దాటి 18 సెకండ్లుగా వస్తుంది. మన ఉన్నాం జోరుగో షర్గాలో. నేనైతే చెప్పా కదా గొడవల గురించి మాట్లాడుకుందామని, కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నా కొంచెం కోపంగా ఉన్నా ఎలా ఉన్నా ఇవాళ అయితే గొడవల టాపిక్ మాట్లాడుకుందాం. మరి అసలు ఇంట్లో గొడవలు ఎందుకు అవుతాయి అనుకుంటున్నారు? ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా అండి, మనం రోజులో 18 గంటలు ఫోన్లోనే ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ పక్కన ఉన్న వాళ్లతో 2 ముక్కలు కూడా మాట్లాడడం దాంతో మొదలవుద్దండి అసలు కదా. అక్కడే ఫస్ట్

రీజన్ అయితే మాత్రం అదేనండి. ఇప్పుడు ఇప్పుడైతే మాత్రం ఇంకా చిన్న విషయాలు పెద్ద గొడవ లేకపోతే ఎలా అంటారా, కూరలో ఉప్పు తగ్గింది, రిమోట్ ఎక్కడుంది, ఈ చెత్త బయటపడేలేదా, ఇలా చిన్న చిన్న స్పార్క్స్ వల్ల ఇంట్లో పెద్ద అగ్ని పర్వతాలే బద్దలైపోతాయి. ఇంకా ఎదుటివారు ఏమన్నారో వినడానికి ముందే మనం మన మైండ్లో ఒక పెద్ద కథ అల్లేసుకొని ఫైరింగ్ స్టార్ట్ చేస్తాం. నువ్వు అలా నువ్వు ఇలా అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం, కానీ మ్యాటర్ ఏమీ ఉండదు. కానీ మనమే అలా అల్లుకుని మనం అలా గొడవకి స్టార్ట్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మన పేరెంట్స్ ఆర్ ఇన్లాస్, వాళ్ళ ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఎందుకంటే మనకన్నా వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, ముందు జనరేషన్ వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఒకలా ఉంటే మన ట్రెండ్ ఇంకోలా ఉంటాయి. ఇద్దరి మధ్య ఈగో అనే బ్రిడ్జ్ పడితే ఇంకేముంది, గోల గోలే కదా. మరి ఈ గొడవలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి, కొన్ని సింపుల్ అండ్ సూపర్ హోమ్ రెమెడీస్ మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే దేవిపుత్రుడి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ ప్రసన్న గారు పాడగా, మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా, జొన్నవీతుల రామలింగేశ్వరరావు గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:24 దాటి 40 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా షర్గలు. నేనైతే గొడవల గురించి మాట్లాడుతున్నా కదా, ఇంకా ఇంట్లో గొడవ స్టార్ట్ అవ్వగానే ఏం చేయాలి, నేనైతే టిప్స్ షేర్ చేస్తాను కదా. మరి స్టార్ట్ అవ్వగానే ఏం చేయాలంటే వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. ఇది ఫస్ట్ మెయిన్ థింగ్. కాకపోతే మనం మనుషులం కాబట్టి ఖచ్చితంగా ఒకళ్ళు మనల్ని ఒకటంటే మనం పదనేయాలని అనుకుంటాం కాబట్టి రియాక్ట్ అవ్వకుండా ఉంటే సగం గొడవలు తగ్గుతాయండి. లేదు ఒక్క 10 సెకండ్స్ సైలెంట్గా ఉండండి, అది కూడా కుదరలేదా బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకా కోపం తగ్గాక మాట్లాడితే సెన్స్ మొత్తం మారిపోతుంది, అందుకని కోపం తగ్గాక మాట్లాడటమే కరెక్ట్ అనమాట. కోపంలో మనం ఒకటి మాట్లాడి వాళ్ళు ఒకటి మాట్లాడితే ఆ గొడవ పెరుగుతూ ఉంటుంది, ఆ సెన్స్ కూడా మారిపోతూ ఉంటుంది. అది కోపం తగ్గాక మాట్లాడితే అసలు మ్యాటర్ అనేది ఏంటనేది అర్థమవుతుంది. రోజు కనీసం ఒక 30 మినిట్స్, కనీసం రాత్రి డిన్నర్ టైంలో అయినా ఫోన్ పక్కన పెట్టి అందరితో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఇంకా బోర్డ్ గేమ్స్ ఆడడం లేదా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం వల్ల ఇల్లు మళ్ళీ కలర్ఫుల్గా మారుతుంది. ఎదుటివారు మాట్లాడేటప్పుడు మధ్యలో దూరకుండా ముందు వాళ్ళ మాట పూర్తిగా వినాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకుంటే సగం గొడవలు అక్కడే క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అదనమాట. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజీ సౌజన్య. మీరైతే చూడాలని ముందు నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక శంకర్ మహాదేవన్ అండ్ కవిత సుబ్రహ్మణ్యం పాడగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:33 దాటి 23 సెకండ్లు కావస్తుంది. మనం విన్నాం జోర్గా షర్గలో. ఈ జోర్గా షర్గలో నేనైతే గొడవల గురించి మాట్లాడుతున్నా కదా. సో ఇంకా ఏంటి టిప్స్ అంటే కనుక, ఇంట్లో వాళ్ళ దగ్గర ఈగో ఏంటి చెప్పండి, తప్పు మనదైతే ఒక్క ముక్క సారీ చెప్పేయండి, పోయేదేమి లేదు కదా. వాళ్ళు మన కోసం ఏ చిన్న హెల్ప్ చేసినా ఒక్క నవ్వుతో థ్యాంక్స్ చెప్పండి. కోపంగా ఉన్నప్పుడు చర్చలు అస్సలే పెట్టుకోవద్దు. అందరికీ నచ్చిన మంచి ఫుడ్ లేదు వేడివేడి చాయ్ ఆఫర్ చేయండి. కడుపు నిండితే మైండ్ కూల్ అవుతుంది, ఇది యూనివర్సల్ ట్రూత్ అనమాట. సో గొడవలు పడేది పరాయి వాళ్ళతో కాదు, మన ఇంట్లో వాళ్ళతోనే. మన కోసం నిలబడేది, మనల్ని ప్రేమించేది కూడా వాళ్లే కాబట్టి చిన్న చిన్న విషయాల్ని లైట్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా గొడవలు అనేది తగ్గుతాయి అనమాట. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

జోరుగా హుషారుగాలో నేనైతే మాట్లాడుతూ ఉన్నా కదా, గొడవల గురించి అయితే మాట్లాడుతున్నా కదా. మరి ఇంకా ఏంటి అంటే, మనకి బయట ఎంత స్ట్రెస్ ఉన్నా అది ఇంట్లోనే బయటపడతాం. బయట ఎవరితోనూ అనలేని కోపాన్ని ఇంట్లో మన వాళ్లే కదా అని వాళ్ళపై చూపిస్తూ ఉంటాం. అది వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, అలా అని ఇంట్లో ఉన్న వాళ్ళకి బాధగా అనిపిస్తుంది, కాదనట్లేదు. కానీ గొడవ ఎప్పుడు పెద్దదవుతుందో తెలుసా అండి? నేను ఇంత చేస్తున్నాను, నన్ను ఎవరు గుర్తించడం లేదు, లేదా నా మాటలకు విలువలేదు అనే భావన మనసులో నాటికపోయాక ప్రతి చిన్న విషయం పెద్ద రచ్చగా మారుతుంది. గొడవ జరుగుతున్నప్పుడు సమస్యను పరిష్కరించడం పక్కన పెట్టి నేను గెలవాలి, నా పాయింట్ ప్రూవ్ అవ్వాలి అనే మైండ్ సెట్ రావడం వల్ల గొడవలు మొదలవడం కాదు, అవి పీక్స్కి వెళ్ళిపోతాయి. సో ఒకరు మాట్లాడుతున్నప్పుడు మన ఈగోని తగ్గించుకొని ఎదుటి వారు మాట్లాడే మాటను విని ఒక 10 మినిట్స్ తర్వాత ఆ సమాధానం చెబితే గొడవ అనేది చాలా తగ్గుతుందన్నమాట. ఇంకా కూల్ అవ్వడానికైతే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారత్ FM 101.3.

0: బాగా పండిందిగా,
1: పంట బాగానే పండింది గానీ రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదాని సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So, what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
4: Vintanaru Vivid Bharati FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, జై చిరంజీవి నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ అండ్ శ్రేయ ఘోషల్ పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:54 దాటి 37 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగోషాలగలం. నేనైతే గొడవల గురించి అయితే మాట్లాడుతున్నా కదా, కూల్ అవ్వడానికి టిప్స్ అయితే షేర్ చేస్తా అన్నా కదా. మరి టిప్స్ ఏంటి అంటే, కోపం నశాలానికి ఎక్కిన వెంటనే ఒక గ్లాస్ చల్లటి నీళ్లు నోట్లో పోసుకుని కాసేపు గుటక వేయకుండా ఉంచుకోండి. అప్పుడేమవుతుంది, మాట్లాడడం ఆగిపోతుంది, బ్రెయిన్ కూడా కూల్ అవుతుందన్నమాట. ఇంకా గొడవలు ఎదుటివారు గట్టిగా అరుస్తుంటే మీరు కావాలంటే చాలా నెమ్మదిగా తక్కువ వాల్యూంలో మాట్లాడండి, ఎదుటివారికి అరిచే మూడ్ కూడా పోతుందన్నమాట. ఇంకా వాతావరణం చాలా సీరియస్గా ఉన్నప్పుడు ఒక చిన్న ఫన్నీ జోక్ లేదా మీ పాత సరదా జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి. టెన్షన్ అట్మాస్ఫియర్లో క్షణాల్లో కొంచెమైనా తేలికవుతుంది. ఇంట్లో ప్రతి ఒక్కరి ప్రవర్తన వేరుగా ఉంటుందండి, కాబట్టి ఓర్పు మాత్రమే అసలైన ఆయుధం. మనం వాళ్లతో గెలవడం కాకుండా మన వాళ్ల మనసు గెలవడం నేర్చుకుంటే ఇంట్లో ఎప్పుడు గొడవ లేకుండా పండగ వాతావరణమే ఉంటుందన్నమాట. అదనమాట మరి ఈరోజు గొడవల గురించి అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:55 దాటి 50 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి జోరుగా హుషారుగాకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం మన్మధుడు మూవీ నుంచి ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మరి ఇది ఎవరు పాడారంటే కనుక వేణు అండ్ సుమంగ్లి పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతరాని. ప్రపంచ ఉత్పాదక రంగంలో భారత్ విశ్వసనీయ ప్రత్యామ్నాయ కేంద్రంగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఢిల్లీలో సెమికాన్ ఇండియా సదస్సును ప్రధానమంత్రి నిన్న ప్రారంభించారు. తొలిసారిగా భారత్లో తయారైన చిప్లు వినియోగదారులకు అందుబాటులోకి రావడం ప్రారంభమైందని పేర్కొన్నారు. దేశంలో జనన మరణాల నమోదులో జాప్యాన్ని నివారించేందుకు నిబంధనలు కఠినతరం చేస్తూ తీసుకొచ్చిన సవరణ చట్టం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుందని భారత రిజిస్టార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప అమ్మటానికి వీల్లేని ఔషధాల విక్రయాన్ని నియంత్రించే వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి మెడికల్ షాప్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, పథకాలు సహా అన్ని ప్రయోజనాలకు రేషన్ కార్డు, ఆధార్ కార్డును నివాస రుజువుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట ప్రభుత్వ లక్ష్యం మేరకు 2027 మార్చి నాటికి పోలవరం ECRF డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందర్బంగా విజయవాడలో నిర్వహించిన బైక్ రైడ్లో రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నిన్న పాల్గొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా మహిళలకు మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని, ఈ నెల 19 నుంచి 27 వరకు మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో వైభవంగా సాగిన వాహన సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పశ్చిమాసియా దేశాల ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఇతర నేతలు అమెరికాలో పర్యటించనున్నారు. ఆ నేతల వీసాలకు అమెరికా ఆమోదం తెలిపింది. వచ్చేవారం న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ 81వ సమావేశాలు జరగనున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, దేవదాస్ మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక సిద్ శ్రీరామ్ అండ్ రమ్య బెహ్రా పాడగా, మణి శర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:08 దాటి 49 సెకండ్లు కా వస్తుంది. మనం ఎంటర్పేయం హరివిల్కి. మీకు ఎంతగానో ఇష్టమైన ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఖచ్చితంగా అడిగేస్తాను, ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకుంటున్నారా? మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఒక చదరపు ఆకారంలో ఉన్న ఇంటికి 4 వైపులా ఉన్న కిటికీలు దక్షిణం వైపుకే తెరుచుకుంటాయి. ఆ ఇంటి బయట ఒక ఎలుగుబంటి తిరుగుతుంది, అయితే ఆ ఎలుగుబంటి రంగు ఏంటి? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక చదరపు ఆకారంలో ఉన్న ఇంటికి 4 వైపులా ఉన్న కిటికీలు దక్షిణం వైపుకే తెరుచుకుంటాయి. ఆ ఇంటి బయట ఒక ఎలుగుబంటి తిరుగుతుంది, అయితే ఆ ఎలుగుబంటి రంగు ఏంటి? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866244884కి అయితే మెసేజ్ చేసేయండి. ఈలోపు మీకోసం మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
3: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
2: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
4: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
5: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: विंटनारो विविध भारती FM 101.3.
6: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే అలా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక చిన్మయ శ్రీపద పాడగా, శ్రీనివాస్ శర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా, శిరశ్రీ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:32 దాటి 27 సెకండ్లుగా వస్తుంది. మనూనం హర్విల్లు. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక చదరపు ఆకారంలో ఉన్న ఇంటికి 4 వైపులా ఉన్న కిటికీలు దక్షిణం వైపుకే తెరుచుకున్నాయి. ఆ ఇంటి బయట ఒక ఎలుగుబంటి తిరుగుతుంది, అయితే ఆ ఎలుగుబంటి రంగు ఏంటి అని అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపించారు. వీఆర్ ఫ్రమ్ నెల్లూర్ అంటూ చరణ్తేజ్ గారు నా కోసం ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే మన లిజినెస్ కోసం మాట్లాడుతూనే ఉంటానన్నమాట. ఇంకా ముసపెట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, రోజా, శిరీష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారు మేడం అంటూ పంపించారు. బాగున్నాండి. అలాగే వేటపల్లం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవా నుంచి శుభోదయం, శుభ శుక్రవారం అంటూ మెసేజ్ చేశారు. దమ్మోజ్ వెంకటాచారి వర్ల

అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మా కోసం మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా పెట్టిన జోగనందన కాలనీ అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్ అండి. విజయవాడ నుండి నందు గుడ్ మార్నింగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మానసిక సహనం గురించి చక్క వివరించారు అంటూ కొనగండ్ల రమణారావు కవిత. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, అలాగే ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆన్సర్ ఈజ్ అంటూ సుమని పెడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, ఇప్పుడే ట్యూన్ చేసా అంటూ దేవసేన తిరుపతి నుంచి టిక్మగ్గా ఉంది అంటూ పంపించారు. ఆన్సర్ కూడా చెప్పేస్తానండి. ఇంకా రేడియో మిత్రులకు శుభదినం అంటూ తన సహజ రంగులోనే ఉంటుందంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి సుజాత సాయిప్రీతం భవానీపురం విజయవాడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. హాయ్ మేడం బాగున్నారా అంటూ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు ఆన్సర్ నలుపు అనుకుంటున్నా అని పంపించారు. కాదండి, కనకారావు గారు పెడ నుంచి బ్లాక్ అని పంపించారు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసపెట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ నలుపు అని పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా నమస్తే శుభోదయం సౌజ్ఞ అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారి త్రిమూర్తులు గుప్తా గారు ఆన్సర్ పంపించారు, నలుపు రంగు అని పంపించారు. కాదండి, రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం నుంచి గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెడకొండ నుంచి లాజిక్ క్వశ్చన్స్కు అరబీలకు స్వాగతం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎలుగుబంటి రంగు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గూగుల్ తెలి చెప్పిందంట, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ సాయి రేఖ మౌనిక మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ ఏంటి అంటే తెలుపు రంగు అనమాట. చాలామంది నలుపు రంగు అని పంపించారు తెలుపు రంగు, ఎందుకంటే నాలుగు వైపులు దక్షిణం వైపుకే కిటికీలు ఉన్నాయంటే ఆ ఇల్లు ఉత్తర ధ్రువంలో ఉన్నట్టు కదా, అక్కడ తెల్లటి మంచు ఎలుగుబంట్లు ఉంటాయి కాబట్టి అవి తెలుపు రంగులో ఉంటాయన్నమాట. మరి ఆన్సర్ అయితే తెలుపు రంగు. మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను, పేరు పెట్టి పిలిచిన వెంటనే విరిగిపోతుంది ఏంటది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, పేరు పెట్టి పిలిచిన వెంటనే విరిగిపోతుంది ఏంటిది అది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 08662438144కు మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

మీరు న్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజీ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఆర్ఎక్స్ 100 నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తీక్ పాడగా చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:49 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనమున్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, పేరు పెట్టి పిలిచిన వెంటనే విరిగిపోతుంది ఏంటది అని అడిగాను. చాలామంది ఆన్సర్స్ అయితే పంపించారు. నమస్తే సౌజ్ఞ బంగారు తల్లి అంటూ ఆన్సర్ అయితే పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. కానీ రాంగ్ ఆన్సర్ అండి, ఇందా క్వశ్చన్ బాగుంది అంటూ పంపించారు. థ్యాంక్స్ అండి. ఇంకా మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవనగర్ నుంచి ధర్మవరం నుంచి పొంగు కాదండి. ఇంకా పెడన జోగరానందం కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ అజయ్ గారు అంటూ మల్లేశ్వరరావు శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి పెడకొండూరు ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు నుంచి కాసిం ముతుజావలి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞమామ అంటూ ఆన్సర్ అయితే పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొనగండ్ల రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే వివిధ భారతి ప్రశ్నకు సమాధానం అంటూ విసి మోహన్ ఎఫ్సిఐ కాలనీ నుంచి మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. డాగ్ కాదండి, విజయవాడ నుంచి వివిధ భారతి పేరైతే పంపించలేదు, అందరికీ హాయ్ అయితే చెప్పమన్నారు. తప్పకుండా మీ విషెస్ కన్వే చేస్తా. ఇంకా ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షో చాలా బాగుంది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇంకా క్యాట్ అంటూ పంపించారు కడప నుంచి వినయ్ గారు. కాదండి, రాంగ్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. మరి ఆన్సర్ ఏంటి అంటే కనుక నిశ్శబ్దం అనమాట. ఎందుకంటే ఆ పదాన్ని పలికిన వెంటనే మరి శబ్దాన్ని మనం బ్రేక్ చేసినట్టే కదా. సో అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 30 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విలకైతే నేను బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. అలాగే ఈనాటి నా షో కూడా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. ఈసారి మరిన్ని విషయాలతో, మంచి మంచి పాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేదీన విశాఖపట్నంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్కే బీచ్లో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో లబ్దిదారులకు పట్టాల పంపిణీ, మౌలిక సదుపాయాల ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేశీయంగా చిప్ సెట్ల డిజైనింగ్ నుంచి తయారీ వరకు సెమికాన్ 2.0 కింద సుమారు 11 నుంచి 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సెమికాన్ ఇండియా 2026 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, పథకాలు సహా అన్ని ప్రయోజనాలకు రేషన్ కార్డు, ఆధార్ కార్డును నివాస రుజువుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట ప్రభుత్వ లక్ష్యం మేరకు 2027 మార్చి నాటికి పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన బైక్ రైడ్లో రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నిన్న పాల్గొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా మహిళలకు మహిళాంధ్ర ప్రీమియర్ లీగ్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని, ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో వైభవంగా సాగిన వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పశ్చిమాసియా దేశాల ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్, ఇతర నేతలు అమెరికాలో పర్యటించనున్నారు. ఆ నేతల వీసాలకు అమెరికా ఆమోదం తెలిపింది. వచ్చేవారం న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 81వ సమావేశాలు జరగనున్నాయి.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.

0: కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా,
1: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: హలో, హాయ్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు

వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి అయితే నేను రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ. ఏంటి అంటే కనుక విష్ణు విన్యాసం అనమాట ఈ సాంగ్. తర్వాత సినిమా కబుర్లు అయితే నేను చెప్పేస్తా. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ది రాజాసాబ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలుసు. సెప్టెంబర్ 18 అంటే అసలు ఈ రోజు రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటి అనే వాటి గురించి మాట్లాడుకుందాం. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం సీక్రెట్ సోల్జర్ అనమాట ఈ మూవీ. అయితే ఈ రోజే మీరందరూ హ్యాపీగా చూసేయచ్చు. అలాగే రాగ్ మయూర్, మెరీన్ ఫిలిప్ జంటగా నటించిన అనుమాన పక్షి, ఇంకా కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఏంటి అంటే కనుక దయారా అనమాట. సో ఈ మూవీస్ చూడాలనుకున్నా కూడా మీరు ఈ రోజే హ్యాపీగా చూసేయచ్చు అనమాట. మరి ఇంకా నెక్స్ట్ ఏంటి అప్డేట్ అనేది తెలియాలి అంటే ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే వినాల్సిందే. ఇప్పుడైతే మీ అందరి కోసం నారీ నారీ నడుమ మురారి మూవీ నుంచి సర్వానంద్ నటించిన మూవీ అనమాట ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీ ఎఫ్ఎం.

ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ. ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్ ఏంటి అంటే గనక విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీళ్ళిద్దరి కాంబినేషన్లో దర్శకుడు రాహుల్ సంకృత్ చాంద్ తెరకెక్కిస్తున్న చిత్రం ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట, రణబాలి అనమాట. మరి మొత్తానికి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అని చెప్పి మేకర్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసేసారనమాట. మరి ఈ సినిమాకి అజయ్ అతుల్ అయితే సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడు మనందరి ముందుకి రాబోతోంది అంటే కనుక అక్టోబర్ 16న ఈ మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతోంది. సో వీళ్ళిద్దరికీ కామన్ ఫ్యాన్స్ ఉంటారు, సపరేట్గా ఫ్యాన్స్ ఉంటారు. అంటే విజయ్కి కొంతమంది ఫ్యాన్స్ ఉండొచ్చు, రష్మికకి కొంతమంది ఫ్యాన్స్ ఉండొచ్చు. సో ఓవరాల్గా అందరూ ఈ మూవీ థియేటర్స్లో చూడాలి అనుకుంటే కనుక అక్టోబర్ 16 వరకు వెయిట్ చేస్తే సరిపోతుందన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను గీతా గోవిందం, దాని తర్వాత డియర్ కామ్రేడ్, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేసి వస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న.

అర్జున్ రెడ్డి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కపుల్ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదిలా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ, పాన్ ఇండియా మూవీ, మనందరికీ తెలిసిందే ఏంటి అంటే కనుక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది ప్యారడైజ్ అనమాట. మరి ఎప్పుడు మనందరి ముందుకి రాబోతోంది అంటే కనుక సెప్టెంబర్ 24న ప్రేక్షకులందరి ముందుకి రాబోతుంది అనమాట. మరి నాని కెరియర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రాబోతున్న చిత్రం అనమాట ఇది. కయాదు లోహర్ అయితే ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తున్నారనమాట. మరి ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు తెలిసి ట్రైలర్స్ కానివ్వండి, మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే మనందరి ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయనే చెప్పాలి. మరి అసలు అంటే అవన్నీ మన ఎక్స్పెక్టేషన్స్కి మూవీ రీచ్ అవుతుందా లేదా ఇవన్నీ తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి టీం మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం మరి న్యాచురల్ స్టార్ నాని యాక్ట్ చేసిన మూవీ అనమాట హాయ్ నాన్న, దాని తర్వాత శ్యామ్ సింగర్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఇవాళ సినిమా కబులు ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్ యూన్ 201.3 వివిధ భారతి ఎఫ్ఎం.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ ఈవో ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19న విశాఖపట్నంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ నెల 21-22 తేదీల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భూటాన్ పురోగతికి సుసంపన్నకు దృఢమైన నిబద్దతో తోడ్పాటు అందిస్తామని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. థింపూలో భూటాన్ ప్రధాని షేరింగ్ తొబ్గేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. భారత్లో తయారైన 54 విద్యుత్ వాహనాలను ప్రధానమంత్రికి జైశంకర్ అందజేశారు. పశుసంవర్ధక శాఖలో వెటనరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను ఏపీపీఎస్సీ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత, ఏకరూపత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల స్వామివారికి ఉదయం కల్పవృక్ష సేవ జరిగింది. ఈ రోజు రాత్రి సర్వభూపాల వాహన సేవ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టత గల గరుడ సేవ శనివారం సాయంకాలం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఉదయం ఏలూరు జిల్లా వట్లూరులోని సర్ సిఆర్ రెడ్డి మహిళా కళాశాల నుండి ఇండోర్ స్టేడియం వరకు 5K రెడ్ రన్ నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రక్రియపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లాల వారీగా అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. అపరిష్కృతంగా ఉన్న కేసులు, దరఖాస్తులు, విచారణలను ఈ నెల 21-22 తేదీల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పర్యావరణ సమతూకాన్ని కాపాడటంతో పాటు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పించే వెదురు చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ రోజు ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి ఒంటి గంటకు వింటారు.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 12:08 అయితే అయిపోయింది. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ మీకు తెలుసాలో ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే అనమాట. అంటే ఏంటి అంటే గనక ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అనమాట. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 18న మనందరం కూడా ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. మరి నీటి పర్యవేక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రపంచ నీటి వనరులను పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలందరికీ కూడా శుభ్రమైన త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూసుకోవడమే ఈ రోజు లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. మరి ఇవాళ మీకు తెలుసాలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే గనక ఈ రోజు డే స్పెషాలిటీ ఎలాగో ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం కాబట్టి భారత ప్రభుత్వం నీటి పరిరక్షణకు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది అనేది ఇవాళ మీకు తెలిసేలా తెలుసుకుందాం. సో అసలు ఆ పథకాలు ఏంటి, అవన్నీ ఇప్పటి వరకు ఎంతవరకు డెవలప్ చేశారు, ఇంకా ఎలాంటివి ప్రవేశపెడుతున్నారు, వాటి కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు, అవన్నీ కూడా ఇవాళ మీకు తెలిసాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం దగ్ లైఫ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: స్వామిరార మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అన్నమాట. మరి దీనిలో భాగంగా అసలు భారత ప్రభుత్వం నీటి పరిరక్షణకి ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది అనేది తెలుసుకుందామని చెప్పాను కదా. భూగర్భ జల నిర్వహణ ఇంకా నియంత్రణ అన్నమాట ఈ పథకంలో. భూగర్భ జల పొరల మ్యాపింగ్, పునరుజ్జీవ చర్యలు, పీజోమీటర్ల నిర్మాణం, భూగర్భ జల నాణ్యత పర్యవేక్షణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందన్నమాట. అలాగే పిఐబి ప్రాజెక్ట్ అన్నమాట, జాతీయ భూగర్భ జల వనరుల మ్యాపింగ్ మరియు నిర్వహణ NAQUIM కార్యక్రమం అన్నమాట. 2022-2026 సంవత్సరానికి సంబంధించింది అన్నమాట. మరి ఈ పథకం ద్వారా టెలిమెట్రీ వ్యవస్థతో కూడిన 7000 డిజిటల్ వాటర్ లెవెల్ రికార్డులు అంటే DWLRలు స్థాపనతో పాటు 7000 పీజీ మీటర్ల నిర్మాణం, అలాగే బావుల నిర్మాణం ద్వారా భూగర్భ జలపోతల మ్యాపింగ్ కోసం వాటి సేకరణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సో ఇవే కాకుండా ఇంకా చాలా పథకాలైతే ప్రవేశపెట్టడం జరిగింది భారత ప్రభుత్వం. కేవలం నీటి పర్యవేక్షణ అంటే నీటిని వృధా కాకుండా ఇలాంటి అన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కళ్ళకి సురక్షితమైన నీరు అందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. మరి దానికోసం ఇంకా ఎలాంటి ప్రాజెక్టులన్నీ అమలు చేసింది, తీసుకొచ్చింది ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక స్మాల్ కమర్షియల్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత మీ అందరి కోసం నేను పెళ్లి పుస్తకం మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

సైంధవ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఈరోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అనమాట. మరి దీనిలో భాగంగా భారత ప్రభుత్వం నీటి పర్యవేక్షణకి అలాగే ప్రతి ఒక్కళ్ళకి త్రాగునీరు అందించాలి అనే లక్ష్యంతో ఎలాంటి పథకాలు అమలు చేస్తోంది అనేది చెప్తూ ఉన్నాను కదా. ఇంకా ఏంటి మీరు తెలుసుకోవాల్సింది అంటే కనుక జలశక్తి మంత్రిత్వ శాఖ 2019 నుంచి కూడా ప్రతి సంవత్సరం జలశక్తి అభియాన్ అంటే జేఎస్సీ అని అమలు చేస్తూ వస్తోందన్నమాట. అదేవిధంగా అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అమృత్ 2.0 ఈ పథకం ద్వారా నగర పరిధిలో వర్షపు నీటి సేకరణ మెరుగుపరచడానికి ఒక మార్గసూచిని అభివృద్ధి చేసి దాని ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ పెంపుకు వ్యూహరచన చేయాలి అని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఇవే కాదు ఇంకా అనేక రకాల పథకాలు అయితే అమలు చేస్తూ ఉందన్నమాట. ఏంటి అంటే కనుక భారత ప్రభుత్వం హర్యానా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇంకా ఉత్తరప్రదేశ్ అనే 7 రాష్ట్రాల్లోని నీటి కొరతతో బాధపడుతున్న 8213 గ్రామ పంచాయతీలలో జీపీలలో అనమాట అటల్ భూజన్ యోజన అనమాట ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నమాట. భూగర్భ జలాల అభివృద్ధి ఇంకా నిర్వహణ ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పచ్చు. ఇవే కాదు ఇంకా అనేక లక్ష్యాలతో అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది నీటి పర్యవేక్షణ కొరకు అనేది కూడా చెప్తాను కొన్ని క్షణాల్లో. మీకోసం అయితే ప్రతిరోజు వచ్చినట్టే ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తున్నాయి, క్షమించండి, ప్రాంతీయ వార్తలు కాదు జాతీయ వార్తలు తెలుగులో అయితే వచ్చేసినాయి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. అప్పుడు మాట్లాడుకుందాం ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం సందర్భంగా ఇంకా ప్రభుత్వం ఎలాంటి పథకాలు నిర్వహిస్తోంది అని. మరి ఇప్పుడైతే వార్తలు వినేసేయండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలు ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖ అధికారులు కమిటీకి సమగ్ర వివరణ ఇస్తారు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2010 నాటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకుగాను పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున దీనిని జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపాయి. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మాట్లాడుతూ మంత్రి, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్ట్రాల ఉత్తమ విధానాలను అనుసరిస్తామన్నారు. రైతు కేవలం జీవన్దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్ట్రాల మంత్రులు, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్చభారత్ మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన సామాజిక ఆరోగ్యకరమైన మార్పులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సామాజిక సాధికారతకు ఇది బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్టంలో వచ్చిన మార్పులపై ఆకాశవాణి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్టంలో 91%కి పైగా గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ హోదాను సాధించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయి.

అని కథనం పేర్కొంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ గిరిజన ప్రాంతాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరిశుభ్రత పట్ల పెరిగిన ఈ అవగాహన ప్రజల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తోందని వెల్లడించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన యుద్ద శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి పవన్ హన్స్ సంస్థకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో అందజేశారు. ఈ సందర్భంగా వైమానిక దళానికి 2 తేజస్ శిక్షణ విమానాలతో పాటు తొలి HTT-40 బేసిక్ ట్రైనర్ విమానాన్ని HAL అధికారికంగా అందించింది. పవన్ హన్స్ కు 4 ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన HTT-40 విమానాలు పైలట్ల శిక్షణలో ఆత్మ నిర్భరతను పెంచనుండగా ధృవ్ హెలికాప్టర్లు పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. 3 రోజుల పాటు భూటాన్లో పర్యటించిన మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి లియోన్ పో డిఎన్ దుంగ్యాల్తో కలిసి ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మంత్రులు కలిసి పలు సంక్షేమ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుత్ రంగంలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్ల రూపాయల రుణ సహాయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు భూటాన్ పౌరులు భారతీయ డిజిటల్ నెట్వర్క్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల మార్కెట్ను మరింత సరళతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. వాణిజ్యం, రవాణా, వ్యాపార నియంత్రణల పరస్పర సహకారంపై ఏర్పాటైన 2 రోజుల సమావేశం నిన్నటితో ముగిసింది. ఈ భేటీలో మార్కెట్ సౌలభ్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు రోడ్డు అనుసంధానంతో పాటు అనధికారిక వ్యాపారాన్ని అరికట్టే అంశాలపై చర్చలు జరిగాయి. జపాన్లోని నిషిల్లో గల కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆతిథ్య జపాన్ జట్టుతో తొలిసారి తలపడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 బంతులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితిష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా మజల్తా ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సోహన్ విజయవంతం కావడంపై భద్రతా దళాలను నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్లో ఇద్దరు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు.

వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

రాజా విక్రమార్క మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే, ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అనమాట. మరి దీనిలో భాగంగా ప్రభుత్వం ఎలాంటి పథకాలు మనందరి కోసం అమలు చేస్తోంది అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. మరి రాష్ట్రాలతో కలిసి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఈ పథకం ద్వారా ఉత్పత్తి, పంటల వైవిధ్యం, కోతల తర్వాత నిల్వ, సాగునీటి సదుపాయాల పెంపు పెంచడమే దీని లక్ష్యం అన్నమాట. దాదాపుగా 1.7 కోట్ల మందికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నమాట. అలాగే జలజీవన్ మిషన్ ఫ్లాగ్షిప్కి భారత ప్రభుత్వం 67,670 కోట్లను కేటాయించడం జరిగిందనమాట. అంటే 67,670 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే ఇంటింటికి తాగునీరు జలజీవన్ మిషన్, ఇందాక చెప్పాను కదా. సో ఈ పథకం ద్వారా 2026-27 సంవత్సరంలో 170,000 గ్రామ పంచాయతీల్లో హర్ ఘర్ జల కలెక్షన్లు ఏర్పాటు చేయబోతున్నారనమాట. అంటే 80% గ్రామాలకి కుళాయిల ద్వారా త్రాగునీరు అందించాలి అనేది ఈ పథకం ప్రధాన లక్ష్యంగా చెప్పచ్చు. మరి ఇప్పటి వరకు అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు నిర్వహిస్తుంది అవన్నీ మాట్లాడుకుందాం. అసలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ని కేటాయించింది, ఎలాంటి పథకాలని అమలు చేస్తోంది నీటి పర్యవేక్షణ కోసం అనేది కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం సాహో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. మరి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి నీటి పర్యవేక్షణ కోసం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది అనేది మాట్లాడుకుందాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో జలవనరుల శాఖకి 18,224 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. చింతల్పూడి ఎత్తిపోతుల పథకానికి 430 కోట్లు, అలాగే వెలిగొండ ప్రాజెక్టుకి 492 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 605 కోట్లు, హంద్రి నివాకి 2,621.70 కోట్లు 70 కోట్లు అనమాట. అలాగే పోలవరం ప్రాజెక్టుకి 6,105 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేసేందుకు 2026-27 బడ్జెట్లో, ఇందాక చెప్పాను కదా జేజేఎం అంటే జలజీవన మిషన్కి, రాష్ట్ర బడ్జెట్ 4,000 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. సో ప్రభుత్వాలు చేయాల్సినవి నీటి సంరక్షణ కోసం వాళ్ళు ఖచ్చితంగా చాలా పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాల పథకాలని అమలు చేయడం అయితే జరుగుతోంది. సో మనవంతు మనం కూడా నీటిని కాపాడుకోవాలి. సో ఎందుకు అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు కాబట్టి. సో మారుతున్న కాలానికి తగ్గట్టు ట్యాపులు తిప్పేసి ఉన్నప్పుడు మనం కట్టేయడం, యాక్చువల్గా మనకి విసుగొస్తూ ఉంటుంది అమ్మ వాళ్ళు ఇలా చెప్తూ ఉంటే ఎందుకు అని. సో వాళ్ళు ఏంటంటే అప్పట్లో బావులు ఇలాంటి కాన్సెప్ట్ అంతా ఎప్పుడో వాళ్ళకి తెలుసుండేది, ఎందుకంటే వాళ్ళు నీటిని ముందుగానే ఇలాగే నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకునేవాళ్ళు అనమాట. సో మనం కూడా అంటే ప్రభుత్వాలు చేయాల్సినవి ప్రభుత్వాలు చేస్తున్నాయి, బట్ నీట్ అంటే ఇక్కడ నా కాన్సెప్ట్, నా పాయింట్ ఏంటి అంటే నీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక్క ప్రభుత్వందే కాదు మనందరి మీద కూడా ఉంటుంది కదా కదా. కాబట్టి మన ఇంట్లో వరకైనా అలా వాటర్ పోతూ ఉంటే వేస్ట్ చేయకుండా ఉండడం ఇలాంటి చిన్న చిన్నవి అన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే కనుక భవిష్యత్ తరాలకి ఏది కూడా వనరుల కొరత అనే కాన్సెప్టే లేకుండా అట్లీస్ట్ మనకేదైతే అందుతున్నాయో అంతవరకు వాళ్ళకు కూడా అందివ్వడానికి మనమంతు మనం ప్రయత్నం చేసినట్టు జరుగుతుందన్నమాట. సో ఎక్కడా కూడా వాటర్ వృధా పోకుండా మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అనేది ఓవరాల్గా నేను చెప్పాల్సిన విషయం. సో అది కూడా ఇవన్నీ ఇవాళ ఎందుకు మాట్లాడుకున్నాం అంటే కనుక ఈరోజు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం కాబట్టి. సో అది సంగతి మరి ఇవాళ మీకు తెలుసా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే సుందరాకాండ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలుసా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు స్టేట్ 2 101.3 వివిధ భారతీయ ఫ్రమ్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశమైంది. రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాష్టంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సహకరించాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం కార్యాలయ భవనాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీచ్లో పేరుకుపోయిన వ్యర్థాలు ప్లాస్టిక్ సామాగ్రిని తొలగించారు. హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సదస్సులు చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఆర్కే బీచ్లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

సీతా పైన మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ దీరాలో మీ అందరితో, అంటే మీరు తెలుసుకోబోతున్న దీర ఎవరి గురించి అంటే, నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్న దీర ఎవరు అంటే కనుక దర్యాబెన్ రాజ్పుత్ అన్నమాట. మరి మహిళలంటే ఇల్లు పిల్లలకే పరిమితం కాదు, ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ఏలగలరు అని చెప్పి నిరూపించారన్నమాట దర్యాబెన్ రాజ్పుత్. మరి కుటుంబం కోసం ఇంటింటికి తిరిగి పాలు అమ్మిన ఈమె నేడు ఏడాదికి 1.85 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ డైరీ క్వీన్గా పేరు తెచ్చుకున్నారన్నమాట. మరి ఇంకా ఏంటి దర్యాబెన్ రాజ్పుత్ గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అనేది ఇవాళ దీరాలో మీ అందరితో షేర్ చేస్తాం. ఇప్పుడైతే మీ అందరి కోసం కేశవ అనే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దర్యాబెన్ రాజ్పుత్ గురించి. మరి ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక, గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా ఇక్కడ, అంటే ఈ జిల్లాలో దర్యాబెన్ పుట్టారనమాట. 18 ఏళ్లకే పెళ్ళైపోయిందనమాట. తర్వాత అందరు ఆడవాళ్ళలాగే 4 గోడల మధ్య తన జీవితం కూడా సాగింది. కానీ అత్తింటి ఆర్థిక పరిస్థితులు ఆమెని ఆలోచించేలా చేశాయన్నమాట. దాంతో కుటుంబానికి తన వంతు సాయం అందించాలి అనుకున్నారనమాట. చాలామంది ఇలాగే ఉంటారు. సో వాళ్ళ వంతు వాళ్ళు ఏదో ఒకటి చేసేంత వరకు ప్రశాంతంగా కూడా ఉండరనమాట. అలాగే ఆలోచించారు. అంటే చాలామందికి ఇక్కడ ఇలా అద్భుతాలు సాధించిన వాళ్ళకి తేడా ఏంటి అంటే, ఆలోచన అనేది సహాయం చేయాలి అనేది మనందరికీ ఉంటుంది, కానీ దాన్ని ఆచరణలో పెడతా చూసారా, అక్కడే వాళ్ళకి సక్సెస్ అనేది మొదటి స్టెప్ అనమాట. అంటే సక్సెస్ రావడానికి మొదటి స్టెప్. కాబట్టి మీ ఆలోచన ఏదైనా ఉంటే ఆచరణలో పెట్టడానికి ట్రై చేయండి. ఎన్ని అడ్డంకులు వస్తూనే ఉంటాయి, బట్ వాటిని ఎలాగోలా మనం అధిగమించాము అనేదే మన స్టోరీ అవుతుంది కదా. అలాగే ఎన్ని అడ్డంకులు వచ్చినా అంటే దర్యాబెన్ కూడా అవేమీ పట్టించుకోలేదన్నమాట. సో మరి పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఏం చేయాలి, తనకి ఏదైతే తెలిసిందో పశువుల పెంపకాన్ని తన వృత్తిగా ఎంచుకున్నారనమాట. సో మనం అనవసరంగా ఎవరితోనో కంపేర్ చేసుకొని ఒక అంటే స్కిల్స్ లేవనో ఇంకోటో ఇంకోటో ఇంకోటో అలా ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీలో ఏంటి అది అంటే మన గురించి మనకే తెలుస్తుంది కాబట్టి మనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మనం కాన్సన్ట్రేషన్ చేసుకొని తెలుసుకొని మన మీద మనం ఏకాగ్రత పెట్టుకుంటే చాలన్నమాట. సో దర్యాబెన్ కూడా అలాగే ఆలోచించారు. ఎందుకు చెప్తున్నాను అంటే తనకి తెలిసింది చదువుకోలేదు కాబట్టి కేవలం పశువుల పెంపకం ఒక్కటే, మరి దాన్నే వృత్తిగా ఎంచుకొని. సో ఏం చేశారు, ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ ఎట్ ద సేమ్ టైం పశువుల బాగోగులు కూడా చూసుకుంటూ తెల్లారే అంటే తెల్లారేసరికి పాలు పితికి ఊళ్ళో అందరికీ కూడా అమ్మేవారన్నమాట. మరి ఈ రెండు పనులు సమర్థవంతంగా నిర్వహించుకోవడం అనేది కూడా టఫ్గా ఎప్పుడూ అనుకోలేదు. మరి ఆటంకాలు అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా లోన్స్ తీసుకొని తన సొంతంగా డైరీ ఫామ్ని మొదలుపెట్టారనమాట. కేవలం అంటే కేవలం 2 పశువులతో మొదలైన ఆమె వ్యాపారం దాదాపు 300కి పై

చేరుకుంది అనమాట. అంటే వాటితో రోజు సుమారు 1000 లీటర్లకి పైగా పాలను ఉత్పత్తి చేస్తున్నారనమాట. ఇప్పుడు తనొక్కరే కాదు, ఇంకొక 14 మందికి కూడా ఉపాధి కూడా కల్పించారు. సో ఇప్పుడు ఏమంటున్నారు అంటే, దర్యాబెన్ రాజ్పుత్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే పట్టుదలతో ముందుకు సాగాను. అంటే మరి మన దారి అనేది ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది అని అస్సలు అనుకోవద్దు. 2 సార్లు పడిపోవచ్చు, 4 సార్లు పడిపోవచ్చు, కానీ మళ్ళీ మనం లేవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం చూసారా, అప్పుడే విజయానికి ఒక అడుగు పడినట్టన్నమాట. మనం పడిపోవడం అనేది అంటే గొప్ప విషయం కాదు, మళ్ళీ మనం పడిన ప్రతిసారి ఇంకొంచెం ఎక్కువ ధైర్యం తీసుకొని లేస్తూ ఉండాలన్నమాట. సో అలాగే ముందుకు సాగి ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఖర్చులన్నీ పోను, ఏడాదికి సుమారు 1.85 కోట్ల ఆదాయం వస్తోంది. అంతేకాదు, కష్టపడే తత్వానికి ఆలోచన తోడైతే సాధించలేనిది ఏదీ లేదు అంటున్నారన్నమాట. తన వ్యాపార రహస్యాన్ని కూడా సంతోషంగా మనందరికీ తెలియజేయడం జరిగింది. సో దర్యాబెన్ రాజ్పుత్ గురించి నాకైతే మీ అందరితో చదివినప్పుడు మీ అందరితో షేర్ చేయాలి అని అనిపించింది అనమాట. సో అందుకే చెప్పేశా. ఇప్పుడైతే ఖుషీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టేజ్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి డీజీపీని కోరారు. ఇక వార్తల వివరాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదం తెలపనున్నారు. అనంతరం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే సాయంత్రం పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ఇదిలా ఉండగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో మంత్రి నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
3: 3 పెద్ద గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 50 లక్షల రూపాయలతో ఎప్పుడూ లేని విధంగా చెరువులు ఈ రోజున ఆధునీకరణ చేసి అవన్నిటినీ కమ్యూనిటీ ప్లేసెస్ గా చేసి వేల మంది అక్కడికి పిల్లలు గాని పెద్దలు గాని అందరూ వచ్చి కూర్చునే విధంగా 3 పెద్ద చెరువులు చేశాం. అదేవిధంగా 30-40 సంవత్సరాలుగా పరిష్కృతంగా గుంటూరు ఛానల్ ని ఈ రోజు దాదాపు 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. త్వరలో ఇక్కడ 100 కోట్ల రూపాయలతోటి మంచి ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా త్వరలో మనం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం.
2: హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సదస్సులో చర్చిస్తారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయ వృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవసాయ అంశాలను, ఎల్నినో పరిస్థితుల ప్రభావం, డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది వంటి అంశాలను మంత్రి ప్రస్తావించనున్నారు. రైతు సంక్షేమం, కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై సదస్సులో చర్చించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం, కార్యాలయ భవనాలను ప్రారంభించారు.

0: ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు ఉపాధ్యాయులకు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ది చేసి మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ప్రతి ఇంటికి కొళాయి నీరు అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన కుళాయి నీటిని అందించేందుకు 2019లో ప్రారంభించిన జలజీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12 కోట్ల 60 లక్షలకు పైగా కొత్త కుళాయి కనెక్షన్లు అందించారు. 2019లో దేశంలోని కేవలం 16.7% గ్రామీణ కుటుంబాలకే కుళాయి నీటి సౌకర్యముండగా 2026 జూన్ నాటికి ఈ సంఖ్య 82% పైగా పెరిగింది. జలజీవన్ మిషన్తో మహిళలకు నీటిని తీసుకురావడానికి వెచ్చించే సమయం గణనీయంగా తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. జలజీవన్ మిషన్ పథకం కేవలం కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికే పరిమితం కాకుండా నీటి వనరుల పరిరక్షణ వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: జల్ జీవన్ మిషన్ కే తహత్ ఘర్ ఘర్ పైప్ సే పానీ పహుంచానే కి వజహ సే హమారి మాతాఓ బహనో కా జీవన్ ఆసాన్ హో రహా. ఇస్కా ఏక్ బడా లాభ్ గరీబ్ పరివారో కే స్వాస్థ్య కో భీ హువా హై.
0: రాష్ట్రంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. డీజే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి అనిత డీజీపీని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి వేగంగా అనుమతులు ఇవ్వాలని సూచించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సహకరించాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్ యానాం బీచ్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్లో పేరుకుపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: సువిశాల సముద్ర తీరం ఉన్న భారతదేశంలో అందమైనటువంటి ఆంధ్ర గోవా కోకో బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ చేశాము. ఈ రోజు ప్లాస్టిక్ వ్యర్థాలని, ఇతర పదార్థాలు ఉంటాయో అవన్నీ ఈ రోజు అన్ని బీచ్ల్లో దేశవ్యాప్తంగా క్లీన్ చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కావలసినటువంటి పనులు చేశాము.
0: రాష్ట అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. మొత్తం 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేలా ఈ మేరకు పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయోపరిమితి, రాత పరీక్షల విధానంతో కూడిన నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. ఆసుపత్రుల్లో రోగులకు అందించే భద్రతలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 86 స్కోర్తో అత్యధిక సగటు మార్కులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచినట్లు ఢిల్లీలో జరిగిన ప్రపంచ రోగి భద్రతా దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు. రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్రం సాధించిన పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను, వైద్య సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో రోగుల భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆయన సూచించారు. ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి కెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల

వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి డీజీపీని కోరారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: అరే రే, సాయంత్రం 4 అయిపోయిందే. బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
4: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
3: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
5: తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట

వీబి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1:18 అయితే అయిపోయింది అనమాట. సో మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. మరి ఇప్పుడు ధీరాలో మీ అందరితో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే కనుక, నేర్చుకో అవకాశాలు పేర్చుకో అనమాట. అంటే అసలు ఏం నేర్చుకోవాలి ఏంటి, మరి ఇప్పుడున్న కాంపిటేటివ్ అంటే ఒకళ్ళకి చాలామంది అంటే ఒకళ్ళతో మనం పోటీ పడాలి ఏదైనా జాబ్కి అంటే 1000 మందితో పోటీ పడాల్సి వస్తుంది, ఇంకా చెప్పాలంటే అందుకంటే ఎక్కువే. మరి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనకంటూ కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి కదా, మరి ఏంటి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఖచ్చితంగా ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం కృష్ణమ్మ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా. మరి నేర్చుకో అవకాశాలు పేర్చుకో అని చెప్పాను. మరి ఏం నేర్చుకోవాలి అంటే కనుక, మనకి ఉన్న స్కిల్స్తో పాటు ఇంకొన్ని స్కిల్స్ అనమాట, వాటిల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి అలాగే నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే కనుక, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు అనమాట. ఇంటర్నెట్ వంటి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి వస్తువులని సేవలని మార్కెటింగ్ చేయడాన్నే డిజిటల్ మార్కెటింగ్గా చెప్తాం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అనేక వ్యాపార సంస్థలు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ విషయం నాకంటే బాగా మీకు కూడా తెలుసు, ఎందుకంటే సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్గానే ఉంటున్నారు కాబట్టి ఎన్ని రకాల బిజినెస్ ప్రమోషన్స్ వీడియోస్ చూస్తున్నారు. సో ఎంతమంది ఆన్లైన్ ద్వారా తమ వస్తు సేవల్ని సేల్ చేయడం జరుగుతోంది అనేది మీకు కూడా తెలుసు. కాబట్టి డిజిటల్ బిజినెస్ ఎనాలిసిస్, కంటెంట్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఏంటి అంటే కనుక, ఇవి నేర్చుకుంటే ఇలాంటి కోర్సులు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మార్కెటింగ్కి సంబంధించి జాబ్ అంటే జాబ్స్ లేవు లేవు అనుకోవడం కంటే జాబ్స్ రావడానికి అవకాశం

అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించి ఒక చాలా కోర్సెస్ ఇంకా మీరు తెలుసుకోవచ్చు. అంటే ముందు మనం ఏదైనా రీసెర్చ్ స్టార్ట్ చేస్తే, అసలు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆటోమేటిక్గా ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే దీనికి సంబంధించి ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి, మనం ఏది నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. మరి అంతే కదా, ఏదైనా నేర్చుకుంటే ఖచ్చితంగా అది మన కెరియర్కి యూజ్ అవ్వాలి కాబట్టి. సో దీనిలో ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయని చెప్పి మనం స్టార్ట్ చేయొచ్చు. సో మనకి ఏదైతే బాగా సెట్ అవుతుంది అని మీకు అనిపించిందో అవన్నీ కూడా నేర్చుకోవచ్చు అనమాట. బట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఉంటుంది, అలాగే ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి అందరూ ఫాలో అవుతూనే ఉంటారు. అలాగే క్రియేటివ్ నైపుణ్యాలు అంటే సృజనాత్మక నైపుణ్యాలు అన్నమాట. మరి కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను బట్టి ఎప్పుడూ కూడా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూనే ఉండాలన్నమాట. సో అన్ని విషయాల్లో, మరి మన కెరియర్కి సంబంధించి ఎలాంటి అంశంలో అయినా కాస్త భిన్నంగా కొత్తగా ప్రయత్నించి చూడాలి అనే ఆలోచన అలవాటు చేసుకోవాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి, మరి ఏం నేర్చుకోవాలి అనే విషయాలు. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మేజర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

నారాయణ అండ్ కో ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మనకు కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అనేది అయితే చెప్తూ ఉన్నా. మరి ఇందాకే చెప్పా, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు చాలా చాలా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్లో ఇది కూడా ఉంటుంది అని చెప్పి, అలాగే క్రియేటివ్ నైపుణ్యాలు అని చెప్పాను కదా, మరి ప్రతి ఒక్కరికి కూడా సృజనాత్మకత అనేది ఇంటర్నల్గా ఉంటుంది. సో ఎవరికి, కొంతమంది చాలా బాగా అల్లికలు అల్లుతూ ఉంటారు, కొంతమంది పెయింటింగ్ వేస్తారు, కొంతమంది పాటలు పాడతారు, రాస్తారు. సో క్రియేటివిటీ అనేది ప్రతి దానిలో కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో పెంచుకోవడం వల్ల ఏంటి అంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. మీ కెరియర్కి సంబంధించి ఏ అంశంలోనైనా సరే కాస్త భిన్నంగా అంటే కొత్తగా ప్రయత్నించి చూడాలి అనే ఆలోచనని అలవాటు

చేసుకోవాలన్నమాట. సాధనతోనే అన్నీ సాధ్యమవుతాయి కాబట్టి నిరంతరం నేర్చుకునే అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదన్నమాట. మారుతున్న పరిస్థితుల్ని బట్టి మల్టిపుల్ స్కిల్స్ అంటే బహుళ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యత అనేది పెరుగుతుందన్నమాట. అంటే ఒక వ్యక్తి సంస్థలో వివిధ విధులను నిర్వహించాలి అని చెప్పి ఇప్పుడున్న సంస్థలు కోరుతున్నాయి అన్నమాట. కాబట్టి కేవలం మీ పని ఒక్కటే కాకుండా ఆఫీస్లో ఉన్న ఇతర డిపార్ట్మెంట్ విషయంపై కూడా అవగాహన అనేది పెంచుకోవాలన్నమాట. ఇలా అవసరానికి అనుగుణంగా అదనంగా నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. అలాగే కొత్త భాష అన్నమాట. మరి ఇది నిజంగా ఉండాల్సిన ముఖ్యమైన స్కిల్. ఇప్పుడు చాలామంది ఈ సమస్యతోనే బాధపడుతూ ఉన్నారన్నమాట. సో అందరికీ తెలిసిందే, ఎవరి మాతృభాషని వాళ్ళు గౌరవించుకోవాలి. కానీ యూత్ ఎలా ఉండాలి? అన్ని అంటే అన్ని రాష్ట్రాలు వాళ్ళు వెళ్తూ ఉద్యోగం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ వాళ్ళకంటూ ఒక ప్రాంతీయ భాష ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై వెళ్తే తమిళ్ మాట్లాడతారు, కర్ణాటక వెళ్తే కన్నడ మాట్లాడతారు. సో మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి. అందరూ అన్నీ చిన్నప్పుడే రావు, అన్నీ కూడా మనం ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి లాంగ్వేజ్ అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్. మన నేషనల్ లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ అన్నమాట. హిందీ ఖచ్చితంగా నేర్చుకోండి. ఎక్కడికి వెళ్ళినా అంటే మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది. బట్ ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి చిన్నప్పటి నుంచి మనం మాట్లాడుతూ ఉంటే, అందుకే చాలామంది హిందీ పక్కన మాట్లాడే వాళ్ళు ఉంటే పట్టేస్తారనమాట. సో వాళ్ళు హిందీ చాలా బాగా మాట్లాడేస్తారు. అలాగే ఇంగ్లీష్, ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు. మనకి ఏదైనా స్కిల్స్ ఉండాలి అంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలి, మాట్లాడగలగాలి కూడా. కాబట్టి మన మదర్ టంగ్ని గౌరవిస్తూనే మర్చిపోకుండా ఉంటూనే ఇవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. మిగతా వారితో పోలిస్తే అదనంగా ఇతర భాష తెలిసి ఉండడం ఎప్పుడు కూడా పాజిటివ్ అన్నమాట. ఈ నైపుణ్యం రెజ్యూమేకి అదనపు విలువ కూడా తెచ్చిపెడుతుంది అన్నమాట. మరి కొత్త ఆలోచనలకి ఆచరణకి ఇది సహాయపడుతుంది అని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి మన స్కిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగుపరచడానికే ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. మరి ఇవన్నీ నేర్చుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు మీ కోర్స్కి సంబంధించిన అడ్వాన్స్ కోర్సెస్ ఉంటాయి కదా ఇంకా, సో అవన్నీ నేర్చుకుంటూ ఉండాలి. సో మిమ్మల్ని మీరే ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. సో అది సంగతి. మరి ఇలాంటివన్నీ నేర్చుకోవడం వల్ల అవకాశాలు అనేవి మనకి రావడానికి ఫ్యూచర్లో అవకాశం అయితే ఉంటుంది. అది మరి ఇవాల్టి ధీరా ప్రోగ్రామ్ అయితే మరి మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే ఓరి దేవుడా ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో ధీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

మేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2 గంటల 33 నిమిషాలు అయితే అయిపోయిందనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి సండడే సండడే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీ మనసుని తాకే మాటలు వినిపించడానికి, మైమరిపించే పాటలు వినిపించడానికి సండడే సండడే అయితే మీ ముందుకు వచ్చేసింది. మరి సందడి చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నా, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి క్వశ్చన్ అడగడానికంటే ముందు కొంతమంది ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక, ఎవరు, వరప్రసాద్ గౌడ్ గారు అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి హాయ్ అంటున్నారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారనమాట. ఇంకా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా ప్రోగ్రామ్, అంటే వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు, ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు. మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. నమస్తే మేడం అంటూ, శుభ శుక్రవారం అంటూ ఎఫ్ఎం సర్దార్ అనమాట. ఇంకా ఎవరు, ఎక్కడి నుంచి అంటే కనుక, ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే శేష, సాయి, రోహన్ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఇంకా మండూరు లక్ష్మీదేవి గారు వెంకటశాలిని కాలనీ నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి కూడా అనమాట హాయ్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు, ఎక్కడి నుంచి అంటే కనుక, ఎనుగంటి నాగేంద్ర గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేయడం జరిగింది. సరే, నాకు తెలిసి మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఈరోజు క్వశ్చన్స్ అన్ని నేర్చుకునే క్వశ్చన్స్ అనమాట, అంటే ఆన్సర్ తెలుసుకునే క్వశ్చన్స్, కొత్త విషయాలు నేర్చుకునే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేసాం మీ అందరి కోసం. అలా అని చెప్పలేని క్వశ్చన్స్ కూడా కాదు. సరే, ఇదంతా వద్దు, క్వశ్చన్ అడుగు చాలు అనుకుంటున్న వాళ్ళ కోసం ఇక అసలు ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది, ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి.

మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఎవర్ గ్రీన్ సాంగ్ అనొచ్చు ఒక రకంగా ఇలాంటి సాంగ్స్ని, ఫ్రమ్ ద మూవీ నరసింహ అనమాట. సో ఆ నరసింహ అనే స్టైలే ఒక రకంగా ఇలాగే చెప్పాలి, నిజంగా రజనీకాంత్ గారి స్టైలే ఇంకా ఎవరికి సరిలేరు రజనీకాంత్కి ఎవరు అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మీకోసం ఈ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మీ మెసేజ్లు అయితే చదవాల్సిందే. చూద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఎవరు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు మీరు రాంగ్ ఆన్సర్ చెప్పేశారు. ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు, బీవి సుబ్బారావు గారు అనమాట. ఎక్కడి నుంచి, మార్కాపూర్ నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు అంటే కనుక మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక విజయ్ కైలాష్ ఎక్కడిని, సాయి కృతిక వీళ్ళందరూ అనమాట మారుతినగర్ అనంతపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సాయి దర్శన్ శేష సాయి వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఏనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే పేరు ఊరు అలా ఏమీ పంపించలేదు కానీ ఆన్సర్ మాత్రం కరెక్టే. మరి పేరు పంపిస్తేనే కదా నేను చెప్పగలిగేది. ఇంకా ఎవరు అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హనుమకొండ జిల్లా తెరాలపల్లి నుంచి అంటూ మెసేజ్ చేశారు. ఆన్సర్ అయితే పంపించలేదు అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే బి మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి క్వశ్చన్ ప్లీజ్ అంటున్న వాళ్ళ కోసం, అలాగే ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. నాకు తెలిసి ఈసారి అందరూ ఆలోచించి పంపించేసేయండి. అండ్ దాంతోపాటు క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక సాంగ్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ హీరోయినే ఈ ఆన్సర్ ఏ అంటే ఈ ఆన్సర్ ఏదైతే ఉందో మూవీ, ఆ మూవీలో హీరోయిన్ కూడా అనమాట. మరి ఇంతకంటే క్లూ కూడా ఏది ఉండదు నాకు తెలిసి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది, ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866248814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఆల్రెడీ చెప్పాను కదా నిన్ను కోరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక విన్న సాంగ్ విన్నారు కదా, సో ఈ మూవీలో హీరోయినే ఇప్పుడు ఆన్సర్లో, అంటే ఆన్సర్ మూవీకి సంబంధించి అందులో యాక్ట్ చేసింది కూడా ఈ హీరోయినే అని ఒక క్లూ అయితే ఇచ్చేయడం కూడా జరిగింది. సో మరి దాని తర్వాత అసలు ఎవరు పంపించారు ఏంటి అనేది చూసేద్దాం. ఆన్సర్ అయితే మెసేజ్లు అయితే చాలామంది పంపించారు, మరి ఎవరు కరెక్ట్ పంపించారు అంటే గనక నమస్తే మేడం అంటూ ఎవరు అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కీర్తిక, లీతిక వీళ్ళందరూ అనమాట నెల్లూరు నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే గనక ఎం నరేష్, అలాగే రోజా మహబూబ్ నగర్ జిల్లా నుంచి, మూసపేట గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఇప్పుడు. అండ్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే గనక అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చండిక, వరలక్ష్మి, వాసు వీళ్ళందరూ అనమాట గంటలమ్మ పాలెం మచిలీపట్నం మండలం కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కానీ మీ పేరు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బొడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎస్ఎంఎస్ సర్దార్ గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయ పరమేష్ గుంతకల్ నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి హీరోయిన్ నేమ్ చెప్తున్నారు బట్ క్వశ్చన్ అయితే అది కాదు కదా. ఇంకా ఎల్లప్ప యాదవ్ రాయచూరు జిల్లా నుంచి అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేసారడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి బందర్పల్లి నుంచి గడ్డం అంకయ్య గారు అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరి పట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా యా మ్యాథ్స్లో 35 మార్క్స్ కోసం ఒక స్టూడెంట్ చేసే ప్రయత్నమే ఈ మూవీ స్టోరీ కదా అంటూ ఈ మూవీ నేను కూడా చూసా చాలా బాగుంది అంటున్నారనమాట సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి. ఎగ్జాక్ట్లీ హీరోయిన్ ఎవరో కాదు నివేద థామస్ అనమాట. నేను క్లూ కూడా ఇచ్చేసాను, క్లూ ఇచ్చిన తర్వాత చాలామంది ఆన్సర్స్ కూడా పంపించడం జరుగుతుంది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు క్వశ్చన్ మేడం అంటున్నారు, ఏం పర్లేదు మీకు క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్తా. మీరు మాత్రం ఈ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిన తర్వాత ఇంకొక క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉండండి, దానికి ఆన్సర్ మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంటా సురేష్ మీరు హీరోయిన్ నేమ్ పంపించేశారు, అది జస్ట్ క్లూ మాత్రమే అనమాట. సరే ఇంతకీ ఆన్సర్స్ అన్ని చదివేసిన తర్వాత మరి ఆన్సర్ కూడా రివీల్ చేసేసిన టైం అయితే వచ్చేసింది కదా ఎవరు అంటే కనుక. అసలు దానికంటే ముందు క్వశ్చన్ ఒకసారి అడుగుతా, అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది, నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది అంటే కనుక 35 చిన్న కథ కాదు. దర్శకుడు ఎవరు అంటే కనుక నందకిషోర్ గారు అనమాట. మరి నందకిషోర్ గారు దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక అవ్వడం జరిగిందనమాట. సో అది ఆల్మోస్ట్ అందరూ పంపించేశారు, క్లూ ఇచ్చిన తర్వాత ఇంకా చాలామంది తెలుసుకొని అయితే పంపించేశారు. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం తెలుసు కదా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఈ బ్యూటిఫుల్ సాంగ్ కూడా అనమాట. సో వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: పాటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కె సుగుణ. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహ మండలి ఎస్ఐపిబి సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థ ప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ సందర్బంగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్టంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్వేదిగ్గా స్పందిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి వి అనిత డీజీపీని కోరారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ రోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: 35 చిన్న కథ కాదు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. దేశంలోని తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం లోకల్ బాయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.
1: సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
2: దానికంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
1: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

సదానను నడిపే మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సందడే సందడి ప్రోగ్రాంలో. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను. దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0862438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ చాలామంది పంపించారు, చూసేద్దాం మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట. అలాగే మూసాపేట గ్రామం నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌస్ ఫ్రమ్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి అనమాట, మీరు ఆన్సర్ కూడా కరెక్టే పంపించారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజవాలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గోకుల్ దాస్, తేజ్ పాల్ వీళ్ళందరూ అనమాట ముంబై నుంచి మెసేజ్ చేస్తున్నారు, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగిందనమాట. ఇంకా అశ్విన్ కుమార్, ఇంకా ఎవరు, లితిక అనమాట, వీళ్ళందరూ నెల్లూరు నుంచి అనమాట, మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఎగ్జాక్ట్లీ చెన్నై నుంచి అనమాట, మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ అనమాట ఆన్సర్ కూడా కరెక్టే పంపించారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, నెల్లూరు జిల్లా

ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అనమాట, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌతమ్ గారు మీరు పంపించిన స్టేట్ అయితే కరెక్టే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కౌస్తుభా అనమాట, మీరైతే కౌస్తుభా ఆత్మకూర్ అని పంపించారు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, బాంబే అయితే మీ ఆన్సర్ అయితే అది కనుక రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, అంజన్ అనమాట దేశిరెడ్డిపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహ బాను జైనుద్దీన్, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య అనిత, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంటా సురేష్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఆల్రెడీ చదివేశాను కదా, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలో రామకృష్ణ గారు, మీ ఆన్సర్ ఇందాక కూడా చదివాను. సో ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అన్నీ ఇవే అనమాట. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అని నేను అలా రివీల్ చేస్తున్న టైంలో ఒక మెసేజ్ అయితే వచ్చేసింది. మురళీ గారు చిత్తూరు నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. సరే మరి ఇంకా సస్పెన్స్ అలా ఏమంటారు వీడిపోయే టైం అయితే వచ్చేసింది అనమాట. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగింది. మీరు సింపుల్గా ఆ రాష్ట్రం చెప్తే సరిపోయేదన్నమాట. ఆల్మోస్ట్ చాలామంది చెప్పారు తెలంగాణ అని చెప్పేశారు. సో ఎప్పుడు అంటే కనుక జూన్ 30th అనమాట. ఓకే, 30 జూన్ 30th తెలంగాణలోని సనత్ నగర్లో ENVC వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగిందనమాట. ఏంటది దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ని. సో అది రైట్ ఆన్సర్ ఆల్మోస్ట్ తెలంగాణ అని చెప్పి అందరూ పంపించడం జరిగింది. సో ఇంకా కొన్ని మెసేజ్లు అయితే వచ్చేసినాయి, మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేసాను. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుబ్బారెడ్డి గారు దీనికి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మెసేజ్ చేయడం జరిగిందనమాట మదనపల్లి నుంచి. అండ్ ఇంకా చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. బురవకొండ నుంచి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎం నరేష్, ఇంకా రోజా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మూసపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. సరే మరి ఆన్సర్ రివీల్ చేసిన క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ పంపిస్తే ఏమన్నా బాగుంటుందో అసలు బాగోదు. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. గుండె జారి గల్లంతయిందే ఈ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ దాని తర్వాత ఖచ్చితంగా ఈ సాంగ్ విన్న తర్వాత క్వశ్చన్ అయితే అడిగేస్తాం. మరి ఏం అడుగుతాను అని చెప్పి ఆలోచిస్తూ ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ 2 1.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే సాంగ్ వినేసేయండి. ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అనేదే క్వశ్చన్.

మరి సాంగ్ అయితే వినేశారు కదా, ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి? అదే క్వశ్చన్ ఆల్రెడీ అడిగేశా. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు టైప్ చేసి, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0662438144 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి చాలామంది మెసేజ్లు అయితే పంపించారు, చూద్దాం అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కాదు, ఇప్పుడు క్వశ్చన్ అడిగేశాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కౌస్తుభా ఆత్మకూరు నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. ఈ సాంగ్ ఎప్పుడు వినలేదు అంటున్నారు. నేను కూడా మీతో పాటు కలిసి చాలా పాటలు వింటూ ఉంటానమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు రేణుకా గారు, అనస్తలిపురం హైదరాబాద్ నుంచి అనమాట. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఏక్ నిరంజన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారండి, ఇప్పుడెక్కడ ఏక్ నిరంజన్, కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఎనీవే అదైతే రాంగ్ ఆన్సర్ అనమాట. నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించడం జరిగింది. ఏంటి మరి ఇంతకీ ఎవరికి ఈ మూవీ నేమ్ అయితే తెలియదా? సరే నేనే అయితే చెప్పేస్తున్నాను. ఇంకా నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే అవే, ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక మసాక్ అలీ అనమాట. ఓకే, ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. సో అది సంగతి. ఇప్పుడైతే క్వశ్చన్, నాకు తెలిసి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో ట్రై చేయాల్సిందే, వింటూ ఉంటే దీనికి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా తెలిసిపోయేది. సరే ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇది ట్రై చేయండి, ఇది పంపిస్తారేమో చూద్దాం. దేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ క్రింద తొలి విమాన సేవల్ని ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు? ఏంటి ప్రశ్న, క్వశ్చన్ నిజంగా ఇంత పెద్దగా అడగాల అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కొన్ని ప్రశ్నలు అంతే అలాగే ఉంటాయి లెంతీగా వాటిని, కానీ ఆన్సర్ మాత్రం చాలా చిన్నదన్నమాట. క్వశ్చన్ మాత్రమే లెంతి, ఆన్సర్ మాత్రం చాలా చిన్నది, ఆలోచిస్తే తెలిసిపోతుంది. మీకోసం నేను ఖచ్చితంగా ఇంకొకసారి అడుగుతా. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0662438144 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రాహు మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎం నరేష్, రోజా వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావాలి కూడా రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు అనమాట. మీరు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే అనంతపురం నుంచి రమేష్ వెంకట చలపతి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గంటా సురేష్ అనమాట, రుద్రవరం విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి ఇంతకీ ఏంటి క్వశ్చన్ అంటే మీ అందరి కోసం ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం సో వినండి, దాని తర్వాత ఆలోచించండి, దాని తర్వాత మెసేజ్ చేయండి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక దేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, అంటే మన భారతదేశాన్ని అనమాట, భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ కింద తొలి విమాన సేవలని ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం కళ్యాణ వైభోగమే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. ఇప్పుడు మీరు విన్న సాంగ్ అయితే ఫ్రమ్ ద మూవీ చెన్నై లవ్ స్టోరీ అనమాట. సో ఈ సాంగ్ అయితే వినేశారు, మరి ఇందాక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. మరి ఇందాక అంటే కొంతమంది కరెక్ట్గా గెస్ట్ చేయకపోవడం జరిగింది, మరి ఇప్పుడు అసలు ఎంతమంది గెస్ట్ చేశారు, కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ చూసేద్దాం. మెసేజ్లు అయితే చాలామంది పంపించేశారు. కనకరావు గారు పెడ నుంచి మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్టే, కానీ అది రాష్ట్రం ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ప్లేస్ అయితే కరెక్టే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కౌస్తుభ అనమాట, ఆత్మకూరు నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఇంకా మాధవి ఆంజనేయులు బూదన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మురళీ గారు హాయ్ అంటూ మెసేజ్ చేశారనమాట. ఇంకా ఉత్తర ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రవీంద్రరెడ్డి గారు ఎక్కడి నుంచి అంటే కనుక సర్వేపల్లి నుంచి అనమాట. అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలమందల్పాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజా వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్.

పంపించేసేయడం జరిగింది. అనంతపురం నుంచి అనురాధ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా షీల అనమాట చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వరప్రసాద్ గౌడ్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నంజాల ఎక్కడి నుంచి, ఎస్ ఎగ్జాక్ట్లీ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరకాళి నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎంఎంఎస్ నివాస్ అనమాట నల్లపాడు గుంటూరు నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అందరూ సాంగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రాజోల్ నుంచి జయన్న అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మామిడి కోమలికి కావ్యశ్రీ అంటూ పంపించారు కాపుకల్లు గ్రామం నుంచి, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చిన్నమ్మాయి మిర్యాల గుడ నుంచి హలో ప్రసన్న ఇప్పుడే వచ్చాను అంటున్నారు. అదేంటి అదే అంటే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్పే టైంలో కాకుండా సైనింగ్ అవుట్ చెప్పే టైంలో జాయిన్ అయిపోయారనమాట. ఏం పర్లేదు, వివిధ వినేసండి ఇవాళ. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎంఎంఎస్ నివాస్ నెల్లపాడు గుంటూరు నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కొన్ని ప్రశ్నలు సులభంగా కొన్ని ప్రశ్నలు కష్టంగా ప్రోగ్రామ్ని చాలా బాగా నడిపించారు అంటున్నారు శాంతినగర్ నుంచి. ఓకే అక్కడ ఓకే, మరి దీనికి ఆన్సర్ చెప్పేయాలి కదా. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎం నరేష్ ఇంకా రోజా. సో అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మరి క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసేస్తున్నాను. దేశాన్ని అంటే మన భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ క్రింద తొలి విమాన సేవల్ని ఉత్తరప్రదేశ్లోని వారణాసి రాష్ట్రం నుంచి ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇది ఆన్సర్ అయితే. సో మరి ఇప్పుడు నేను ఇంకా రివీల్ చేసేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చేసింది, ఇందాక ఆల్రెడీ మీ మెసేజ్ చదివేశాను రామకృష్ణ గారు. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సీతారామ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మన సండే సండే ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ అప్ చెప్పేస్తున్నా. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఈ సాంగ్ వినేసేయండి, మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పల్నాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
2: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశమైంది. తర్వాత రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీతో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ సందర్బంగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే లబ్దిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానాం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్లో పేరుగుపోయిన వ్యర్థాలు ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే నిమిత్తం హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను ప్రతిరోజు అందిస్తోంది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంతో పాటు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పించే వెదురు చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2009 సంవత్సరంలో బ్యాంకాంగ్లో జరిగిన ప్రపంచ బ్యాంబూ కాంగ్రెస్లో అంతర్జాతీయ వెదురు పెంపక పరిరక్షణ సంస్థ చేసిన తీర్మానం మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 18వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ను జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయోపరిమితి, రాత పరీక్షల విధానంతో కూడిన నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

తెలుసా మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత బీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:07 అయితే అయిపోయిందనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే కనుక ఫ్రైడే కాబట్టి ఒకే హీరో అనమాట పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేయబోతున్నాను ఇవాళ వివిధాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఓజీ అనమాట. దాని తర్వాత వకీల్ సాబ్. ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ వింటూ స్టేజ్ ఉంటూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ ఫ్రైడే కాబట్టి ఓకే హీరో సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఫిల్మ్స్ నుంచి వండర్ఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం భీమ్లా నాయక్ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వినండి.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో, అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం తొలి ప్రేమ మూవీ నుంచి, దాని తర్వాత బాలు మూవీ నుంచి లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఓకే, హీరో అనమాట ఫ్రైడే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఫిల్మ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఈ మూవీ నుంచి, దాని తర్వాత అన్నవరం, ఈ టూ మూవీస్ నుంచి టూ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో ఫ్రైడే కాబట్టి థీమ్ ఏంటి అంటే ఓకే హీరో అనమాట. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి మీతో మాట్లాడటం అనేది నిజంగానే నాకు ఒక పార్టీలా ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడైతే అత్తారింటికి దారేది మూవీ నుంచి ఇట్స్ టైమ్ టు పార్టీ అనే ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో ఈ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ కూడా చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడూ చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్స్ మీ అందరికీ చాలా నచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. మరి ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ తొందరలోనే కలుసుకుంటాను. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఒకవేళ మీకు టీనేజ్ కిడ్ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్, హార్మోన్స్, కొత్త కొత్త పనులు చేయాలనుకునే నేచర్కి దగ్గరగా మీరు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ పిల్లలను పెంచడం కాస్త కష్టంగా ఉంటుంది. వాళ్ళ శారీరక మానసిక మార్పులు తల్లిదండ్రులకు చాలా ఛాలెంజ్గా మారుతాయి. టీనేజర్ పెంపకం కంటే అప్పుడే పుట్టిన శిశువును పెంచడం చాలా తేలికని చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడతారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్, యాటిట్యూడ్, విభిన్నమైన ప్రవర్తన వంటివన్నీ హార్మోన్లో మార్పుల వల్ల వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ 13 నుండి 18 ఏళ్ల లోపు ఉంటాయి. ఈ సమయంలో వాళ్ళ పెంపకం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు సరైన సలహా, గైడెన్స్, అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల టీనేజ్ లో తప్పటడుగులు వేయకుండా జీవితంపై ఫోకస్ పెడతారు. ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్తో. అలాగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అనుసరించాలో కూడా తెలుసుకుందాం. ఎక్కువగా కంట్రోల్ చేయడం, మరీ ఎక్కువగా మీ టీనేజర్ ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో పేరెంట్స్ పిల్లలతో కొంచెం ఓపెన్ గా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండాలి. సరైన సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటి వల్ల కలిగే హాని గురించి వివరించాలి. కొత్త వాళ్లతో పరిచయం అలవాటు అవ్వాలి. అలా కాకుండా తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని

చెప్పండి. దీనివల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేయకుండా మీకు తెలుసుకోవాలి అని ఉంటే డైరెక్ట్ గా అడగండి. పిల్లల విషయాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి. అందం విషయంలో టీనేజర్స్ లో వాళ్ళ అందం ఆకర్షణ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ అలాంటి సంకేతాలు గమనించినట్లయితే వాళ్లకు కావలసిన సలహాలు సూచనలు ఇవ్వండి. జనరల్ గా వాళ్ళ బాడీ పట్ల, వాళ్ళ బ్యూటీ పట్ల వాళ్లకు కొంచెం ఎగ్జాజరేటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అదే కాకుండా ఒత్తిడి, చదువు విషయంలో లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరీ ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు, స్ట్రెస్ అస్సలు ఇవ్వకూడదు. పదే పదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్లకు మీపై కోపం పెరుగుతుంది. ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో వాళ్లకు బంధం బలపడటానికి ఇలాంటి సరదాలు సహాయపడతాయి. లైఫ్ లో క్రష్ అనేది 10 నుండి 13 ఏళ్ల వయసులోనే ఉంటుంది. వారిలో సాధారణ ప్రేమ వంటి బంధాలు ఆ వయసులోనే ప్రారంభమవుతాయి. సాధారణ హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడంలో ఒక కీ రోల్ పోషిస్తాయి. ఓ అబ్బాయి నిజమైన రిలేషన్ లోకి వెళ్లక ముందే వారు ఇలాంటి మరెన్నో క్రష్లను ఫీల్ అవుతారు. అది మీరు గుర్తుంచుకోవాలి. కొన్ని వారు ఇష్టపడే వ్యక్తిని అలా ఆరాధిస్తారు. ఇవి ఇప్పుడిప్పుడే లేత ప్రాయంలో వచ్చే కోరికల వంటివి. పిల్లల మొదటి వారి కుటుంబాల్లోని ప్రేమ, బాధ్యత వంటివి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, టీవీ, సోషల్ మీడియాను, మరెన్నో మెసేజెస్ తెలుసుకుంటారు. వారు నేర్చుకున్న వాటిలో అన్ని మంచివి కాకపోవచ్చు. కాబట్టి ఈ విషయం గురించి పిల్లలతో పేరెంట్స్ మాట్లాడటం చాలా ముఖ్యం. హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికే కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెబితే మీతో ఏం మాట్లాడరు. క్రష్ జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయి. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు, హార్మోన్ల ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది, అది కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు పాల్గొనాల్సిన అవసరం లేని సందర్భాలున్నాయి. కానీ మీ కూతురు తన మొదటి క్రష్ తో బిహేవ్ చేసే తీరులో మీరు కొన్ని విషయాలు చెప్పండి. మీ కూతురు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఆమెతో మాట్లాడండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుచ్చుకుక్క పిల్లల్ని ఇష్టపడినట్లుగానే ఉంటుందని ఆమెతో మాట్లాడండి, ఓదార్చండి. తన సిచ్యువేషన్ ని వ్యతిరేకిస్తే సరికాదు. ఈ విషయం లైఫ్ లో సాధారణమని చెప్పండి. లైఫ్ లో ఎన్నో విషయాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరెప్పుడు కూడా సరైన వ్యక్తిని కనుక్కోలేరు. ఆప్యాయత చాలా సార్లు పరస్పరంగా ఉండదు. ఒక్కోసారి ఫీలింగ్స్ రెసిప్రోకేట్ కూడా చేయరు వాళ్ళ క్రష్. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాటిని ఒక కంట కనిపెట్టడం కూడా ముఖ్యమే. ప్రారంభ దశలో గ్యాడ్జెట్స్ వాడకం, అర్ధరాత్రుల్లో కనిపెట్టుకుని ఉండడం ముఖ్యం. దీంతో మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఒక టీనేజ్ డాటర్ తో ఎలా కరెక్ట్ కావాలో మాట్లాడుకుంటున్నాం. బట్ దిస్ ఈస్ అప్లికబుల్ టు బాయ్స్ యాజ్ వెల్. చాలా మటుకు టీనేజ్ ఏజ్ లో ఏమవుతుందంటే సడన్ గా హార్మోనల్ రష్ ఉంటుంది, బాడీలో చేంజెస్ వస్తాయి, అట్రాక్షన్స్ పెరిగిపోతాయి. అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఏముందో అన్న దానిపైన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎనర్జీ హైగా ఉంటుంది, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఏదో చేద్దాం, ఏదేదో చేద్దాం అనుకుంటారు. కానీ ఏం చేద్దామో వాళ్లకే తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వాటికి కావలసిన రీసోర్సెస్ వాళ్ల దగ్గర ఉండకపోవచ్చు. అది దొరికితే ఒకలాగా ఎక్సిలరేషన్ ఉంటుంది, ఇలేషన్ ఉంటుంది, ఎక్కువ సంతోషపడిపోతారు. అదే ఒకవేళ తనకు చిక్కకపోతే, వాళ్లకు దొరకకపోతే మాత్రము గాఢాంధకార లోయలో పడ్డట్టుగా మరీ బాధపడిపోతూ ఉంటారు. సో యూ షుడ్ బి అవేర్ విత్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఒక తల్లి తండ్రి పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటే ఇలాంటి చిన్న చిన్న జర్నీలో వాళ్ళకి కొంచెం సరైన మార్గంలో ఇస్తే ఆఫ్టర్ ది గ్రో అవుట్ ఆఫ్ ఏజ్ దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని నవ్వుకుంటారు, అయ్యో ఇలా నేను చేశానా అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వి ఆల్ గో త్రూ దీస్ చేంజెస్. ఎమోషనల్ బిహేవియర్ కానివ్వండి. చాలా సార్లు పిల్లలు ఏదైనా చేయాలి అని వాళ్ళని మరీ మరీ ఫోర్స్ చేస్తే చిరాకు పడతారు, కోప్పడతారు, అరిచేస్తూ ఉంటారు. ఏంటి అంటే వాళ్లకు క్లారిటీ ఉండదు. అదే టైంలో ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది.
వాళ్లకు కూడా కొంచెం సహనం తగ్గిపోతుంది, బాడీలో పేరెంట్స్ కి కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి, కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అప్పటికే 50 ది ఏజ్ లో ఉంటారు జనరల్ గా తీసుకున్నైతే ఇండియన్ కాంటెక్స్ట్ లో. వాళ్ళ బాడీ కూడా ఏంటంటే కొంచెం అప్పటికే వీక్ కావడం మొదలు పడిపోతూ ఉంటుంది.

0: ముందు ఉన్నంత యాక్టివ్ గా ఉండరు. సో దిస్ ఈస్ లైక్ మిర్రర్ ఎఫెక్ట్ అన్నట్టు, అటు వాళ్ళ ప్రాబ్లం ఇటు వీళ్ళ ప్రాబ్లం, ఇద్దరిది కలిసి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అన్నట్టు. చైల్డ్ అండ్ పేరెంట్స్ అనేది, దిస్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఏజ్ అండ్ టైమ్ వేర్ పేరెంట్స్ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ షుడ్ మెండ్ ద వే. స్లోగా ఏంటంటే మరీ కోపం తెచ్చుకోకుండా, ప్రతిదానికి అరవకుండా, బ్లేమ్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. అసలు యాక్చువల్గా మీ మెడికల్ కండిషన్ ఏంటి, మీకెందుకు ఇంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. దాని తర్వాత స్లోగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్లాన్ చేసుకుని ఒక టీనేజ్ డాటర్ని ఎలా తీర్చిదిద్దాలి అన్న దానిపైన దే కెన్ వర్క్ ఆన్ దట్. దే కెన్ స్లోలీ వర్క్ ఆన్ ద రిలేషన్షిప్స్. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ అ చైల్డ్. ఈ ఏజ్ లో ఏంటంటే నేను అన్నట్టు వాళ్లకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా చెరగని ముద్ర వేస్తాయి. కాబట్టి ఈ ఏజ్ లో అయినవన్నీ వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఆల్వేస్ గివ్ దెమ్ అ స్వీట్ మెమరీ. విత్ దిస్ లవ్లీ మెసేజ్ అబౌట్ కనెక్టింగ్ విత్ యువర్ టీనేజ్ డాటర్, దిస్ ఇస్ చేతన్ సింగ్ బాయ్ ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. నిన్నటి నుంచి ప్రారంభమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులు జ్ఞాపికల 8వ విడత ఈ వేలం అక్టోబర్ 31 వరకు కొనసాగుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈ వేలంలో మొత్తం 1498 వస్తువులను ప్రజల బిడ్డింగుకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 15 నెలలలోపు పిల్లలకు జారీ చేసే సాధారణ పాస్పోర్టు గడువులో సవరణలు చేస్తూ విదేశీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదివరకు వీరికి 36 పేజీల సాధారణ పాస్పోర్టు జారీ చేస్తే అది గరిష్టంగా 5 ఏళ్లపాటు లేదంటే వారికి 15 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతుందని నిబంధన సవరిస్తూ 5 ఏళ్లు లేదా 18 ఏళ్ల వయసు ఏది తక్కువైతే అంతవరకు కొనసాగించేందుకు వీలు కల్పిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. తిరుపతి జిల్లా దుగ్గరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటుకు మజగన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్తో రాష్ట ప్రభుత్వం ఈరోజు కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు పథకాలు సహా అన్ని ప్రయోజనాలకు రేషన్ కార్డు ఆధార్నే నివాస రుజువుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పీవీటీజీ ఆదివాసీ గిరిజనుల కుటుంబాల వారికి ఆధార్ నమోదు నవీకరణ కోసం తహసీల్దారులు నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోళ్లకు బర్డ్

ఫ్లూ సోకిన అన్నమయ్య చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చేపట్టిన వ్యాధి నియంత్రణ నివారణ చర్యలను సమీక్షించిన అనంతరం ఆ ప్రాంతాలను బర్డ్ ఫ్లూ రహితంగా నిన్న ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో అన్నమయ్య జిల్లా సదుం మండలం అమ్మగారిపల్లె, కంభంవారిపల్లె, పుత్తవారిపల్లె, చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం ఇందిరా కాలనీ, ఆర్కేవీబీపేట ఉన్నాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అటవీ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వెదురు చెట్లు ప్రధాన ఆదాయ వనరుగా ఉండడంతో పాటు గిరిజనుల జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో 2009 బ్యాంకాక్లో జరిగిన ప్రపంచ బ్యాంబూ కాంగ్రెస్లో అంతర్జాతీయ వెదురు పెంపక పరిరక్షణ సంస్థ చేసిన తీర్మానం మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 18వ తేదీన ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని తీర్మానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చూడాల సమయం చూస్తే 5:03 దాటి 41 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత FM 101.3 MHz పై వింటున్నారు గీత్ గాత చల్ హిందీ పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఆశికి 2 చిత్రానికి అంకిత్ తివారి ఆలపించిన పాట. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
3: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
2: ఓ, అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
4: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

స్టూడియోలో సమయం చూస్తే 5:25 దాటి 56 సెకండ్లు. మీరంతా అర్చన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై గీత్ గాథా చెల్ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట హమ్ హాప్ కే హై కౌన్. ఈ చిత్రానికి లతా మంగేష్కర్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఈద్ గాథా జల్ వింటున్నారు వి శివరాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినపోతున్న పాట దిల్వాలే దుల్హానియా లే జాయేంగే చిత్రానికి లతా మంగేష్కర్ ఆలపించిన పాట.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి, విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యకులు పివిఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ గుంటూరులోను, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూటాన్ పురోగతికి, సుసంపన్నతకు తోడ్పాటును అందిస్తామని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. థింపూలో భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్గేతో నిన్న ఆయన సమావేశమయ్యారు. పాలన, విధానపరమైన నిర్ణయాలు, సంస్కరణలపై చర్చించే నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 23-24 తేదీల్లో చింతన్ బైఠక్ పేరిట ఢిల్లీలో సమావేశం జరగనుంది. ఈ సదస్సులో కేంద్ర కేబినెట్ మంత్రులంతా పాల్గొంటారని అధికారులు తెలిపారు. వాహనానికి అతికించిన స్టిక్కర్ను మార్చకుండానే ఫాస్టాగ్కు అనుసంధానమైన బ్యాంకును మార్చుకునేందుకు వీలుగా వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన వన్ ట్యాగ్ సేవలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రారంభించింది. రాజమార్గ యాత్ర యాప్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంతో పాటు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పించే వెదురు చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వెదురుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వెదురు చెట్ల పెంపకానికి రాయితీ కూడా సమకూరుస్తోంది. ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి వెదురు మొక్కలను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా దొడ్డవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న వివిధ ప్రయోగాలను జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని, భూసారం పరిరక్షించుకోవచ్చని తెలిపారు. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

స్టూడియోలో సమయం చూస్తే 6:03 దాటి 4 సెకండ్లు. ఈనాటి కృష్ణా తీరంలోని మరి మన కృష్ణా జిల్లాలో ఎందరో ప్రముఖులు ఉన్నారండి. మరి ఈ జిల్లాలోని సినీ ప్రస్థానం గురించి కొన్ని కబుర్లు మాట్లాడుకుందాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కృష్ణా జిల్లా అందించిన భాగస్వామ్యం అజరామరం. నటన, దర్శకత్వం, నిర్మాణం, సంగీతం, సాహిత్యం ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విభాగంలోనూ కృష్ణా జిల్లాకు చెందిన సినీ దిగ్గజాలు తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు. వారి గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రాజేంద్రుడు గజేంద్రుడు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట వింటూనే ఉండండి. వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు హక్కుదారు పట్టాలను ముఖ్యమంత్రి రేపు పంపిణీ చేయనున్నారు. వార్తల వివరాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను కీలకమైన హార్డ్వేర్ తయారీ కేంద్రంగా రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 21వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB ఈరోజు సమావేశమై 28 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించి 22,177.84 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,739 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇంధన రంగం, ఐటీ, కమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, పర్యాటక రంగాలకు చెందిన వివిధ ప్రతిపాదనలపై కూడా చర్చించి SIPB ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సెమీకండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్ తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి వంటి ఎలక్ట్రానిక్స్ హబ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే రాష్ట ప్రభుత్వం లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా తెనాలిలో జనవరి 10వ తేదీన ప్రతిష్టాత్మక కందుకూరి అవార్డుల ప్రదానంతో నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. అవార్డుల ఎంట్రీల కోసం 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
1: ఈ నంది నాటకోత్సవాలకి రేపు 11లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ఏవైతే నాటకాలు

0: ప్రదర్శించడానికి అనువుగా ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయడానికి ఒక సెలెక్ట్ కమిటీని అక్టోబర్లో ఏర్పాటు చేస్తాం. డిసెంబర్లో ప్రాథమికంగా ఏ నాటకాలు ఎంపిక కాబడి ప్రదర్శనకి అనేటువంటిది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. జనవరిలో ఈ నాటక పోటీలు నిర్వహించి అందులో ఉత్తమమైనటువంటి ప్రదర్శన చేసిన వాటికి బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ నంది నాటకోత్సవాలు నిర్వహించడానికి వేదికగా కళలకు కాణాచేయనటువంటి తెనాలని ఎంపిక చేసుకోవడం జరిగింది.
1: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల స్వయం సమృద్ది, ఎరువుల పారదర్శక పంపిణీ, పంటల బీమా, మార్కెటింగ్ రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతున్నామన్నారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాంకేతిక సంస్కరణలను గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాష్ట్రంలోని సుమారు 60 లక్షల పీఎం కిసాన్ లబ్దిదారుల్లో 52.08 లక్షల మందికి ఫార్మర్ ఐడీలు సృష్టించి 86.8% ప్రగతి సాధించామన్నారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ ఎరువుల యాప్ను రబీ 2026-27లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లుగా వెల్లడించారు. సమగ్ర డిజిటల్ వ్యవసాయ వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కొనసాగించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలను రేపు పంపిణీ చేస్తున్నామని సామాజిక మాధ్యమ పోస్టులో ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఆ స్థలాలను క్రమబద్దీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. 11 మండలాల పరిధిలో 8,874 కోట్ల రూపాయల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను పట్టాలుగా ఇస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు వంటి వాటితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2014 సెప్టెంబర్ 25న ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్దిలో కీలక ఘట్టంగా ఉంది. భారతదేశ ఆర్థిక వృద్ది గమనాన్ని కొనసాగించడం కోసం ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పెట్టుబడులను సులభతరం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. వోకల్ ఫర్ లోకల్ దిశగా చేపట్టిన ఈ కార్యక్రమాలు భారతదేశ తయారీ సామర్థ్యాలను పెంచడమే కాకుండా ప్రపంచ వేదికపై దేశ పారిశ్రామిక ప్రగతిని చాటి చెప్పేలా రూపొందించబడ్డాయి. ఒక సందర్భంలో మేక్ ఇన్ ఇండియాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: మేక్ ఇన్ ఇండియా దునియా కే కిసీ భీ దేశ్ మే జాకర్ కే బేచియే లేకిన్ నిర్మాణ యహాన్ కీజియే మ్యానుఫ్యాక్చర్ యహాన్ కీజియే హమారే పాస్ స్కిల్ హై టాలెంట్ హై డిసిప్లిన్ హై కుచ్ కర్ గుజర్నే కా ఇరాదా హై హమ్ విశ్వ కో ఏక్ సానుకూల అవసర్ దేనా చాహతే హై కి ఆయియే కమ్ మేక్ ఇన్ ఇండియా ఔర్ హమ్ విశ్వ కో కహే ఎలక్ట్రికల్ సే లేకర్ కే ఎలక్ట్రానిక్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా కెమికల్స్ కే లేకర్ కే ఫార్మాస్యూటికల్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా ఆటోమొబైల్ సే లేకర్ కే ఏగ్రో వాల్యూ ఎడిషన్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా తాకత్ హై హమారే దేశ్ మే.
1: తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని రాష్ట పండుగగా ప్రభుత్వం గుర్తించడం పట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గురజాడ జయంతి అయిన సెప్టెంబర్ 21వ తేదీని ఇకపై ప్రతి ఏటా రాష్ట పండుగగా నిర్వహించేలా జీవోఎంఎస్ నెంబర్ 193ను అధికారికంగా ప్రభుత్వం జారీ చేసిందన్నారు. గురజాడ అప్పారావు తెలుగు భాష, సాహిత్యం, సామాజిక సంస్కరణ రంగాల్లో చెరగని ముద్ర వేశారని మంత్రి కొనియాడారు. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్ప

పీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఆ తర్వాత ఇది క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశముందని చెప్పారు. వీటి ఫలితంగా రాష్టంలో రాగల 3 రోజుల వరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంచారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట స్థాయిలో అనకాపల్లి జిల్లాకు క్రీడలలో గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. జిల్లాలో నిర్వహిస్తున్న 6వ కూడో రాష్ట స్థాయి పోటీలను ఆమె ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడంలో వన్ స్టాప్ సెంటర్లు ఓఎస్సీ పాత్ర కీలకమని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతృ శిశు విభాగంలో ఈ రోజు ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ల సిబ్బంది అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ బాధిత మహిళలకు అందించే సేవలలో వేగం పెంచేందుకు వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం. ఆకాశవాణి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

కృష్ణా తీరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కృష్ణా తీరంలో మన కృష్ణా జిల్లాలో సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. విజయవాడ నగరం ఒకప్పుడు సినిమా పంపిణీకి ప్రధాన కేంద్రంగా ఉండేది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, తొలి అడుగులు, వ్యాపార సామ్రాజ్యం ఇక్కడి నుంచి ఊపందుకున్నాయి. ఎందరో సినీ ప్రముఖులు మన ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వారే. ఆంధ్రప్రదేశ్ సినిమా చరిత్రలోనే కృష్ణా జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు చలనచిత్ర రంగాన్ని శాసించిన ఎందరో మహానటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత విద్వాంసులు ఈ జిల్లా నుండి వచ్చినవారని చెప్పాను కదా. మహానటులైనటువంటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, బొబ్బా సూపర్ అండి, తెలుగు సినిమా ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు చలనచిత్ర రంగానికి మరో పిల్లర్ లాంటి వారు. ఆయన కృష్ణా జిల్లాలోని రామాపురంలో గ్రామానికి చెందినవారే. మరికొన్ని చుట్టూ మాట్లాడుకుందాం. అందుకంటే ముందు కిల్లర్

సీతా పయనం చిత్రానికి కీర్తన అజిజ్ పాడినటువంటి పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 6:32 దాటి 4 సెకండ్లు. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు కృష్ణ తీరం విత్వరాజ్ చిన్న బాబు. ఈనాటి కృష్ణా తీరంలో మన కృష్ణా జిల్లాలో జన్మించినటువంటి సినీ ప్రముఖుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక మాట్లాడుకున్నాం కదా, తెలుగు సినిమాను దశాబ్దాల పాటు సాధించిన ఇద్దరు సినీ దిగ్గజాలు నట శిఖరాలు ఉన్నారని వారి గురించి ఉన్న మనం మాట్లాడుకున్నాం. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు కదా. ఈ విషయం మన శ్రోతలందరికీ తెలుసు. మరి ఇంకా కొంతమంది ఉన్నారండి, గుడివాడ తాలూకా నెమ్మకరులో జన్మించినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌములైనటువంటి నందమూరి తారక రామారావు కాకుండా వెంకట్రామాపురంలో జన్మించిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు. వీరిద్దరి గురించి మనం మాట్లాడుకున్నాం. ఎస్వి

రంగారావు గారు నటనకు నిఘంటువుగా పేరొందిన ఎస్విఆర్ కృష్ణా జిల్లాలోని నూజివీడులో జన్మించారు. మన జిల్లాలో డివైడ్ అయినాయి కదా, ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు జిల్లాలుగా, వారైతే నూజివీడులో జన్మించారు. ఇక శోభన్ బాబు గారు సోగ్గాడు ఫ్యామిలీ హీరోగా మహిళా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటభూషణుడు శోభన్ బాబు గారు కూడా నందిగామకు చెందినవారే. అది కూడా మన ఎన్టీఆర్ జిల్లాలో ఉంది కదా. మరి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు శ్రావణ మాసం చిత్రానికి ఉష ఆలపించిన బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఉండండి వివిధ భారత FM 101.3 MHz పై కృష్ణా తీరం.

పాండువీటి దొంగ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన వేటూరి గీతం విన్నారు. సంగీతం ఇళయరాజా. స్టూడియోల సమయం చూస్తే 6:48 దాటి 20 సెకండ్లు. కృష్ణా తీరం వింటున్నారు విత్యురాజి. చిన్నబాబు, కృష్ణా తీరంలోని సినీ ప్రముఖులు, మన కృష్ణా జిల్లాలో జన్మించిన సినీ దిగ్గజాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కుమారుడు, టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ, నిమ్మకూరు నేపథ్యం ఉన్నవారే. కోటా శ్రీనివాసరావు గారు వైవిధ్యమైన నటనతో మెప్పించిన ప్రముఖ విలక్షణ నటుడు. కోటా శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందినవారు. చంద్రమోహన్ గారు ఎందరో కథానాయకులకు లక్కీ హీరోగా నిలిచిన చంద్రమోహన్ పమిడిముక్కల మండలం మేడూరుకు చెందినవారు. ఇక నూతన్ ప్రసాద్ గారు తనదైన డైలాగ్ డెలివరీతో గుర్తింపు తెచ్చుకున్న నూతన్ ప్రసాద్ కైకలూరుకు ప్రాంతానికి చెందినవారు. కైకాల సత్యనారాయణ నవరస నటన సార్వభౌముడు పేరొందినటువంటి సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా కౌతారం గ్రామంలో జన్మించారు. సుత్తివేలు పొట్టి ప్రసాద్ తెలుగు సినిమాల్లో తమ హాస్యంతో నవ్వించిన వీరిద్దరూ కృష్ణా జిల్లాకు చెందినవారే. ఇక కృష్ణ భగవాన్ గోదావరి ఆశతో సాగే పంచ్ డైలాగులతో నవ్వించే కృష్ణ భగవాన్ కూడా కృష్ణా జిల్లా వాస్తవ్యులే. అంతేకాదండో ఈ దర్శకులు నిర్మాతలు కూడా మన కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వారే. కె రాఘవేంద్రరావు గారు సూపర్ సినిమాలు అందించారు కదా. కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కృష్ణా జిల్లా కోవెలముడి గ్రామానికి చెందిన ప్రముఖ దర్శకుడు. రామోజీరావు గారు, లక్ష్మీప్రసాద్ గారు, కమలాకర కామేశ్వరరావు గారు, కె విజయభాస్కర్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో సినీ దిగ్గజాలు మన కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వారే. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అదేనండి మన మాస్టర్ గారు, గాన గంధర్వులు, తెలుగువారి గుండెల్లో అమర గాయకుడిగా నిలిచినటువంటి ఘంటసాల గారు చల్లపల్లికి సమీపంలో చౌటపల్లి గ్రామానికి చెందినవారే. ఇక మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఉన్నారు కదా, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కర్ణాటక సంగీత విద్వాంసులు గాయకులు. బాలమురళీకృష్ణ గారు కూడా కృష్ణా జిల్లాలోనే జన్మించారు.

ఎందరో సినీ ప్రముఖులను మన జిల్లా నుంచి వచ్చిన వారే అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు కదా. ఇంకెందరో ముందు ముందు రాబోతూనే ఉన్నారు. ఇదన్నమాట ఈనాటి కృష్ణా తీరం. మరి అన్నమయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ ఆలపించిన పాట వేటూరి పాట, ఇదేం ఎంఎం కీరవాణి గారి సంగీతంలో విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై కృష్ణా తీరం విత్ యువరాజ్ చిన్నబాబు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఢిల్లీలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆధ్వర్యంలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై ఏర్పాటు చేసిన 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం, రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీ, పర్యాటక రంగంపై సమావేశాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ సందర్బంగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నంలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న 28,445 కుటుంబాలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హక్కుదారు పట్టాలను రేపు పంపిణీ చేయనున్నారని అధికారులు తెలిపారు. మొత్తం 399 ఎకరాల భూమిని క్రమబద్దీకరించగా దీని విలువ సుమారు 8,874 కోట్ల రూపాయలుగా ఉంటుందని పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు, వాటిని వివిధ విభాగాల సమన్వయంతో పటిష్టంగా నిర్వహించిన డాక్టర్ ప్రతాప్ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ ఆయనను ఈ వారానికి స్టార్ ఆఫీసర్ ఆఫ్ ది వీక్ గా జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఎంపిక చేసి శాలువా కప్పి సత్కరించి మెమెంటోను బహుకరించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. యువతలో ఎయిడ్స్తో పాటు లైంగిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 23న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 5K రెడ్ రన్ మ్యారథాన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి ఎం రవికుమార్ తెలిపారు. భీమవరంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ 5K రన్ ఆ ఉదయం 6 గంటలకు స్థానిక డిఎన్ఆర్ కళాశాల మైదానం వద్ద ప్రారంభమవుతుందని, 17 నుంచి 25 సంవత్సరాల యువత తప్పక పాల్గొనాలని పిలుపునిచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరుకు ప్రతి శుక్రవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిమిత్తం హాజరయ్యే అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంతి టి తెలిపారు. సమగ్ర గిరిజన అభివృద్ది సంస్థ ఐటీడీఏ, అన్న క్యాంటీన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శ్రీరాముని కథ భారతదేశానికే పరిమితం కాదని, ఆసియా అంతటా విస్తరించి ఉందని, కేరళంలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠినమైన కొత్త విత్తన చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలపై చర్చిస్తారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెమీకాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడడం నుండి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 4 సంవత్సరాల్లోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన అభివృద్ధి స్టోరేజ్ అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాముని కథ భారత

భారతదేశానికి పరిమితం కాదని, ఇది ఆసియా అంతటా విస్తరించి ఉందని, పల్లెలు నగరాలు రెండింటిలోనూ ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మలయాళ దినపత్రిక నిర్వహించింది. రామాయణం ప్రజల దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక ఆచారాలలో లోతుగా పాతుకుపోయిందని మంత్రి అన్నారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ 2014 నుండి దేశం అనేక సవాళ్లను అధిగమించిందని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యుద్దాలు అనేక దేశాల అభివృద్ధిని ప్రభావితం చేశాయని, అయినప్పటికీ భారతదేశం ముందుకు సాగుతూ ప్రపంచ వ్యాప్తంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 20వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలైన భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడి, ఆరోగ్యం వంటి రంగాల్లో భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. బ్రిక్స్ అధ్యక్షతలో భారత్ విజయవంతంగా రాణించినందుకు యుఏఈ అధ్యక్షుడు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యుఏఈ అధ్యక్షుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఈ వ్యాసం తెలుపుతోంది. పెద్ద కలల ప్రాముఖ్యత, సాకారం చేయడంలో సంస్కరణల పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. ఈ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలలో ఫలితాలను మెరుగుపరిచిన విషయాన్ని ఈ వ్యాసం తెలిపింది. వివిధ సంస్కరణలు భారతదేశాన్ని పౌరులకు, వ్యాపారాలకు ఎలా సులభతరం, సరళతరం, సమర్థవంతం చేశాయో ఇది వివరిస్తుంది. భారతదేశంలోని స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన తాజా బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ స్థిరత్వం, వృద్ధి, వ్యాపార సౌలభ్యం విషయంలో దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 100కు పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్ధం చేశామని వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఆలోచనలు, సృజనాత్మకత, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ఈ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని సోనిపట్లో ఓపీ ఆండల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జిందాల్ పాలసీ కాన్క్లేవ్లో భాగంగా నిర్వహించిన చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే సెమినార్లో డాక్టర్ మురుగన్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని మురుగన్ అన్నారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిబ్ నబిన్ మీహార్ వరదల సహాయార్థం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి తన 3 నెలల జీతం నుండి 635,000 రూపాయలను విరాళంగా అందించారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించిన

అందించినట్లు, అలాగే సహాయ శిబిరాలు, సామూహిక వంటశాలలు, వైద్య సౌకర్యాలు, పశువుల మేత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు కాశ్మీర్లోని గందర్బల్ నుండి పవిత్రమైన వార్షిక హర్ముఖ్ గంగ్బల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. దీనిని శాశ్వత విశ్వాసం, భక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ, హర్ముఖ్ గంగ్బల్ యాత్ర వంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు దేశ ఐక్యతను, సామూహిక చైతన్యాన్ని బలపరుస్తాయని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని కోహట్ జిల్లాలో ఈరోజు ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడులో 15 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించిందని, దీనివల్ల మసీదు సమీపంలో ఒక గొయ్యి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల ప్రకారం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రేపు జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో 2 సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మను బాకర్, తేజేందర్ పాల్ సింగ్ తూర్లు జాతీయ జెండాతో భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. కాగా మను బాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు గెలుచుకోగా, తేజేందర్ పాల్ షాట్పుట్లో వరుసగా 3వ సారి స్వర్ణ పతకం లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. రేపటి నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగే 20వ ఆసియా క్రీడలు 37 విభాగాల్లో 500 భారత క్రీడాకారులు పాల్గొన్నారు. కాకపోతే మడమ గాయం వల్ల ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఈసారి ఆడలేకపోవడం గమనార్హం. స్టార్ షెట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ జట్టుకి, మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి, మను బాకర్ షూటింగ్ జట్టుకి, లవ్లీనా అమన్ షరావత్ బాక్సింగ్ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసై ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. మనసును మనసైలో చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 8662-4114 నంబర్కు వాట్సాప్ చేయాలి. చాలా చాలా సరదాగా సాగేటటువంటి ఈ ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. జాగ్రత్తగా వినండి, పైకి వెళుతుంది కానీ ఎప్పటికీ కిందికి రాదు, అది ఏమిటి? పైకి వెళుతుంది కానీ కిందికి రావాలంటే ఏమిటి? పోలేవులే నీవు పోలేవులంటే పోతూనే ఉంటుంది, కానీ ఇక్కడ పైకే వెళుతుంది కానీ కిందికి రాదు, ఏమిటది? లాజిక్గా ఆలోచించండి. 8662-4114 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసై వింటున్నారు విత్ యువర్ జీ చిన్నబాబు.

సూపర్ చిత్రానికి సోను నిగం సోను కక్కరాలు విచ్చిన పాట విన్న తర్వాత స్టూడియోల సమయం చూస్తే 7:21 దాటి 33 సెకండ్లు. మీరంతా అచీవ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసు వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. నేను ఒక ప్రశ్న అడిగాను కదా, పైకి వెళుతుంది కానీ ఎప్పటికీ కిందికి రాదు, అది ఏమిటి అని అడిగాను. వెల్కమ్ మనసును మనసకే జూనియర్ సాయి కుమార్ గారు అంటున్నారు. అబ్బో వయస్సు అట, ఇది కూడా ఒకందుకు రైటే కదా. దస్తగిరి సాంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లాల నుంచి, కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. సమాధానం ఓ రైట్ ఆన్సర్ నేను అనుకున్నది అయితే పంపించారు రవికుమార్ గారు సీతారాంపురం విజయవాడ నుంచి. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి ఆన్సర్ పంపించారు, పెడల నుంచి పంపించారండి సునీత గారా సుమాని. ఆన్సర్ వచ్చేసి శాటిలైటా. ఓహోహో చూద్దాం నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. హాయ్ దిస్ ఈస్ సైనాథ్ శ్రీనాథ్, ఓకే సారీ, రాంపురం నుంచి ఆన్సర్ వచ్చేసి వయస్సు అంటున్నారు. అనంతపురం నుంచి అనురాధ గారు ఏజ్ అంటున్నారు. నెక్స్ట్ ఎవరు, గుడ్ ఈవినింగ్ సార్ ఏజ్ అంటున్నారు ఆత్మకూరు నుంచి ఆదిశిశు గారు. నెక్స్ట్ కొనకొండ రమణారావు కవిత జోష్నవి మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపించారు వయస్సు సమయం.

అంటున్నారు. సమయం పైకి వెళుతుందా? హౌ పేడనా జోగానందరావు కలిసి అప్పల రాజు గారు, హాయ్ చిన్నబాబు గారు ఎలా ఉన్నారు? ఇక ఇప్పుడు నాకు భోజనం కట్, నీ పాటలకి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం నా పని. మరి సూపర్ చిత్రానికి వేసిన పాటకి డ్యాన్స్ వేశారా? వయసు అంటున్నారు, చూద్దాం. నన్నండి శోభారావు గారు, శోభారాణి గారు, రంగారావు గారు, సాగర్, చాందిని, అవన, శ్రేయన్, శ్రీత్విక. శోభారాణి గారు పంపించారు, ఆన్సర్ వచ్చేసి వయసు అట. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి వయసు అంటున్నారు, వయసు పైకి వెళుతుంది కానీ కిందికి రాదా. నెక్స్ట్ బాలాజీ ఫ్రమ్ అనస్తలిపురం నుంచి పంపించారు, ఆన్సర్ వయసు అంటున్నారు. మీరు వస్తే ఫన్నీ ఫన్నీ భలేగా ఉంది ఈ చిలిపి ప్రశ్న అంటున్నారు. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు, మీకు కూడాను. నెక్స్ట్ జవాబు వయస్సు అంటున్నారు, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేశ్వర సుగుణ రామ్ ప్రసాద్ రామ్ చరణ్. నెక్స్ట్ ఎవరు? శ్యామ్ కల్లూరు నుంచి, ఓకే ఆన్సర్ వచ్చేసి ఏజ్ అంటున్నారు, ఏజ్ పైకి వెళుతుందా. హాయ్ గుడ్ ఈవినింగ్ చిన్నబాబు అంటున్నారు, వయస్సు అంటున్నారు సులోచన కరీంనగర్. వయసు కూడా ఒక అందుకు రైట్ ఆన్సరే నేను చెప్తాను. కోనసీమ జిల్లా మోరుపాలెం నుండి పంతడు శ్రీనివాసరావు గంగా భవాని వయస్సు. మహమ్మద్ జయంతిని స్నేహభాను జయంతి చెప్తున్నారు, వీరు కూడా వయసే. ఓహోహో నెక్స్ట్ దివ్య ఎస్ సుంజిత్ ఫ్రమ్ ద చెన్నై నుంచి పంపించారు, హైట్ అట, హైట్ కిందికి రాదు అంటున్నారు. వీరు వెరైటీగా ఆలోచించారు కదా. నెక్స్ట్ ఎవరు పంపించారు? నరేష్, మెరిసి, రోజా, శిరీష, ఓంకార్, వీరంతా పంపించారు. గుడ్ ఈవినింగ్, నమస్తే, బాగున్నారా అంటున్నారు. ఓ ఇంకా ఉన్నాయండి, చూద్దాం. రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి, బసరకోడు గ్రామం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అంబిక భవానీపురం నుంచి వయస్సు అంటున్నారు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఓ మీరు ఎక్కడి నుంచి కనిపెట్టారు? మీరు అందుకున్నారు ఉప్పు, లేకపోతే మీకు ఇందాక రాంగ్ ఆన్సర్ పెట్టారు కండి అనురాధ గారు. ఇప్పుడైతే రైట్ ఆన్సరే. నెక్స్ట్ వయసు అంటున్నారు నరేష్, రోజా, మోసాపేట నుంచి. నెక్స్ట్ బెంగళూరు నుంచి గిరిజ, ఆన్సర్ వచ్చేసి ప్రాణం. వావ్, ఇది ఇంకా వెరైటీగా ఉంది. టైం ఇది కూడా పైకి వెళుతుంది కానీ కిందికి రాదు కదా, కాలం కూడాను. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం మరొక ఆన్సర్ అట. ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయో, ఇంకా రెండు పంపించారో చూద్దాము. నేను అడిగింది నేను లాజిక్ కాలేదు, పైకి వెళుతుంది కానీ ఎప్పటికీ కిందికి రాదు, అది ఏమిటి అన్నాను.

తర్వాత ఎవరెవరు పంపించారు చూద్దాం. ఇంకొకరు పంపించారండి, ఒకరిద్దరు. ఎస్ సులోచన గారా, ఆవిరి అంటున్నారు సులోచన గారు. ఎన్ని పంపిస్తారండి? ఓకే, యడ్ల వెంకటరెడ్డి గారు వాళ్ళు ఎక్కడి నుంచి పంపించారు? రైట్ ఆన్సర్. అసలు ఆన్సర్ ఏమిటనేది నేనైతే మాట్లాడుకుందాం. ఎప్పటికీ పైకి వెళుతుంది కానీ కిందికి రాదు, అదేనండి పొగ అంటున్నారు. వయసు కాలం ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్గానే కన్సిడర్ చేయొచ్చు కదా. మనసు ఏమిటన్నారు విత్యం రాజీ చిన్నబాబు, మరొక ప్రశ్న. నేను షూట్ చేస్తాను కానీ ఎప్పుడు ఎవరిని చంపను, మరి నేను ఎవరిని? ఆన్సర్ తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నవండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై వింటున్నారు మనసులు మనసాయి ప్రోగ్రామ్ విత్యం రాజీ చిన్నబాబు.

మీరంతా అర్చన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసే వింటున్నారు విజయరాజ్ చిన్నబాబు. చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే వాట్సాప్ నెంబర్ 8662433

పంపించారు, కనకారావు గారు పెడ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్, అప్పలరాజు గారు పెడన జోగనందనకాడ నుంచి. రైట్ ఆన్సర్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఓహో, సుజిత్ ఫ్రమ్ ద చెన్నై, వీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ ఆదిశేషు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, అనిత గారు పంపించారు మిర్యాలగూడ నుంచి. రైట్ ఆన్సర్ అనిత గారు, కొత్తగా వస్తున్నటువంటి శ్రోత స్వాగతం అండి, సుస్వాగతం వివిధ భారతికి. నెక్స్ట్ దోస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడపజల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు వచ్చి బాలాజీ, డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎమ్మకనూరు నుండి గడిగే శ్రీనివాసులు రైట్ ఆన్సరే. రాజశేఖర్ రెడ్డి ఆధోని మండలం చిన్నబాబు గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్, రామ్ చరణ్ రైట్ ఆన్సర్. రోజ్ మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని రైట్ ఆన్సరే వీరు కూడా. నెక్స్ట్ కొనకొండల రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి. ఓ వెరైటీగా పంపించారు. హైడ్రోజన్ బెలూన్ ఇది పైకి వెళుతుంది కానీ కిందికి రాదు. ఇందాక ఆన్సర్ నేను చెప్పాను, పైకి వెళుతుంది కానీ ఎప్పటికీ కిందికి రాదు, పొగండి వయస్సు అన్నారు. ఇంకా చాలా చెప్పేశారు, అవి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే హైడ్రోజన్ బెలూన్ కూడా అంతే కదా, ఇప్పుడు ప్రశ్నకైతే పంపించలేదు వీరు. శ్యామ్ కల్లూరు నుంచి, ఆహా రైట్ ఆన్సరే. ఇవైతే నాకు అందిన ఆన్సర్స్. ఇంకొన్నారండో, ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, ఆహా కెమెరా, ఫోటోగ్రాఫర్, మరి ప్లేయర్స్ షూట్ చేస్తారుగా చిన్నబాబు, ఇది వెరైటీగా ఉంది కదా, మరి వాళ్ళు షూట్ చేస్తారు, గేమ్లో మాత్రమే షూట్ చేస్తారు కదా, ఎవరిని చంపరు కదా, అది కూడా పంపించారు. సూపర్ సూపర్. నేను షూట్ చేస్తాను కానీ ఎప్పుడు ఎవరిని చంపను, కెమెరా, ఫోటోగ్రాఫర్, సూపర్ కదా. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. మనసై వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు. అయ్యో చిన్నబాబు, నువ్వు వినిపించే పాటలు మాకు దొరకవు అంటారా, దొరుకుతాయి, జాగ్రత్తగా వినండి. శ్రోతలు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సింగర్స్ యొక్క వాయిస్ వింటున్నారు. ఎవరు ఏ పాట పాడారు, సుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు, ఎస్ జానకి గారు, పి సుశీలమ్మ గారు, చిత్ర గారు, సునీత గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు వస్తున్నటువంటి వర్ధమాన గాయని గాయకుల గళాలు కూడా మీరు క్యాచ్ చేస్తున్నారు. అయితే నేను ఒక పాట వినిపిస్తాను, నేను ఆ పాటలో ఎవరెవరు పాడారో చెప్తే సరిపోతుంది. చాలా ఈజీ ప్రశ్న, ఈజీగానే ఉంటుంది, మీకు అందరికీ తెలిసిన పాటే, బట్ సినిమా పేరు చెప్పను, సింగర్స్ చెప్పను. ఆ సింగర్స్ ఎవరో మీరు ఆ పాట విని చెప్పాలి. వింటే ఇవ్వండి, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసై వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. మరి పాట జాగ్రత్తగా వినండి.

0: చూసిపోతానే.
1: అంతా తెలిసిపోయిందా మీకు ఆ సింగర్స్ ఎవరు? శ్రోతలకైతే ఆ వాయిస్ గుర్తుపెట్టారు, ఆన్సర్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఎవరెవరు పంపించారు చూద్దాం. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవర్ నుంచి సూపర్ అండి రైట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ కల్లూరు నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించాను. అనంతపురం నుంచి అనురాధ గారు కెమెరా అంటే ఇప్పుడు పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి. కానూరు నుంచి తాతారావు గారు, ఓ సినిమా పేరు చెప్పారు, ఓకే సూపర్ సూపర్ ఎవరెవరు పాడారు కూడా చెప్పేశారు వీరు. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎవరండి మీ పేరు? ఆదిశిశు గారు పేరైతే పంపించట్లేదు, ఆన్సర్ ఒక్కటే పంపిస్తున్నారు. మళ్ళా పైకి వెళ్ళి ఎవరు పంపించారా ఏమిటని అనే యొక్క విషయాలు మేము చూసుకోవాల్సి వస్తుంది. సాంగ్ ప్లే చేసింది చిరుబాబు గారు. మా కొంప ముంచారు, సాంగ్ ప్లే చేసింది మాత్రం చిరుబాబు గారు. అబ్బా ఆశ దోశ అప్పడం అన్నట్టు సాంగ్ నేనే ప్లే చేశాను, బట్ అందులో పాడిన గాయకులు ఎవరు? అది నా ఆన్సర్ అనమాట, ఐ మీన్ నా ప్రశ్న అనమాట. సూపర్ అండి. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి పెడ నుంచి సుమని గారు పంపించారు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన జైనుద్దీన్ పంపించారు. గతంలో చాలాసార్లు విన్నాను, ప్రస్తుతం ఇప్పుడు వింటున్నాను. సూపర్ పాట, కానీ అందులో ఉన్నది ఎవరూ తెలియదు, నేను చెప్తానండి. నెక్స్ట్ బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం నుంచి. చిత్రం లోగుట్టు పెరుమాళకిరిక కాదు, మీరు భలే పాడారు. ఇందులో ఘంటసాల వెంకటేశ్వర మాస్టర్ ఉన్నారు. ఎస్ జానకమ్మ ఎక్కడుంది? ఓ గొంతు మార్చి పాడారు అంటారా? నో కాదు. నెక్స్ట్ శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం నుంచి విజయవాడ రైట్ ఆన్సర్. తర్వాత కవిత జోష్నవి మోహిత్రం బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకొక గాయకుడి పేరు చెప్పలేదు. బ్రహ్మయ్య కర్నూల్ నుంచి ఒక్కరి పేరే పంపారు. తర్వాత ఎవరు? దివ్య సుజిత్ చెన్నై నుంచి. దివ్య సుజిత్ రైట్ ఆన్సర్ పంపించారు. షేర్ల వెంకటేషు సుగుణ రామ్ ప్రసాద్ రామ్ చరణ్ రైట్ ఆన్సర్ వీరు కూడా పంపింది. అంబిక భవనీపురం రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మరహర్ యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పేడన్ రైట్ ఆన్సర్. భాస్కర్ పేడన్ రైట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ మోరిపాల నుంచి రైట్ ఆన్సర్. ఇవైతే నాకు అందిన ఆన్సర్స్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఘంటసాల మాస్టర్ గారితో కలిసి పాడిన పాట రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకో ఇద్దరు పంపించారండి, ఎవరెవరు పంపించారో చూద్దాం. నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసాను. ఎన్టీఆర్ గారు ఓకే, అనిత మిర్యాలగూడ నుంచి ఇప్పుడు పంపించారు రైట్స్. ఎన్టీ రామారావు గారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు. బొడ్డు తులసిదాస్ నవీపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి పంపించారు. అయింది కాదండి, ఎన్టీ రామారావు గారు ఘంటసాల గారు ఆలపించిన పాట. సరదా సాగేటటువంటి మనసును మనసు ప్రోగ్రాం వింటున్నారు విత్యురార్జీ చిరుబాబు. చిరుబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు వాట్సాప్ ద్వారాగా పంపించాల్సి ఉంటుంది. 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. మరో ప్రశ్న, నేను పరిగెడతాను, నాకు కాళ్ళు లేవు, మరి నేనెవరిని? ఓ కాళ్ళు ఉండాలి కచ్చిన బాబు పరిగెట్టాలంటే, కానీ నేను పరిగెడతాను, నాకైతే కాళ్ళు లేవు, నేనెవరిని? ఆన్సర్ తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై మనసును మనసే వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు.

మనసులు మనసు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. మరైతే నేను ఒక ప్రశ్న అడిగాను కదా, నేను పరిగెడతాను కానీ నాకు కాళ్ళు లేవు, నేనెవరిని? మన ఫ్రెండ్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. కనకారావు పేడ నుంచి పంపించారు. ఆన్సర్? ఓ రైట్ ఆన్సరే, మీరు సూపరు. తర్వాత ఎవరు పంపించారు? ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి, సూపర్ అండి, మీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు? సమాధానం శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం నుంచి విజయవాడ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత దివ్య సుజిత, దివ్య సుజిత్ చెన్నై నుంచి, వీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ అనంతపురం చంద్రత గారు, గంటసాల వెంకటేశ్వర గారు, ఎన్టీఆర్ ఇప్పుడైతే టైప్ చేస్తున్నారు చూద్దాం. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ నది ప్రవాహం, నేను పరిగెడతాను నాకు కాళ్ళు, సూపర్ కదా, ఇది కూడా రైట్ ఆన్సర్. నేను అనుకున్నది కాదు, వీరు వేరేది పంపి

ఇచ్చారు, అది కూడా రైట్ ఆన్సర్. అంబిక భవాని, భవానీపురం నుంచి అంబిక గారు పంపించారు. నది నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎవరు, మిర్యాలగూడ నుంచి అనిత గారు పంపించారు, రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు గుడ్ ఈవినింగ్ అంటూ పంపించారండి, గుడ్ ఈవినింగ్. ప్రీవియస్ క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు వీరు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన, రైట్ ఆన్సర్. హిమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగానందరం నుంచి, నది, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ ప్రెసిడెంట్ మరహర్షి జానకి రాజు, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పేరు గుడి, గుడ్ ఈవినింగ్ చిన్నబాబు అంటూ పంపించారు. మహబూబ్ నగర్ నుంచి లక్ష్మీకాంత సారీ అండి, వీరు కూడా సత్యవతి గారు, రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీనభాను జైనుద్దీన్ బొమ్మడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దామర్ల చిన్నమస్తానరావు పెద్ద మస్తానరావు మంగళగిరి నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత నది కూడా అంటున్నారు. ఓ చాలా పంపించారు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్స్ అనుకోవచ్చు ఇవన్నీ కూడా. ఓకే, రమణారావు, కవిత, జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి కొనకండ్ల, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు చిన్నబాబు గారు. ఓహో చిల్లిజీవి సరదాగా అడిగే ప్రశ్నలు అండి. చిన్నబాబు గారు కడప నుంచి వినయ్ గారు, రైట్ ఆన్సరే. తర్వాత పంతాటి శ్రీనివాసరావు, గంగా భవాని, మోరిపాలెం, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నీళ్లు అంటున్నారు, టైం లేక మేఘాలు అంటున్నారు. గనగల రామకృష్ణారెడ్డి కర్ణాటక, నీళ్లు. ఎస్, బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అరాధ గారు కూడా రైట్ ఆన్సరే కదా. నాకు అందిన ఆన్సర్స్ అన్నీ కూడా ఇవేనండి. నేను పరిగెడతాను కానీ నాకు కాళ్ళు లేవు. సమయం అండి, సమయం. ఇంకా తర్వాత నది కూడా, కాళ్ళు లేకుండా పరిగెట్టేవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. గాలి కూడా వెళుతుంది కదా, పరిగెడుతుంది కానీ గాలి వెళుతుంది చిన్నబాబు, బట్ గాలి అయితే మనకు అస్సలు కనపడదు. అదన్నమాట సంగతి.

చివరి ప్రశ్నగా అడుగుతున్నాను. నేను కృష్ణా తీరంలోని మన కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు ఈ జిల్లాలలో జన్మించినటువంటి వారి గురించి నేను అయితే మనం మాట్లాడుకున్నాం కదా. మన కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఉమ్మడి జిల్లాలో జన్మించినటువంటి ప్రముఖ హీరోలలో, సినీ ప్రముఖులలో మీకు తెలిసిన వారు, మీకు ఎవరంటే బాగా ఇష్టం, అభిమానించే అభిమాన హీరో ఎవరు? నేను మీ అభిమాన హీరో కాదు, నేను అడిగేది మన ఉమ్మడి జిల్లాలైన ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో జన్మించినటువంటి సినీ దిగ్గజాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా చాలామంది చెప్పాను కదా, వీరిలో మీకు ఎవరి నటన ఇష్టం, ఎవరంటే ఇష్టం, ఒకరిద్దరు పేర్లు మాత్రమే పంపించండి. మీరు చెప్పిన అందరి పేర్లు కూడా నాకు ఇష్టం బాబు అనొద్దు, 1 or 2 నేమ్స్ మాత్రమే పంపించండి. 8662488114 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటేనివ్వండి, వివిధ భారత్ ఎఫ్ఎం 1.3 MHz పై మనసును మనసై వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిరబాబు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.

0: కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రస్తుతం సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఉదయం కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 20వ రోజుగార్ మేళాలో దృశ్య మాధ్యమం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చిరుతపుల్ల సంరక్షణకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ చీటా నిన్న ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో భారత్లో జన్మించిన ఆడ చిరుత 4 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ప్రాజెక్టు 4 పూర్తి చేసుకున్న మరుసటి రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడం పట్ల కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న 28,445 కుటుంబాలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హక్కుదారు పట్టాలను రేపు పంపిణీ చేయనున్నారని అధికారులు తెలిపారు. మొత్తం 399 ఎకరాల భూమిని క్రమబద్దీకరించగా దీని విలువ సుమారు 8,874 కోట్ల రూపాయలుగా ఉంటుందని పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి, రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీ, పర్యాటక రంగాలపై సమావేశాలు జరిగాయని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామ సచివాలయంలో జరుగుతున్న వివిధ రకాల పింఛన నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి వివరాలను పరిశీలించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటలకు మళ్లీ ప్రసారమవుతాయి.

స్టూడియోల సమయం చూస్తే 8:02:56. మనసు మనసే ప్రోగ్రామ్ లో ఒక ప్రశ్న అయితే పెండింగ్ ఉండిపోయింది, కానీ మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అన్నాను. ఎవరెవరు పంపించారు చెప్పేస్తాను చూడండి. నేను కృష్ణా తీరంలో మన కృష్ణా ఉమ్మడి జిల్లాలోని NTR జిల్లాలలో జన్మించిన సినీ ప్రముఖులలో మీకు ఇష్టమైన వారు ఎవరు, ఇద్దరు పేర్లు చెప్పండి అన్నాను కదా. కనకారావు గారైతే NTR గారి పేరు పంపించారండి. నెక్స్ట్ ఎవరు, సుమని పెడ నుంచి పంపించారు. NTR SPR అట. మహమ్మద్రి శ్రీభాను జయనిధి సీనియర్ నందమూరి తారక రామారావు గారు అంటున్నారు. ఎక్కువ మంది NTR గారి పేరు చెప్తారేమో.

జగపతి బాబు అంటున్నారు దివ్య, సుజిత్ ఫ్రమ్ చెన్నై. అప్పలరాజు గారు పెడన జోగానంద్ర కాలనీ నుంచి, ఎన్టీఆర్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అనుకున్న, సీనియర్ ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారు అంటున్నారు పంతడి శ్రీనివాసరావు గంగా భవాని ఊరిపాల నుంచి. అవును, ఎక్కువ మంది వీరిద్దరి పేర్లే చెప్తారు చూడండి. మా అభిమాన నటుడు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు అంటున్నారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. నెక్స్ట్ మోహిత్ రావు బెంగళూరు నుంచి, కవిత జోష్నవి వీరంతా రమణారావు గారు, కైకల సత్యనారాయణ గారు, నూతన్ ప్రసాద్ గారు, కోటా గారు వీరికి చాలా ఇష్టం అంట. బ్రహ్మయ్య కర్నూలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అనుకున్నాను. నాకైతే నటుడు నటభూషణుడు శోభన్ బాబు అంటే చాలా ఇష్టం. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం నుంచి, వారు నటించే సరదా సినిమాలు చాలా ప్రేక్షక ఆదరణ పొందుతాయి. అందులో ముఖ్యంగా దేవత, ఎల్లువచ్చి గోదారమ్మ సూపర్ సాంగ్, ఇప్పటికీ మర్చిపోలేమి సాంగు అంటున్నారు బాలాజీ గారు హైదరాబాద్ నుంచి. ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ గారా. నెక్స్ట్ జూనియర్ తారక రామారావు గారు అంటున్నారు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. శోభన్ బాబు, ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. దస్తగిరి సంధ్య, గుడ్ ఈవినింగ్ సార్. ఎన్టీఆర్ కైకాల సత్యనారాయణ గారు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీరికి చాలా ఇష్టమైన నటులట. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు చెప్తున్నారు ఎవరంటే ఇష్టం, ఎన్టీఆర్ ఏఎన్ఆర్. అంబిక భవానీపురం నుంచి, ఎన్టీ రామారావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఇష్టమట. హిమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, ఎన్టీఆర్ అండ్ ఘంటసాల గారు, ఎస్ కదా. నెక్స్ట్ ఎవరు రామారావు గారు అంటున్నారు చిన్నారావు దివ్యనగర్, ఓకే వీరికి వైజాగ్ నుంచి పంపించారండి. రాధ పంపించారండి ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి. వీరికి రంభ అట, రాశి అట, లయ అట, శోభన్ బాబు అట, రాజేంద్ర ప్రసాద్ అట, కోట శ్రీనివాసరావు చాలామంది పేరు పంపించారు. ఇద్దరు పేర్లు చాలు అన్నాను, వీరంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అయితే నాకు చాలా ఇష్టం. కైకాల సత్యనారాయణ కూడా అంటున్నారు వీరు రవి కుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి. నెక్స్ట్ బొడ్డు తులసిదాస్ నవీన్పేట విజయనాబాద్ నుంచి పంపించారు రవికుమార్ సీతారాంపురం నుంచి, ఎన్టీఆర్ ఏఎన్ఆర్. నెక్స్ట్ ఎవరు నిమ్మకూరు నుంచి, ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు నాకు చాలా ఇష్టం అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బ్యాజ్ నుంచి మురహారి యశోద జానకిరాజు. తాతారావు గారు పంపించారండి నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే నటన చాలా ఇష్టం అంటున్నారు. సీనియర్ గారు ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. శోభన్ బాబు గారు కూడా ఇష్టం అంటున్నారు. ఎవరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి సివి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు. అనంతపురం చంద్రరాధ గారు చెప్పాను కదా, శోభన్ బాబు, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు వీరికి ఇష్టమట. రాజశేఖర రెడ్డి ఆధుని మండలం నుంచి పంపించారండి వీరు ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు అంటే ఇష్టమట. నెక్స్ట్ సీనియర్ ఎన్టీఆర్ రావు గారు అంటున్నారు ఓకే వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి. ఓకే మీ అభిప్రాయం చాలా బాగుంది, ఎక్కువ మంది అయితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అని పంపించారు కదా. ఎవరండి నందమూరి తారక రామారావు గారు, ఇక్కడ నిమ్మకూరులోనే వారు జన్మించారు కదా. విజయవాడ ఎస్విఆర్ అండ్ సివిఆర్ గౌట్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నారట. స్టూడియోకి సమయం చూస్తే 8:07 దాటి 31 సెకండ్లు. జిహెచ్ డిఎట్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రోగ్రాంలో అద్భుతమైనటువంటి యుగల గీతాలు విందామా, వింటునివ్వండి. వివిధ భారతి FM 101.3 MHz పై డ్యూహెచ్ డ్యూహెచ్ ప్రోగ్రామ్ వింటున్నారు వీతివరాజే చిన్నబాబు.

నిన్ని పెళ్ళాడత ఈ చిత్రానికి హరిహరన్ చిత్రాలు పిచ్చిన పాటు విన్నారు. డిఎట్ ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పవిత్ర బంధం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం ఎంఎం కీరవాణి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన

0: సినిమాలు
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాలను సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: స్టూడియోల సమయం చూస్తే 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్ యుఏఈలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలలో సహకారం సమన్వయం కొనసాగించడానికి భారత్ యుఏఈలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ టెలిఫోన్ ద్వారా ఈరోజు చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం వంటి రంగాలతో సహా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా ఇరు దేశాల నాయకులు చర్చించారు. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారతదేశం ఆవిర్భవిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న 10 ఏళ్లలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇప్పటికే 4 ఏళ్లలో 70,000 మందికి శిక్షణ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. సెమీకండక్టర్ రంగం 100,000కు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నామని అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలియజేస్తూ,
1: very good response. Country roundtables have basically, see, some of the countries have come in very large contingents. We are very encouraged by it. Japan, Singapore, both of them are 30 plus companies participating in their pavilions. Many European countries, Netherlands is there, Sweden is there, and overall the response is very good. The country roundtables are basically showing that the companies from those countries can expand their work. The governments are supporting that, and looks like it's going to be very good journey ahead.
0: దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. హర్యానాలోని సోనిపట్లో చట్టం విధానం సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై ఈరోజు జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా ఈ అభివృద్ధి జరుగుతోందన్నారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత వంటి రంగాలలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్

రిజిజు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం అనేక విధాలుగా అభివృద్ది చెందిందన్నారు. మారుమూల సరిహద్దు ప్రాంతాలకు సైతం ఇప్పుడు మోటారు వాహనాల ద్వారా సులువుగా చేరుకోవచ్చని కేంద్ర మంత్రి చెప్పారు.

0: गरीबी के रेखा के नीचे में आधा से ज़्यादा आबादी बिजली पानी नहीं मिलते थे, आज परिस्थिति बदल गई है। आज देश कोने कोने तक लाभार्थी मोदी जी का बनाया हुआ स्कीम लोगों तक पहुंच रहे हैं।
1: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు నితిన్ నబిన్ బీహార్ వరద సహాయ నిధికి 3 నెలల జీతం 6,35,000 రూపాయలను విరాళంగా అందించారు. బీహార్లో వరద పరిస్థితిని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన పేర్కొన్నారు. రైతుల పంట నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహాయం అందించే ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆదాయం పెంపుతో పాటు వ్యవసాయ వృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత వంటివి వ్యవసాయ రంగంలో 3 కీలకమని చెప్పారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఇతర ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని ఎంతగా మార్చినప్పటికీ వ్యవసాయం మాత్రం ఎప్పటికీ అత్యవసరమైందిగా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: AI हो, मशीन लर्निंग हो, रोबोटिक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल, सब्जी, अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है। खेती के बिना दुनिया चल नहीं सकती। मशीन रोटी बना सकती है, लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती, अन्न खेत में ही पैदा होगा। और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है।
1: ఆంధ్రప్రదేశ్లోని దుగరాజపట్నంలో గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDLతో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి సచివాలయంలో MDL, నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్టీస్ పార్క్ ఏపీ మధ్య అవగాహన ఒప్పందం ఈ రోజు జరిగింది. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై MDL సుమారు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. షిప్ బిల్డింగ్తో పాటు మెరైన్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసులు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ది చెందే అవకాశముంది. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. మహారాష్టలోని లోనావాలాలో గల కైవల్యధామంలోని గోర్ధన్ దాస్ సెక్సరియా కాలేజ్ ఆఫ్ యోగా అండ్ కల్చరల్ సింథసిస్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఉపరాష్టపతి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా కేవలం ఒక తరానికి చెందిన సాంప్రదాయం కాదని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం దీనిని పరిరక్షించాల్సిన వారసత్వ సంపదగా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం ద్వారా యోగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని ఉపరాష్టపతి తెలిపారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్ అనే అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 మందికి నియామక పత్రాలను న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పంపిణీ చేయనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖల్లో చేరనున్నారు. వీటిలో రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ వంటివి ఉన్నాయి. దేశంలోని బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళం, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళం, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్

0: నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండి అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్ యుఏఈలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీ కండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఉన్ని కృష్ణన్ చిత్రాలు మించిన పాట అయితే వినేశారు. డ్యూయెట్ డ్యూయెట్ ప్రోగ్రామ్ ఏంటన్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట భారతీయుడు. ఈ చిత్రానికి హరిహరన్ అరణి అనిపించిన పాట. భువనచంద్ర గీతానికి ఎర్ రెహమాన్ సంగీతం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్టూడియోలో సమయం చూస్తే 9:01 దాటి 44 సెకండ్లు. మధుర స్వరాలు ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గాయని గాయకుల గళాల నుంచి జాలువారిన జలపాతాలు, మధుర స్వరాలు ఆస్వాదించండి ఈనాటి ప్రోగ్రాంలో. శారద ఇంటర్ విద్యార్థిని, మరి శేఖర్ బిఏ విద్యార్థి, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. మరి చిన్నబాబు ఎవరి గురించి చెప్తున్నావో, మరి ఈ స్టోరీ వింటే ఆ సినిమా ఏమిటో మీకు తెలిసిపోతుంది. మరి శేఖర్ బిఏ చదువుతున్నతో పాటు టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ కూడా. అతన్ని టేబుల్ టెన్నిస్ ఆటలో శారద ఓడిస్తుంది. ఓ రోజు ఏం జరిగిందో తెలుసా? శారదను ఓ ఆకతాయి ఏడిపిస్తుండగా శేఖర్ అడ్డుపడతాడు. మిగ తత్ఫలితంగా ఇద్దరి మనసులు కలుస్తాయి. ఇంత మంచివాడా శేఖర్ అనుకుంటుంది కదా, మంచివాడిని ప్రేమిస్తుంది శారద. కానీ శారద తల్లిదండ్రులు దుర్గమ్మ హరిప్రసాదరావులు పల్లెటూరులో ఉంటారు. ఈ దుర్గమ్మ హరిప్రసాదరావులు గత 6 తరాలుగా ఎల్లరికి పల్లుడిని చేసుకోవడం ఆనవాయితీ. మరి శేఖర్ పట్నంలో లాయర్ మాధవరావు భాగ్యలక్ష్ములు ముద్దుల కొడుకు. వారి ఇద్దరి ప్రేమ ఎలా జరిగిందనేది కథాంశం. ఇది ఏ సినిమా అనుకుంటున్నారా? అదేనండి, బియ్యాల వారి కయ్యాలు. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో విష్ణుప్రియ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై కృష్ణ జయప్రద ప్రధాన తారాగణంగా నిర్మించినటువంటి తెలుగు సినిమా 1979 ఫిబ్రవరి 24న విడుదలైంది. ఇదే చిత్రం నుంచి మరి ఈనాటి మధుర స్వరాలు ప్రోగ్రాంలో పాట విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3. మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

9:16 దాటి 24 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. బాలసుబ్రహ్మణ్యం గారు భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో అద్భుతమైనటువంటి గాయకుడు, ఒక అద్వితీయమైన శిఖరం, గాన గంధర్వుడిగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన బాలు గారి ప్రస్థానం గురించి మనం మాట్లాడుకోవాలంటే 1966 డిసెంబర్ 15 విడుదలైనటువంటి శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న తెలుగు సినిమా ద్వారా నేపథ్య గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి గారు ఆ చిత్రానికి దర్శకులు. అయితే ఆ చిత్రం ఫలానా అని 1, 2, 3 లైన్లు పాడటానికి వారిని ఎంచుకున్నారట. మంచి గానం ఉంది మీ దగ్గర, అద్భుతమైన గాయకులు అవుతారని కూడా చెప్పారట. వీరు ఆలపించినటువంటి అద్భుతమైన పాటలు మనం ఈ రోజు నుంచి కూడా ఎప్పటి కూడా తరతరాలుగా వింటూనే ఉంటామండి. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళంతో పాటు మొత్తం 16 భాషల్లో సుమారు 40,000కు పైగా పాటలు పాడినటువంటి మన గాన గంధర్వులు సుబ్రహ్మణ్యం గారు ఒక్కరోజులోనే అత్యధిక పాటలు కూడా పాడారండి. ఒకే రోజులో కన్నడంలో 28 పాటలు, తమిళంలోనైతే 19 పాటలు, అలాగే హిందీలో 16 పాటలు రికార్డ్ చేసి సరికొత్త మైలురాళ్లను సృష్టించారు. అసలు బాలీవుడ్ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే బాలు గారు వెంటనే ఏకదమ్ ఏకసందాగ్రాహి అంటారు కదా, ఒక్కసారి వింటే అసలు వెంటనే పట్టేస్తారట. అద్భుతమైనటువంటి గాయకులు. ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో సుశీలమ్మ గారితో కలిసి ఆలపించిన పాటలు విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై.

ప్రేమసాగరం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలపించిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బంగారు కానుక. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసుశీల గానం.

0: బంగారు కాపురం చిత్రానికి పిసూసలు ఆల్పించిన పాట విన్నారు. మధుర స్వరాలు కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కళ్యాణ రాముడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆల్పించిన పాట.
1: ఆల్ రైట్.

స్టూడియోలో సమయం చూస్తే 9:41 దాటి 8 సెకన్లు. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మధుర స్వరాలు వింటున్నారు విత్యురార్జి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సంపూర్ణ ప్రేమాయణం. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసిసిలు అల్పించిన వేటూరి గీతం.

0: అవుతానా తందన్న
1: శ్రీరక్తం మద్దన్న సుందర బద్దన్న
0: ఒక పిల్లలన్నా నేను ఒప్పగలన్నా ఈ మాఘ మాసం గంట.

0: నీకేం కోయకాలం వచ్చిందయ్యా, పిల్లాన్ని ఆడిస్తానని ఏడిపిస్తున్నా?
1: నీకేమైనా చేతం అయితే వాడిని నవ్వి నన్ను పట్టుకు తొలగడం కాదు.
2: గులపర బుల్లోడు గులపర బుల్లోడుపర బుల్లోడా, చిలిపి కళ్ళతో షికారులు కొట్టే మలపరావులను పిలక పట్టుకొని గులపర బుల్లి.

0: ఏమిటా పాడటం? అరిగిపోయిన గ్రహం పొంది కర్దల్లి.
1: శబా, జాతగాని పనికి పోయి చేయగలుచుకున్నట్టు ఆరేసుకుపోయి పారేసుకున్నట్టు అయిందే నా పని.
2: ఆరేసుకోబోయి

ఆకలి నీకు జోహార్లు చిత్రని కసిపి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విన్నారు. మధుర స్వరాలు కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట రామరాజ్యంలో భీమరాజు. ఈ చిత్రాన్ని కసిపి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం చూస్తే 10:12. మీరంతా చేంజ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై. మనమైతే వచ్చేసాం వినిపించని రాగాలు కార్యక్రమానికి. స్వాగతం, సుస్వాగతం.

అలనాటి గాయని గాయకుల గళాల నుంచి జాలువారిన జలపాతాలు, ఆపాత మధుర గానాలు, ఈనాటి వినిపించని రాగాలు ఆస్వాదించండి. ఘంటసాల గారిని మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్టారు మాస్టారు అని పిలిచేవారు. అప్పటి రోజుల్లో ఆర్కెస్ట్రాతో కలిసి చాలా ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఒక పాట రికార్డింగ్ చేయడానికి చాలా ప్రాక్టీస్ అనేది ఉంటుందన్నమాట. మరి ఒకే స్టాండ్ మైకులో ఇరువురు గాయని గాయకులు నిలబడి మాత్రమే పాడాలి. రికార్డింగ్ స్టూడియోకి వెళ్లే ముందు మాస్టర్ గారింటికి వెళ్ళేవారట అప్పటి గాయని గాయకులు. జిక్కీ గారు, సుశీలమ్మ గారు, తర్వాత ఎల్లారీశ్వరి గారు అలా వెళుతున్న సందర్భంలో సావిత్రమ్మ, అంటే మరెవరో కాదు ఘంటసాల మాస్టర్ గారి సతీమణి, వారికి అల్పాహారాలు అందిస్తూ రికార్డింగ్కి ముందు కాస్త మంచినీళ్ళు, ఇంటికి వచ్చిన వారికి మరి గాయని మణులు అంటే వారికి కూడా చాలా ఇష్టం కదా, మరి మాస్టర్ గారితో కలిసి పాడుతూ ఉంటారు. అప్పటి ఆ సందర్భంలోనట మాస్టర్ గారు ఎక్కువగా స్పైసీగా కారంగా తినేవారట. మాస్టర్ మీరు ఇంత స్పైసీగా తింటున్నారు గొంతుకు ఏమన్నా కాదా అని జిక్కీ గారు అనేవారట. భలేవారే అలా ఏం లేదమ్మా అనేవారట. చల్లటి కూల్ డ్రింక్స్ అంటే మీన్ చల్లని పానీయాలు కూడా సేవించేవారట. అప్పుడైతే అల్లారీశ్వరి గారు, మాస్టర్ గారు అంత చల్లగా ఉన్న నీళ్ళను త్రాగుతున్నారు కదా గొంతు ఏమన్నా కాదా అనేవారట. ఈ మాటలన్నీ నేను సావిత్రమ్మ గారి ఇంటర్వ్యూలో విన్నానండి. అయితే ఘంటసాల గారు అలాంటి ఇంపార్టెన్స్ ఏమీ ఇవ్వలేదట, కానీ వారికి ఆరోగ్యం సరిగా ఉండేది కాదటండి. అయితే మధుమేహం అంటే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉంటారట. మాస్టర్ గారు, మాస్టర్ గారు పలానా మందు ఉంది ఇదిగో వేసుకోండి ఆ వ్యాధి తగ్గుతుందంటే ఆళ్ల మాట కూడా వినేసి ఆ మందు తినేవారట కదా. సావిత్రమ్మ గారు ఎంత చెప్పినా సరే వినేవారు కాదట. కానీ ఎన్ని కష్టాలు పడ్డారు, కానీ సంగీతం మ్యూజిక్ నేర్చుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయాల గురించి కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా సత్యకల్పు సత్య ఈ చిత్రం నుంచి అయితే ఒక పాట అయితే విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 1.3 MHz పై వినిపించిన రాగాలు విత్ యువరాజ్ చిన్నబాబు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లే లో దిల్ బహార్.

చూసుకోరా మేరా భాయ్ మొగుడో మొగుడో మొగుడో మొగుడో మొగుడో అంటూ ఎగబడి వస్తుంది హాయ్ హాయ్ రెల్లో దిల్బా.

మీరంతా అర్జున్ చూసి ఉంటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విద్యురాజి చిన్నబాబు. విజయనగరం వెళ్ళి మ్యూజిక్ నేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారట ఘంటసాల మాస్టర్ గారు. మరి ఎక్కువగా కారం ఎక్కువగా తినేవారట. ఆ మిరపకాయలు ఆ సాల్ట్ ఉప్పు వేసి ఆ రోటి మీద బండ మీద నూండి అలా రుబ్బడం రుబ్బడం వల్ల రోలు కూడా కాస్త చాలా ఎక్కువగానే అరిగిపోయిందని చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీరి యొక్క గొంతులో అద్భుతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి గాంభీర్యం ఉంటుంది, మాధుర్యం కూడా ఉంటుంది. వీరు పాడిన భక్తి గీతాలు, పౌరాణిక పద్యాలు, ప్రేమ పాటలు ఇప్పటికీ తెలుగువారి మనసుల్లో మదిలో అలా ఉండిపోయాయి.

అద్భుతమైనటువంటి పాటలు పాడారు మన ఘంటసాల మాస్టర్ గారు. తెలుగువారందరూ కూడా వీరిని గానగంధర్వ అని పిలుచుకుంటారండి. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మహోన్నతమైన గాయకుడు మన ఘంటసాల గారు. మీరు ఆలపించిన పాటలు మరికొన్ని విందాం ఈనాటి వినిపించిన రాగాలు కార్యక్రమంలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు వీతివరాజీ చిన్నబాబు.

ఘంటసాల గారు గాయకుడుగా కాకుండానే మరి దర్శకుడుగా, సంగీత దర్శకుడుగా కొన్ని చిత్రాలకు అందించారు. మాయాబజార్, లవ్ కుశార్, రహస్యం వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు మన ఘంటసాల గారు.

తెలుగు సినీ సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు విషాద శృంగార భక్తిరస పాటలనే కాకుండా అద్భుతమైన హాస్య పాటలను కూడా పాడి అలరించారు. ముఖ్యంగా ఆనాటి ప్రముఖ హాస్య నటులు రేలంగి వెంకటరామయ్య, రమణారెడ్డి గారి వంటి నటులకు ఘంటసాల గారు తమ గొంతును మార్చి ప్రత్యేకమైన శైలితో హాస్యరసాన్ని పండించారు. హాస్య నటుడు రేలంగి గారి బాడీ లాంగ్వేజ్కు, ఆయన హావభావాలకు సరిపోయేలా ఘంటసాల గారు ఎన్నో హుషారైన పాటలు ఆలపించారు. నివ్వక్కడ నేనిక్కడ పాడైపోయాను లోకమిక్కడ అంటూ పాడినటువంటి పాట శ్రీ గౌరీ మహాత్మ్యం చిత్రంలోనిది. ఈ పాటలో ఘంటసాల గారు రేలంగి గారి కోసం ఎంతో చమత్కారంగా జంట పదాలను కూడా వాడి పాడారు. ధర్మం చేయిబాబు కాస్త ధర్మం చేయిబాబు మిస్సమ్మ చిత్రంలోని రేలంగి గారు యాచకుడి వేషంలో పాడే పాట కూడా హాస్యాన్ని, ఇటు సమాజంలోని స్థితిని ఎంతో చక్కగా చూపిస్తుంది. మరి ఇలాంటి అద్భుతమైన పాటలు ఆలపించినటువంటి గానగంధర్వులు మన ఘంటసాల గారు. వారు ఆలపించినటువంటి హాస్య గీతాలు విందామా?

0: ఈ కలవరము.
1: కూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి పరవశము, ఏకాంతమునో ఆనందం.

0: కలవరము.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి నిలయంలో సమయం 11:10 దాటి 13 సెకండ్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.3 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీమతి భైరవపాటి జయమ్మ బృందం వారిచే బొబ్బిలి యుద్ధం తంబురు కథ వింటారు.

సత్తాగా కోడి పందాలు ఆడాలని ఉన్నది లేఖ రాసి ఏమండి నలుగురు రంగారా వెంగళరాయుడు పాపారాయుడు ధర్మారాయుడు మీరు నలుగురు కలిసి కోడి పందాలకు వస్తే మీరు మేము షామీలయ్యి కోడి రాసి అక్కర్ల చేతికి ఇచ్చాడు విజయరామరాజు వచ్చిన లేఖ బొబ్బిలి కోడ చేరినది అప్పుడు బొబ్బిలి కోడ ఎలాగున్నది కొండ పెళ్ళిళ్ళ మెరుమిడితో అందులో వెంగళరాయుడు యువరాజు యువరాజు వెంగళరాయుడు పెళ్లి కూడా అవుతున్నది అట్టిస్తాయిములో లేఖ వచ్చారు చదివి రంగారావు గారు అన్నాడు ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు వెంగళరాయుడు ఏమన్నాడు ఏదో వర్తమానం వచ్చినది తెలియజేయమనగా ఏమి లేదు తమ్ముడు ప్రభు ఒక్క విజయరామరాజు మనతో కోడి పందాలు ఆడుతారు అన్నారు

ఒప్పందం ఆడాలని ఉన్నది, అలాగే వస్తామని లేఖ రాసి విజయనగరం పంపించారు. విజయరామరాజు అతడు ప్రయాణమయ్యారు, అక్కడ బొబ్బిలి వారు ప్రయాణమై పాలకోట పణ్య ప్రదేశం అక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళకి సల్వ పందిళ్ళు వేసి బొబ్బిలి వారు ముందు దిగారు.

మీరు నవ్వితే మీరు

ఋషిగా పన్ను మారుతాడు. ఎలా నవ్వకూడదనంటే ఎలాగా, ప్రభు రంగారావు గారు, అయ్యో తమ్ముడా వెంగళరాయుడా, నవ్వితే ఏమున్నది, నవ్వకుంటే ఏమున్నది, పందాన్ని ముగింపు చేయి అని ఇలా ఎప్పుడైతే రెండు కోడరి ఇటుక కోడి పూల కోడి

మారిపోతున్నాయి. అదిగో విజయరామరాజు అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. కోడి వచ్చి ఆ నీడ చూసి ఒక కోడి ఉన్నదని ఉరవడి పరవడి మెరవడి తయారు. అంతలో విజయరామరావు భయపడి దిగ్గులేశాడు, అవతలకి వెళ్ళాడు. ఆ పారిపోయే విజయరామరాజు నలుగురు త్వరలు చూసి పక్కపక్కన నవ్వారు. ఈ పాటి కోడి విద్దానికే పారిపోతున్నాడు, ఇంకా విద్దాలు ఏమి గెలుస్తాడా అని నవ్వుకున్నారు. విజయరామరాజు వెనక్కి తిరిగి వెళ్ళి వచ్చి, ఏవయ్యా మీ కోడి కలిసి మీరు నవ్వారు, కోడి ఓడిపోయింది, నేను నవ్వలేదు, మీరు నవ్వినందుకు.

నాకివరి బొబ్బిలి కూడా మీకు దక్కరిస్తాను. ఇదిగో బొబ్బిలి పడగొట్టి బొబ్బిలి మీద పోగాకు నాటి రాజాశ్రీల ప్రాంశ కూడా తినిపిస్తాను. కోటల ఉన్న మల్లమ్మ దేవుని పోయించి.

పట్టె మెరుపుల చూసి కలవరపడ్డాడు. రాజు రంగారావు గారు, ఏమిటి ఈ బొబ్బిలి పులి ఎక్కడిది ఈ కోట్లో పెట్టారు? అంతలో రంగారావు గారు తాండ్ర వారి పాపారాన్ని ఆవేశం ఆపి, తెరవయ్యా బావా, అందులో ఏమున్నది? నాగవయ్యాన్ని గట్టిగా కౌగలించి కత్తిని గట్టిగా పట్టారు. ఏ విజయరామరాజా, నువ్వు అన్నమాట చెల్లించుకొని రాజా ప్రాంశ కూడా తినిపించినప్పుడు

ఒక్క కత్తి పోటు పొడవక పోతారా, కంది పోటు పొడవక పోతారా, నేను రాజారు టారా కాసి అక్కడే అని కోరికెడతారు, నేను కోట్లు కాలు పెట్టనివ్వనన్నారు, ముక్కున ప్రాణి లేని కోడ వల్ల కురత కాలు పలికి కోటలు కొల్ల పెట్టుకొని విజయనగరం వెళ్ళిపోయాడు విజయరామరాజు. ఇదిగో బొబ్బిలి వారు బొబ్బిలి కోటకు వచ్చారు, ఇంకా వారికి వీరికి కదలే.

కొన్న వర్క్షాపుల వద్దకు వచ్చి పూచి అదిగో కప్పవ చెల్లించి నల్లమందు గంధాయి పండిస్తాడు. అదిగో మూడు రోజుల మకాం పెట్టి వర్క్షాపుల దర్శనం చేసుకున్నాడు. ఏమిటయ్యా పూచి? ఎందుకంటే

చూడక ముఖమలేదు. ఇంతే తూర్పు రాష్ట్రం గడపల చల్లని కథలు కానీ పోని మాటల వల్ల గలాట వస్తుంది, వెళ్ళొద్దన్న కాదంటే చూడాలి. మూడు రోజులు మకాం పెట్టి అడిగాడు, అప్పుడు అతను మాట కాదనలేక సుభాష లక్ష్మయ్య మద్దరకోట కాపురస్తుడు, నాలుగు భాషలు తెలిసిన వాడు, అతన్ని పిలిపించి మద్దత్తుగా బూచి అంట పంపారు. ఆ బూచీ గారి అంట సుభాష లక్ష్మయ్య పెట్టుకొని కాని పోని మాటల వల్ల గలాటలు లేకుండా ప్రాంతం చూపించి తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు అక్కడ లేచిన మజిలి రాజమండ్రి వద్దకు గాను వెళ్ళి వచ్చి రాజమండ్రి కోట్ల దుమకాం పెట్టి గోదావరి నీళ్ళ పడక జలుబు చేసింది బూచీకి. ఏమయ్యా ఇక్కడ ఇంకా ఏ ప్రాంతాలు ఉన్నాయి? ఒప్పిలికోట, వారైతే చక్కని రాజులు చూడదగ్గవారు, అయితే రెండు లేఖలు రాసి తనను చూడటానికి అక్కడికి రమ్మని బూచి వచ్చాడు చెప్పి వార్తలు పంపితే అదిగో విజయరామరాజు గడగడ వణికిపోయి బూచి అంట ముందు ముందు సామాను అయితే వస్తానని ముందుగానే వెళ్ళి వచ్చాడు. కానీ పొబ్బిలి వారు 11 పెళ్లిళ్ళ మెరిమిళ్ళలో ఉన్నారు. అలాంటి అప్పుడు రంగనాయుడు కొత్త పెళ్లి కొడుకు అదిగో వచ్చిన లేఖ చదివి దూరం వచ్చిన బూచి నా వద్దకు

తగు మర్యాదలు చేసేవాళ్ళము. అయితే అతని దగ్గర మీ వెళ్ళేది ఏమిటి? నేను వెళ్ళమని చదివిన లేక సించేశాడు. తెలియదు రంగారావుకి. ఇంతలో వెంగళనాయుడు అక్కడే ఉన్నారు పొబ్బిలి కోటలో. ఇక్కడ విజయరామరాజు ఏమండి పూచీ గారు, పొబ్బిలి వారంటే సామాన్యులు కాదు, మహాగర్వపోతులు. కాబట్టి వచ్చిన వాళ్ళైతే రారండి. అలా అయితే ఏమండి ఒక లంచం పెట్టి ఎలాగైనా సరే బొబ్బిలు కూడా పడగొట్టి నాకు పట్టాభిషేకం కట్టితే మీకు బోళ్ళంత లంచం ఇస్తాను, పడిగినంత ధాన్యం ఇస్తానని ఒక్క చెప్పగానే ఆ మాట విని అదిగో పూచీ గారు ఆ లంచానికి ఆశపడి అలాగనే కాగితాలు రాసి సంతకాలు పెట్టి ఇచ్చాడు. అక్కడ నుంచి రాజమండ్రి నుంచి బొబ్బిలి కోట ముట్టడించాను. కోట ముట్టడించాడు పూచీ దందని వేరే కొట్టి తెలంగమూతలు మోసేసరికి అప్పుడు ప్రభు రంగారావు తెలుసుకొని అమ్ముడా వెంగళరాయుడు పూచీ గారు ఇలాగ వచ్చారు వర్తమానం తెలుసుకొని అన్నయ్య నాన్నప్పుడు లేక వస్తే చించిపారేశారు. ఎంత పని చేసావయ్యా? సరే ధర్మారాన్ని వినిపించారు, మీరు వెళ్ళి రాయభారానికి వెళ్ళి పూచితో చెప్పి మన కోట వదిలి వెళ్ళిపోతే అడిగినంత డబ్బు ఇస్తామని చెప్పి రమ్మన్నారు. ధర్మారాయుడు రాయభారం వెళ్ళి వచ్చారు. పూచీ కూర్చొని ఉన్నాడు. రెండో పూచీ గారు మా దేశంలో ఎన్నో కథలు ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి. విజయరామరాజు అతని మాటలు విని మా కోట మీదకు వచ్చారు. వచ్చి వెళ్ళినందుకు ఒక లక్ష ఇస్తాము, మచిలి మంచులకి లక్ష వరాలు ఇస్తాము, వచ్చిన దాన్ని వెళ్ళిపోమ్మన్నారు. నేను మాట ఇచ్చాను, ఓ కోట పడగొట్టి విజయరామరాజు కడతాను అన్నాడు, కట్టి వెళతానన్న మాటకి కోపం వచ్చి ధర్మారాయుడు పొరవడి పొరవడి చేసి కదా పూచి ఒకడి కట్ట

యుద్ధం చేసి వరబడి చేసి వచ్చి వార్త చెప్పగానే అప్పుడు ధర్మరాయుడు, ఇదిగో 50 మంది తెలగా బిడ్డలు ఇక్కడే అతమైపోయారు. అయిపోయాక ఇదిగో ధర్మరాయుడు కూడా యుద్ధానికి వచ్చాను, నరసారాయుడు యుద్ధానికి వచ్చాను, వారంతా మందుగుండు సామాను, వారు కూడా చనిపోయారు. జంగళరాయుడు యుద్ధానికి పోయి వెళ్ళాడు.

చెల్లెలు పడిపోయారు. అదుగో చెల్లెనా, వెంకటరాయుడు తీసుకొచ్చారు. ఇలా ఉండగా ప్రభు రంగారావు, అన్నయ్యా వాళ్ళ మందుగుండు సామానుతో ఉన్నారు, మనం యుద్ధం చేయలేము, అదుగో ఒక్కసారి అందరు కలిసి వెళ్ళండి అని చెప్పి ఆ వెంగళరాడు మృతి చెందనమ్మ. అప్పుడు ప్రభు రంగారావు నరసారాయణ పంపించి మాటలో ఉన్న మల్లమ్మదేవికి తెలియజేయగా వదుగు వారంతా వారంతకు వారు పొడుచుకు వచ్చారు. ఎందుకంటే మన రాజాశ్రీలు ప్రాంశ వారికి దక్కకూడదు, దక్కవని వారంతకు వారే చంపుకొని నరసారాయుడు నరికేసి కాళ్ళబద్దలు తెంచుకొని ప్రభు రంగారావు నరసారాయుడు ప్రతి లాస్ట్ యుద్ధం బయలుదేరారు. అని రణపేరి మొక్కగా రణపేరి మ్రోతలు వారు కూడా ఆలకించి ప్రభు రంగారావు వస్తున్నాడు అనగానే యుద్ధం చేసి గెలవలేమని ఊచి పారిపోయాడు. విజయరామరాజు పారిపోయాడు, యుద్ధం చేస్తూ వస్తున్నాడు ప్రభు రంగారాయుడు. చనిపోయాను ప్రభు రంగారావు, యుద్ధం చేయటానికి ఎవరూ లేరు. రచ్చబండ రేగులు కాడ తమ్ముడు అందరూ పారిపోయిన మాత్రం కొడతాము.

దగ్గరకు వెళ్ళవాడు. పొందుతో వైకుంఠం వెళ్ళిపోయి చనిపోయాను. ఇక కోటలో ఎవరు లేరు. చంద్రవారి పాపారాడికి జాబు రాసి పంపారు. లాస్ట్ లో వచ్చిన ఉత్తర్వు చదివి

కేవలం పిల్లపప్పిని కాపాడేవాడిని, లాస్ట్ లో పంపావు పాతిక పప్పిలంతా పాడైపోయి ఉంటుంది అని కన్నీరు పెట్టి మల్లమ్మదేవి ఏడాది పిల్లవాడు వెంకట్రాయుణ్ణి చాటుగా దాసీ వేషములో బాలుండి కోట తప్పి కోట నుంచి పంపించేసింది. అప్పుడు వెంకట్రాయుణ్ణి చూసి బాబారాయుడు దుఃఖించి కుమారుని దాదాక్షి గొప్ప చెప్పి పిల్లవాడిని పెంచమని చెప్పి భట్రాజు వేషం కట్టుకోని ఆ భట్రాజుల వేషంలో గుర్రాల మీద కూర్చోని కొప్పిన కోటకు వెళ్ళి వచ్చారు.

పాపారాయుడు రాగానే అదుగో కోట నిశ్శబ్దంగా ఉన్నది, ఉండగానే అదుగో పాపారాయుడు భట్రాజుల వేషలో పొడిచి చంపి గుర్రాల్ని కోటలోకి వచ్చారంట. పరమత దేశపు సార్లమని చెప్పి అదిగో భట్రాజులమని చెప్పి విజయరామరాజు కోటలోకి ప్రవేశించాడు. కోటలో సిమ్మందంత పడుకొని ఉన్నారు. వెళ్ళి వచ్చి అందరి పాపారాయుడు మాయ వేషాలతో మాయ రూపాలతో కోటలోకి వెళ్ళి వచ్చి పడుకున్న ఒక్క విజయరామరాజు గుండెల మీద కూర్చున్నాడు.

వదిలేసి వెళ్ళిపోతాను వదిలే ఈ ప్రాణ శిక్ష పెట్టమన్నాడు వదిలేది లేదు కత్తి పట్టి ఒక్క

బాబయ్య ఒక సైన్యములు వెత్తబడి కొబ్బిల వారు పాపారాయణ హాతాయి అప్పుడు వారు సైన్యం తాతిపోయారు పారిపోయారు. అప్పుడు కోట ఒక నలమ్మ సెరువుకులో వెళ్ళి వచ్చి మా మలమ్మ దేవి కొబ్బిలంతా పాడైపోయారు ఒక్కదాని ప్రాణానికి ఎందుకు నాకు బాకు తీసుక గుండెకు వేసుక తరణి పాపారాడు చనిపోయాక ఊచి గారు పారిపోయాడు దుభాస లక్ష్మయ్య పారిపోయాడు విజయరామరాజు కోట్లో ఉన్నారు. అలాగుండగా అక్కడ దాది లక్ష్మి కుమారుని పెంచి పెద్ద చేసి 12 ఏళ్ల కుమారుడు వెంకట్రాయుడు ఎలాగున్నాడు మొక్కట్లు తుగో నడు గుప్పెడత రొమ్మ బాలుడు వారి పాపారాడు మొక్కట్లే జరిగిన కథ అంతా తెలుసుకొని కోరుకున్న పక్షాపులు నేర్పీశాడు. ఏమిటయ్యా మా దేశానికి ఎందుకు పంపారు కూచి వచ్చి మా దేశం అంతా పాడు చేశాడు అయ్యా ఇలా తెలియదు ఇలా జరిగిందని అప్పుడు పక్షాపులు వెళ్ళి వచ్చి కోటంతా శృంగారించి వెంకట్రాయుడు పెళ్లి చేసి మళ్ళీ కొత్త బుబ్బిని కట్టించి పట్టాభిషేకం కట్టారు వెంకట్రాయుడికి. అప్పుడు వెంకట్రాయుడు ధనమంతా బొబ్బిల వారు బావిలో దింపారు అబ్బాయి చేయి వేయగానే ధనమంతా బయటికి వెళ్ళి వచ్చారు సింహాసనాలు బొబ్బిల వారు వేలిన సింహాసనము వెంకట్రాయుడు వేలుతూ చక్కగా రాజ్యం వేలి చాలు చాలు ఈ లోకము 4 బుజ్జుల మీద రంగారావు ఎంగళరాయుడు ధర్మారాయుడు నలుగురు బుజ్జుల మీద 4 శిలాగ్రాలు పెట్టి బొబ్బిలి కోట వేలుతున్నాడు.

మీరంతవరకు బొబ్బిలి యుద్ధం శ్రీమతి భైరవపాటి జయమ్మా బృందం వారిచే తంబురు కథ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కుమారి నల్లూరి జ్యోతి బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

0: పద్దిపాడు పచ్చిపప్పు,
1: మూలపూర
0: మినప్పప్పు,
1: పులవాసారు
0: ఆలపాడు ఆవాలు,
1: పులవాసారు
0: కావూరు కరేపాకు,
1: పులవాసారు
0: అన్నేసి కాశాము ఉలవాచారు, భలే రుచిగాను కాశాము.

0: అసలు చల్లేదా అని అత్తేర్చినాదే అత్తేర్చినాదే అత్తేర్చినాదే అత్తేర్చినాదే
1: అసలు అత్తేర్చినాదే అత్తేర్చినాదే
0: పగల మారి.

0: రమా కొంగుల కోలాటమా, మామ తెచ్చిన మల్లెల్లో ఎంతో శృంగారమా,
1: చిలకల సింగారమా, కొంగుల కోలాటమా, మామ తెచ్చిన మల్లెల్లో ఎంతో శృంగారమా.
0: నీ పచ్చారైక మీద, నీ పచ్చారైక మీద, నీ పచ్చారైక మీద
1: చిలకల సింగారమా,
0: చిలకల సింధూరమా, కొంగుల కోలాటమా, మామ తెచ్చిన మల్లెల్లో.

0: రంగుల కోలాటమా, మామ తెచ్చిన మల్లెల్లో ఎంతో శృంగారమా,
1: చిలకాయ శృంగారమా, కొంగుల కోలాటమా, మామ తెచ్చిన మల్లెల్లో ఎంతో
0: చిలకల సింధూరమా, కొంగల కోలాటమా, మామ తెచ్చిన మల్లెల్లో ఎంతో శృంగారమా,
1: చిలకాయ సింధూరమా, కొంగల కోలాటమా, మామ తెచ్చిన మల్లెల్లో ఎంతో శృంగారమా,
0: చిలకల సింధూరమా,
1: కొంగల కోలాటమా,
0: చిలకల సింధూరమా,
1: కొంగల కోలాటమా,
0: చిలకల సింధూరమా,
1: కొంగల కోలాటమా,
0: చిలకల సింధూరమా, కొంగుల కోలాటమా, మామ తెచ్చిన మల్లెల్లో ఎంతో శృంగారమా,
1: కొంగల కోలాటమా, చిలకల సింధూరమా, మామ తెచ్చిన మల్లెల్లో ఎంతో శృంగారమా.

మీరింతవరకు జానపద కళారూపాలు కార్యక్రమంలో కుమారి నల్లూరి జ్యోతి బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి హరికథ కార్యక్రమంలో పార్వతీ కళ్యాణం హరికథ వింటారు. కథకురాలు శ్రీమతి ఎస్ భారతి.

ఆకాశవాణి ప్రియ శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను. ఈనాటి సత్కథ పార్వతీ కళ్యాణం హరికథ. సావధాన చిత్తులై ఆలకించి తమందరి అమృత పవిత్ర హస్తాలతో నన్ను ఆశీర్వదిస్తారని మనసారా కోరి ప్రార్థిస్తున్నాను.

పూర్వం హిమవంతుడు అనేటువంటి పర్వతరాజు ఓషధీ ప్రస్థపురాన్ని ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ కాలం గడుపుతున్నాడు. అతని ఇల్లాలు మేనకాదేవి మహాసాధ్వి, అతిథి సత్కారంలో అన్నపూర్ణ. వారి ఆనందానికి ప్రతిరూపంగా 100 మంది మగబిడ్డలు కలిగారు. అందులో పెద్దవాడు మైనాకుడు. ఇతడు సముద్ర గర్భంలో నివాసాన్ని ఏర్పరుచుకుని తల్లిదండ్రుల యశశ్చంద్రికలను మరింత విశ్వవ్యాప్తం చేస్తూ సత్కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. మహారాజుగారికి తీరని ఆవేదన. ఎందుకయ్యా అంటే,

ఎంతటి వారికైనా ఏదో ఒక ఆవేదన తప్పదన్నారు. 100 మంది మగబిడ్డలున్నా మహాలక్ష్మిలాంటి ఒక్క ఆడపిల్ల తనకు లేదని ఆవేదన చెందుతూ ఒకనొక సమయంలో సహధర్మచారిణి అయిన మేనకాదేవి సలహా మేరకు పెద్ద కుమారుడైన మైనాకునికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిపించి రాజ్యభారాన్ని అతని భుజస్కంధాలపై ఉంచి అరణ్యానికి వెళ్ళి ఒక పవిత్ర ప్రదేశాన్ని పరిశుభ్రం చేసుకుని అన్యచింతన లేక అమ్మలగన్న అమ్మపై మనస్సు నిలిపి మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా కఠోరమైనటువంటి తపస్సు ప్రారంభించాడు. పర్వతరాజ గ్రణి హిమవం

కఠోరమైనటువంటి తపస్సు. ఆకలి నిద్ర దేహాభిమానాన్ని విడిచి ఈ ప్రయత్నంలో ప్రాణం పోయినా పోయిందేమీ లేదు అన్న విధంగా అమ్మపై దృష్టి నిలిపి తపస్సు కొనసాగిస్తున్నాడు. ఆతని తపస్సునకు మెచ్చినటువంటి జగన్మాత స్వస్వరూపంతో సాక్షాత్కరించింది. జై భవానీ మాతకు జై. నాయనా, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అని అడుగగానే అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అమ్మా, నాకన్ని విధాలుగా నీలాంటి ఆడబిడ్డ కావాలి తల్లి, ఇది నా అభిలాష అని అర్థించగానే, నీ ఆశ అంతే పరిమితం వత్స, కానీ నా అనుగ్రహం అచంచలమయ్యింది. నీకభ్యంతరం లేకపోతే నేనే నీకు ఆడబిడ్డగా నీ ఇంట ఆవిర్భవిస్తాను, ఈ లోకాన్ని ఉద్ధరిస్తాను, తథాస్తు అని పలికి ఆ భవానీదేవి అంతర్ధానమయ్యింది. పర్వతరాజు యొక్క ఆనందానికి అవధులు లేవు. మహదానంద భరిత స్వాంతుడై ఇంటికి చేరుకున్నాడు. ఇల్లాలైనటువంటి మేనకాదేవి కనక కలశంతో నీళ్లు తెచ్చి పతి పాదాలను ప్రక్షాళన

చేసి ఆ పవిత్ర జలాన్ని శిరస్సున జల్లుకొని లోనికి ఆనందంగా ఆహ్వానించింది. అఖిల చరాచర జంతు జాలాన్ని సృష్టించి పెంచి పోషించే జగన్మాత తన గర్భాన పసిపాపగా ఉదయిస్తుంది అనేటువంటి వార్త చెవిన పడగానే అమందానంద కందడత హృదయార విందయ్యి అలా ఆనంద బాష్పాలు రాల్చింది మేనకాదేవి. ఆ శుభ సమయం కోసం వేచి చూస్తూ ఉండాలి. ఆ తల్లి వాక్కు ప్రభావం చేత అతి కొద్ది కాలంలోనే గర్భం దాల్చింది మేనకాదేవి. దశమాసాలు నిండాయి. ఒక చక్కని సుముహూర్తంలో గ్రహాలన్నీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నాయి. ప్రకృతి ప్రశాంతంగా ఉంది.

ఒక చక్కని సుముహూర్తంలో దేవతలు గగనవీధిలో నిలబడి పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు. ఆనందం స్వయంగా తాండవమాడుతుంది అన్నట్లుగా ఉన్న శుభవేళ అమ్మలగన్న అమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ స్వరారులమ్మైనటువంటి ఆ లోకమాత కాత్యాయనీదేవి ఆ ఇంట పశుపాపగా ఉదయించింది. అనేక దాన ధర్మాలు చేశాడు పర్వతరాజు. పురుడు స్నానం అయిపోయింది. బారసాల సంబరనాడు సిద్ధాంతులను పిలిపించి నామకరణ మహోత్సవాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. పర్వతరాజ పుత్రిక

పార్వతి అని అమ్మవారికి పేరు పెట్టారు. సకల కళలు సకల విద్యలు ఆమెను ఆశ్రయించి ధన్యత చెందుతూ ఉన్నాయండి. దినదిన ప్రవర్ధమాన యశ సంపూర్ణాయురారోగ్య భోగ భాగ్య ఐశ్వర్య ప్రభవాంచితురాలై వెలుగొందుతూ ఆ మహాతల్లి పెళ్ళిడుకొచ్చింది.

అలా అమ్మవారు పెరిగి పెద్దదై పెళ్ళీడుకొచ్చింది. చిన్నతనం నుండి కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ శివ పంచాక్షరి మహామంత్రాన్ని వడలు తెలియని ఓపికతో జపసాధన చేస్తూ ఉంది. అదే సమయంలో మహతీ వీణాగాన విశారదుడు, హరికథాలోకానికే ఆదిపురుషుడు, ప్రపంచ వార్త సంస్థాన అధిపతి విరుదాంకితుడు నారదుడు అలా భగవన్నామం చేస్తూ తిన్నగా బయలుదేరి ఓషధీ ప్రస్థపురానికి వస్తూ ఉన్నాడు.

అలా అమ్మలగన్న అమ్మను ప్రార్థిస్తూ ఓషధీ ప్రస్థపురంలో అడుగు పెట్టాడు నారదుడు. అతిథి దేవోభవ అన్నారు అనేక మర్యాదలు చేసి పర్వతరాజు. నారదమునీంద్ర, మీ ఆగమనం బాగా ఆనందదాయకం. ఆహా పర్వతరాజా, నీ భాగ్యం ఏమని చెప్పేది, ఎంతని వర్ణించేది! నీవు ఎంత ధన్యుడవు, ఎంత పుణ్యుడవు, ఎంత మహిమాన్వితుడవయ్యా! నీ అదృష్టానికి ఇంద్రుడు కూడా సరికాడు. ఆ అమ్మలగన్న అమ్మకే తండ్రివై ఆనందాతిరేకంలో కాలం గడిపే నీ అదృష్టాన్ని చూసి ఈర్ష పడనివారంటూ ఎవరు ఉండరయ్యా. మరి నారద, అమ్మాయికి వివాహం జరిపించాలి అనుకుంటున్నాను, ఆమెకు తగినటువంటి వరుడు ఎవరైతే బాగుంటుంది అని ప్రశ్నించాడు పర్వతరాజు. ఆమె సామాన్యురాలు కాదు లోకమాత, ఆమె గత జన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాను, సావధానంగా వినవయ్యా హిమవంత. ఈమె ఎవరు? ప్రజాపతుల్లో గొప్పవాడు.

దక్ష ప్రజాపతి. ఆతని పెద్ద కూతురే దాక్షాయణీదేవి, అంటే పార్వతీదేవి గత జన్మ వృత్తాంతం. శంకరుడికిచ్చి కళ్యాణం జరిపించాడు తండ్రి దక్షుడు. ఆ సతీ శంకరులు ఆనందంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనొక సమయంలో దేవగరుడ గంధర్వులైనటువంటి దేవతలు ఒక ప్రక్క వరుస, అత్రి మైత్రేయ మార్కండేయ అగస్య వామదేవ భృగు వశిష్ఠ జమదగ్రి కశ్యప కణ్వ శౌనకాది మహర్షులందరూ మరో ప్రక్క వరుసలో ఉన్నారు. అది నిండు సభ. కళకళలాడుతున్న ఆ సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టాడు దక్షుడు. అందరూ కూడా భయంతోనో భక్తితోనో లేచి నమస్కరించి అతన్ని సత్కరించి కూర్చున్నారు. కాని మహాదేవుడు ఏమాత్రం తన ఆసనం నుండి లేవలేదు, మామగారిని పలుకరించలేదు, సత్కరించనూ లేదు. అర్ధనిమీలిత నేత్రుడై బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లుగా అలా యోగముద్రలో ఉన్నాడు. ఆ సమయంలో ఒక్కసారి సభనంతా నలుమూలలా కలయి తిరిగి చూచిన దక్షుడు ఆగ్రహావేశంతో నిప్పులు చెరుగుతూ, ఏమీ ఈ ధిక్కారం, ప్రజాపతుల్లో గొప్పవాడిని, పిల్లనిచ్చినటువంటి మామగారిని, వయస్సులో పెద్దవాణ్ణి, కనీసం నన్ను గౌరవించాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా నా అల్లుడైన శంకరుడికి తెలియదా? ఏది ఏమైనా నేటి నుండి సభికులారా, మీ ఇళ్లల్లో జరిగేటువంటి శుభకార్యాలకు అలాగే యజ్ఞయాగాది క్రతువులకు ఆహ్వానించే శంకరుణ్ణి బహిష్కరించండి. ఇది ప్రజాపతి శాసనం. ఈ శాసనాన్ని ఎవరైనా ధిక్కరిస్తే వారి ప్రాణాలు పోతాయి, తస్మాత్ జాగ్రత్త అని వెనుదిరిగి వెళ్ళిపోయాడు దక్ష ప్రజాపతి. ప్రతీకార వాంఛతో రగిలిపోతూ ఏ విధంగానైనా సరే శంకరుణ్ణి అవమానించాలి అని కంకణం కట్టుకుని లంకణం చేస్తూ ఒక యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. ఇది దూరాలోచనతో చేస్తున్న యజ్ఞం కాదు, దురాలోచనతో చేస్తున్న యజ్ఞం అండి. దక్షుడు చేసిన యజ్ఞం కాబట్టి దాన్ని దక్షయజ్ఞం అన్నారు. బ్రహ్మాది దేవతలు ఆయన యందు ఉండేటువంటి భయంతో వారి వారి వాహనాలను అధిరోహించి సతీ సమేతంగా బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఇక సతీదేవి గంధమాదన పర్వతంపై చెలికత్తెలతో విలాసాలాడుతూ ఆనందంగా ఉంది. ఆ సమయంలో ఎంత చక్కనిదో ఈ పూలతోట, ఎంత చక్క

చెలికెత్తెను పంపించింది. వారు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకుని రాని తిరిగి వచ్చిన చెలికెత్తె, అమ్మా, తమ ప్రియ జనకులు దక్ష ప్రజాపతుల వారు ఏదో ఒక మహాయజ్ఞం చేస్తున్నారట, ఆహ్వానితులు అందరూ వెళుతున్నారటమ్మా అని విషయం చెప్పింది. ఏమిటేమిటి, మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారా? అవునమ్మా, ఇంతకీ మీకు పిలుపు అందిందా? ఆహ్వాన పత్రిక పంపించారా మీ తండ్రి గారు? లేదే చెలి. ఓ, కార్యభారం చేత పిలవడం మర్చిపోయి ఉండొచ్చే. అయినా పుట్టింటి ఆడబిడ్డను నాకు ప్రత్యేకించి ఆహ్వానం అందాలా ఏమిటి? అక్కడ నేను ఉండి అన్ని పనులు చూసుకోవాలి అని పుట్టింటి మమకారంతో భర్త సమక్షానికి వెళ్ళింది దాక్షాయణిదేవి. నాథ, ఇంకా ఇలాగే ఉన్నారేమిటండి? ప్రయాణానికి సిద్ధంగండి, మనం యాగశాలకి వెళ్ళాలి. మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారండి, మీరు సిద్ధం కండి అంది దేవి. ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నావు, ఆహ్వానం లేకుండా వెళితే స్వయంగా అవమానాన్ని మనం ఆహ్వానించుకున్న వాళ్ళం అవుతాం. నా మాట విను, వెళ్ళడం అంత మంచిది కాదు అని దివ్య దృష్టితో గ్రహించి చెప్పాడు మహాదేవుడు. కాని పుట్టింటి వ్యామోహంతో తల్లిదండ్రులను తన ఆత్మీయులను చూడాలి అనేటువంటి కుతూహలంతో, స్వామి మీరు వస్తే రండి, లేకపోతే లేదు, పోని నేనైనా వెళతాను అంది సతీదేవి. సరే, అంతగా వెళ్ళాలి అని నీకుంటే నేను ఎంత చెప్పినా వినవు కదా, అలాగే వెళ్ళు అన్నాడు ఆయన. వెళ్ళు అన్నారు గాని వెళ్ళి రానలేదండి. శివుని ఆజ్ఞ లేనిదే సృష్టిలో చీమైనా కుట్టదంటారు. వెళ్ళిన తల్లి మళ్ళా తిరిగి రాలేదు యథారూపంతో. ఏం జరిగింది, నందివాహనాన్ని అధిరోహించి గంధమాదన పర్వతం నుండి బయలుదేరి వెళుతూ మార్గమధ్యంలో గంగాది పుణ్యనదులు, ధన్యమైన దామోదరి క్షేత్రాలు, పవిత్ర కైలాస భూములు దర్శనం చేసుకుంటూ తనను ప్రార్థించేటువంటి భక్త కోటిని అనుగ్రహించుకుంటూ ఆ మహాతల్లి యజ్ఞశాలకు వెళ్ళింది. అందరూ అయిన వాళ్లే, ఆత్మీయులే, తనవారే లోనికి రమ్మని ఎవరు కూడా పిలవలేదు. ఆమె మృదుల హృదయం గాయపడింది. తల్లిదండ్రుల వద్ద భయం తక్కువ, చనువు ఎక్కువ కాబట్టి స్వతంత్రించి వెళ్ళి తండ్రిగారికి నమస్కరించి, తండ్రిగారు, నా భర్త భవుడు లేకుండా ఆయనను పిలవకుండా ఆయన రాకుండా ఈ యజ్ఞం చేస్తున్నారు, ఇది అమంగళకరం, ఇప్పటికైనా మించినది లేదు, సాధారణంగా నా స్వామిని ఆహ్వానించండి, ఇది మంగళప్రదంగా పూర్తి అవుతుంది అన్నది ఆ సర్వమంగళ. కాని విన్నాడా తండ్రి? వినలేదు. వెంటనే అగ్గి మీద పడ్డ గుగ్గులల్లా భగ్గుమంటూ, అమ్మాయి, పిలవని పేరంటానికి ఏ ముఖం పెట్టుకొచ్చావు? పైగా నీ భర్త బ్రహ్మాండ నాయకుడని నా ముందు స్తోత్రం చేస్తున్నావా? ముసలి ఎద్దునెక్కే జంగమయ్యను చూసి నీవే మురిసిపోవాలి. ఇక మీ వైభవం చెప్పమంటావా?

విషం కక్కే నాగుపాముల నగలు, కరిగిపోయే మంచుకుండ నివాసం, పిశాచాలతో స్నేహం, నీ వల్లభుడు వల్లకాటి కాపరి, ఇటువంటి వాని గురించి నువ్వు చెప్పడం నేను వినడం, వెళ్ళు వెళ్ళు అని తండ్రి ఎప్పుడైతే

దాక్షాయణీదేవి దగ్ధమైపోయిందో, ఈ తాజా వార్తను నారదుడు చెవిలో వేసుకుని మహాదేవునికి ఈ వార్త తెలియపరిచాడు. రుద్రుడు ప్రళయ రుద్రుడై మండిపడ్డాడు. హర హర శంకర పాప భయంకర హర హర హర హ.

మహాదేవుడు ప్రళయతాండవం చేసి తన జడను తీసి మంత్రించి విసరగానే వీరభద్రుడు అనేటువంటి శివశక్తి ఉద్భవించింది. భూతప్రేత పిశాచ గణాలు అతని సైన్యం వారిని తీసుకుని యజ్ఞశాలకు వెళ్ళి యజ్ఞశాలను సర్వనాశనం చేసి దీనికి మూల కారకుడైనటువంటి దక్షుని యొక్క శిరస్సు ఖండించి తిరిగి వచ్చేసాడు వీరభద్రుడు. అలా ఎప్పుడైతే దక్షుని యొక్క శిరస్సు ఖండించడం జరిగిందో ప్రతి ఒక్కరూ కూడా భయాందోళన చెంది మహాదేవుని యొక్క ఉగ్రాన్ని తగ్గించటానికి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి పరిపర విధాలుగా ఆ మహాదేవుణ్ణి శతవిధాలుగా ప్రార్థించసాగారు.

ఒక మేక తల తెచ్చి అమర్చి ప్రాణం కోశాడు లయకారకుడైనటువంటి సదాశివుడు. దగ్ధమైనటువంటి దాక్షాయణీదేవి దేహాన్ని శిరస్సుల ధరించి ప్రళయతాండవం చేస్తున్నప్పుడు ఆ శరీరం 18 భాగాలుగా విడిపోయి భూమి మీద 18 స్థానాల్లో పడింది. అలా పడినటువంటి ప్రాంతం ఈనాడు అష్టాదశ శక్తిపీఠాలుగా పవిత్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా పరిఢవిల్లుతూ ప్రసిద్ధికెక్కాయి. మహాదేవుడు సతీవియోగాన్ని భరించలేక తపోభూములకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. భర్త యొక్క వియోగాన్ని భరించలేనటువంటి ఆ మహాతల్లి దాక్షాయణీదేవి తిరిగి పార్వతిగా తనువు దాల్చి, పర్వతరాజా, నీ తపస్సు ఫలంగా నీ ఇంట పసిపాపగా ఉదయించి పెరిగి పెద్దదయ్యిందయ్యా అని నారదుడు ఈ కథా విశేషాన్ని విశ్లేషించి చెప్పి, హిమవంతా నీ తక్షణ కర్తవ్యం, పార్వతిని పరమేశ్వరుని చెంత చేర్చు, ఆ స్వామికి సకలోపచారాలు చేసుకుంటూ తన బ్రతుకు పండించుకుంటుంది అని చెప్పి తిరిగి నారదుడు వెళ్ళిపోయాడు. నారదుని యొక్క ఉపదేశ ప్రకారంగా పార్వతిని పరమేశ్వరుని చెంత చేర్చి హిమవంతుడు తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు. అమ్మవారు

మహాదేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థించారో బ్రహ్మాది దేవతలు ప్రసన్నుడై మామగారి యొక్క ముండానికి

అనునిత్యం సదాశివుని సేవలో తన జన్మ చరితార్థం చేసుకుంటూ ఉంది. ఇంతలో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు సృష్టికర్త అయిన బ్రహ్మను గూర్చి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. అద్వితీయమైనటువంటి వరాలు పొందగలిగాడు. ఆ వర గర్వం, వర ప్రభావంతో కళ్ళు తాగిన కోతిల మితిమీరి అన్ని లోకాల వారిని చీకాకు పాలు చేస్తూ ఉన్నాడు తారకాసురుడు. అతని దుండగాలు భరించలేనటువంటి ఇంద్రాది దేవతలు భయభ్రాంతులై వారి సహనానికి, ఎప్పుడైతే ప్రతి ఒక్కరి సహనానికి పరిధి అనేది ఉందో, సహనం నశించింది, ఓర్పు మరింతగా సన్నగిల్లి ఈ విషమ పరిస్థితిలో తమకు ఎవరు రక్ష అని బ్రహ్మను శరణు వేడారు. తారకాసుర సంహారం జరగాలి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అతన్ని వధించగలిగిన వాడు పార్వతీ పరమేశ్వరుల ఇరువురు శక్తి కలగలిసి పుట్టినవాడొక్కడు మాత్రమే తారకాసురుడి వధించగలడు, అన్యుల అనర్హులు అని విషయాన్ని చెప్పగానే ఇంద్రుడు తల పట్టుకుని కూర్చున్నాడు. అప్పటికే తారకాసురుడు అమరావతి సింహాసనాన్ని అధిష్ఠించి ఇంద్రాది దేవతలను అరణ్యం పాలు చేశాడు. ఆహా బ్రహ్మదేవ, ఎంత సమస్య తెచ్చిపెట్టావయ్యా! ఎందుకు కొరగాని వాడికి పట్టం కట్టావు, చేతకాని వాణ్ణి అందలం ఎక్కించావు, పాత్ర నెరిగి దానం చెయ్యాలన్నారు కదా, అపాత్ర దానం చేశావయ్యా అని బ్రహ్మను కాసేపు ప్రశ్నించినప్పటికీ దేవతలు సర్వసభ్య సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా ముందుగా వెళ్ళి మహాదేవుని యొక్క తపస్సు భగ్రం చెయ్యాలి, పార్వతిని వివాహమాడమని ఆయనకు కర్తవ్య బోధ చెయ్యాలి, మన పరిస్థితిని స్వామివారికి తెలియపరచాలి. ఎవరు వెళితే బాగుంటుంది వాయుదేవ అనగానే వాయువు, నేను వెళితే నా ఆయువు తీరుతుందయ్యా, మహాదేవుడు సర్పభూషణుడు, పాములకు ఆహారం గాలి అంటే నేను, అమాంతం నన్ను కుటహాయ స్వాహ చేస్తాయి, వెళితే వెళ్ళినట్టే ఇక తిరిగి రాను, నా వల్ల కాదయ్యా అని చేతులెత్తేశాడు వాయుదేవుడు. మరి అగ్నిదేవ నీ సంగతేమిటి? ఆతడన్నాడు, నన్ను భరించగలిగిన వాడు భవుడొక్కడే, మహాదేవుని మూడో నేత్రం త్రినేత్రం అది నా ఇల్లయ్యా, నేను వెళ్ళి వివాహమాడమని చెబితే నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో, ఎప్పుడు పిల్లాణ్ణి కనాలో నాకు తెలియదటయ్యా, నువ్వు చెప్పాలా అని నన్ను అమాంతం తీసి దూరంగా విసిరేస్తాడు. నాకు ఎవరూ ఆశ్రయం కల్పించలేరు, ఎందుకంటే నాకు దహించే గుణం అది.

సహజ స్వభావం. నన్ను భరించగలిగిన వాడు ఆ భవుడొక్కడి ఇల్లు లేనివాణ్ణి, చెయ్యకండయ్యా. నా వల్ల కాదన్నాడు ఆయతడు. సరే యమధర్మరాజా, నీ సంగతి ఏమిటి అంటే ఆయన అంటాడు,

మునుపు ఇలాగే భక్త మార్కండేయుని విషయంలో దెబ్బతిన్నానయ్యా. కాలపాశం మార్కండేయుని మెడలో వేశాను. మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. యమా ఆగో, అతడు నాకత్యంత ప్రీతిపాత్రుడు, నా బాలభక్తుడు మార్కండేయుడు విడిచిపెట్టు అని ఒక్క మాట చెప్పుంటే బాగుండేదయ్యా. త్రిశూలంతో ఒక్క పోటు పొడిచాడు. అబ్బా, ఆ దెబ్బకు గుదేలయ్యాను. నా భార్య మంగళసూత్రం గట్టిది కాబట్టి గట్టెక్కాను, నా వల్ల కాదయ్యా, నేను వెళ్ళలేను అన్నాడు. సరే, ఎవరు వెళతారు? అదే సమయంలో వచ్చాడండి పంచబాణుడు. అరవిందము, అశోకము, నవమల్లిక, నీలోత్పలము, సూతము అనే 5 బాణాలు కలిగిన వాడు ఒకట చేత అతణ్ణి పంచబాణుడు అన్నారు. మన్మధుడు హరికి ప్రియపుత్రుడు. నేను వెళతాను. నేను బాణం వేస్తే 2 హృదయాలు ఒకటవుతాయి. ప్రేమను కల్పించేటువంటి వాణ్ణి, మనస్సుకు దగ్గరగా ఉండేవాణ్ణి, మనస్సులను ప్రేరేపించేవాణ్ణి నేను. ఆ ప్రేమ పెళ్లికి దారి తీస్తుంది, కథ సుఖాంతమవుతుంది అని మన్మధుడు ప్రగల్భాలు పలుకుతూ, ఇది దేవకార్యం, జయన్నాదే అని వెళుతూ ఉన్నాడు మహాదేవుని యొక్క తపస్సు భగ్నం చేయడానికి. అదే సమయంలో అడ్డుపడిందండి ఇల్లాలైనటువంటి రతీదేవి.

స్వామి, నా మాట వినండి. పరమేశ్వరుని యొక్క తపస్సు భగ్నం చేస్తే ఆతని అగ్నినేత్రానికి ఎంతటి వారైనా భస్మీపటలం కావలసింది. మీకేదైనా జరిగితే నేను జీవించగలనా? నా మాట వినండి. ఈ దేవతల మెప్పు కోసం గొప్పలు పలికి తిప్పలు కొని తెచ్చుకోవద్దండి అని అనేక విధాలుగా ఉపదేశం చేసిందండి. మూర్ఖస్యోపన కర్తవ్య, మూర్ఖునికి ఉపదేశం చెయ్యకూడదు అని శాస్త్రం నొక్కి వక్కాణిస్తుంది. బుద్ధి కర్మానుసారేణ. ఒక కర్మ అనుభవించాలి అన్నది అతడి వ్రాతైతే ఆ బుద్ధి వాణ్ణి అటువైపే నడిపిస్తుంది. వెంటనే, దేవి పిరిగిపాలు నూరుతున్నావా రతి? నా శక్తి తెలియక మాట్లాడుతున్నావు. నేను ఎలాంటి వాడినో తెలుసునా?

చక్కనిది. పాములను తినే పక్షి సైన్యం నాది. ఆ పాములనే ఆభరణములుగా దాల్చువాడు అతడు. హరికి ప్రియపుత్రుణ్ణి నా శక్తి తెలియక మాట్లాడుతున్నావు. అయినా అడ్డు తొలగు, జయం మనదే, ఇది దేవకార్యం అంటూ అనుసంధానకర్తగా పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రేమను కల్పించటానికి ఇల్లాలి వచనాలు పెడచెవిన పెట్టి బయలుదేరి వెళ్ళాడు. అదే సమయంలో అక్కడ వాతావరణం ఎలా ఉంది? చాలా ఆహ్లాదకరంగా ఉంది. సౌందర్య దేవతవలి పార్వతీదేవి స్వామి ఎదుట నిలబడి చక్కని దండ ఆతని స్వామి మెడలో అలంకరింపచేస్తోంది.

ఆహా, ఏమి సౌందర్యం! పున్నమి నాటి చంద్రబింబాన్ని నిరసిస్తున్నది ఆమె ముఖం. నవ్వు పువ్వును త్రోసి రాజంటున్నది ఆమె ముక్కు. ముత్యాల కోవనే మురిపించి మరపింపచేస్తున్నది ఆమె పలువరస. దొండపండు కాంతినే ధిక్కరిస్తున్నది ఆమె పెదవి. ఓహో, ఆ ఇందు శేఖరుని ముందు ఈ అందాల రాసి నిలిచి ఉన్నది సమయం దాటనియరాదు అని తలచాడు మన్మధుడు. పార్వతి అంతరంగంలో మొహాంతరంగాలు ఊగసాగాయి. అదును కనిపెట్టాడు మన్మధుడు. గుబురుగా పెరిగిన పూ పొదరింటిలో పొంచాడు. ఆలీడు పాదుడయి చెరకు బాణం కేలగేలించాడు. గండు తుమ్మిదల నారి గర్వంతో సారించాడు. మహోద్రేకంతో హుంకరించాడు. ఆ సమయంలో పార్వతి పరమేశ్వరునికి పుష్పమాలను అందిస్తోంది. ఆమె శరీర స్పర్శతో నిఠలాక్షుని చేతి అక్షమాల జారింది. ఆ మధుర దృశ్యం కనిపెట్టాడు మధురుడు. పూల బాణాల వర్షం శంకరుడిపై గృంబరిస్తూ సమ్మోహన మంత్రం జపించాడు. పార్వతి పరవశమైంది. పరమేశ్వరుని చిత్తం ఒక్క క్షణం చెలించింది. కలవరంతో కండ్లు విప్పి చూశాడు. చల్లని చంద్రనేత్రంతో పార్వతి ముఖ చంద్రబింబాన్ని మోహంతో వీక్షించాడు. మంటలెగరు ఫలాగ్ని నేత్రంతో మన్మధుడి పరికించాడు. ఆ సమయంలో క్రోధం ప్రభో సంహర సంహరేతి యావద్ఘరక్కే మృతాంచరంతి తావత్సవహని భవరేత్ర జన్మ భస్మావశేషం మదనంచకార అని దేవతలు ఆకాశ వీధిలో నిలబడి, హే మహాదేవ, శాంతించండి, కోపాన్ని ఉపసంహరించండి అని వారు ఆక్రందనలు చేస్తున్నప్పటికీ, మహాదేవుని యొక్క మూడో నేత్రం నుండి ఉద్భవించినటువంటి అగ్ని కీలలు మన్మధుని చుట్టుముట్టాయి. ఒక్కసారిగా భస్మీపటలం చేశాయి. భూఖండం గిరగరా గిరగరా గిరగరా తిరిగింది. నక్షత్రాలు రాలై సప్త సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. తన భర్త పాటను చూచినటువంటి రతీదేవి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ,

పర్యంతమై శోకతప్త హృదయంతో సహగమనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది రతీదేవి. ఆ ప్రయత్నాన్ని మహాదేవుడు మాన్పించి, అమ్మా, నాకు పార్వతికి వివాహమైన పితప నీ భర్త ప్రద్యుమ్నుడు అన్న పేర స్వశరీరుడై తిరిగి వస్తాడు, అప్పటిదాకా సహనం వహించు అని ఆమెకు ఉపశమన వాక్యాలు తెలిపి కైలాసం చేరుకున్నాడు శంకరుడు. ఒంటరిగా ఉన్నటువంటి తన కూతురు పార్వతిని చూచి నగరాజు తిరిగి తన నగరానికి తీసుకువెళ్ళాడు. మనోవ్యాధితో మగ్గిపోతూ మహాదేవుణ్ణి భర్తగా పొందాలని, తపస్సు చెయ్యాలని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించి వారు 10 మంది చెలికత్తలను వెంటనివ్వగా అరణ్యానికి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని తపస్సు చేస్తోంది మహాతల్లి.

మహాదేవ, ఎంతకాలమయ్యా ఈ నిరీక్ష, నాకేమిటి పరీక్ష అని అమ్మ కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే, ఆమె తపస్సునకు మెచ్చి మహాదేవుడు ఒకనాడు సన్యాసి వేషధారుడై ఆమె దగ్గరికి వచ్చి, సుందరీ ఎవరికోసం ఈ తపస్సు అన్నాడు. మహానుభావ, మహాదేవుని భర్తగా పొందాలని నా ఈ తపస్సు. బ్రాహ్మణవాక్కు బ్రహ్మవాక్ అన్నారు కదా, ఆశీర్వదించండి అంది. సుందరీ, అంతకన్నా అందమైనటువంటి మగవాడే నీకు దొరకలేదా? ఆతడు ఎలాంటి వాడో తెలుసునా? కైలాసపతి సర్పభూషణుడు, అరణ్యాలలో తిరిగేటువంటి వాడు. ఇక నన్ను చూడు, బ్రహ్మ

నేనా బ్రహ్మచారిని, ఒంటరి వాడను, నీకు తగిన వాణ్ణి. నీకు అత్తపోరు లేదు, ఆడబిడ్డ పోరు అంతకన్నా లేదు. కట్నకానుకల విషయమంటావా? నాకు బొత్తిగా ఇష్టం లేదు. ముహూర్తం పెట్టమంటావా? మన ఇద్దరం వివాహమాడదామా అని సరసాలాడుతున్నటువంటి ఆ కపట బ్రహ్మచారిని చూచి పార్వతీదేవి కోపావేశంతో

పరస్త్రీలను కాంక్షిస్తే పతనమైపోతావని తపస్సమాధిలో లీనమైపోయింది పార్వతీదేవి. ఆమె తపస్సునకు మెచ్చి యథారూపంతో సాక్షాత్కరించాడు మహేశ్వరుడు. సాక్షి

యథారూపంతో సాక్షాత్కరించారు స్వామి. సరసంగా నాలుగడుగులు ముందుకు వేసి ఆమె చేయి అందుకోబోయే ప్రయత్నం చేశారు. సిగ్గు మొగ్గలయ్యగా చిరునవ్వులు చిందుస్తూ మందహాసం చేస్తూ పార్వతీదేవి మరో నాలుగడుగులు వెనక్కి వేసింది. స్వామి, నేను తల్లిదండ్రుల చాటు కన్యను గదా, మరి మా అమ్మా నాన్నలను ఒప్పించండి, వారి అంగీకారాన్ని పొందండి, వారు సాలంకృతక కన్యాదానం చేసేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని అందించండి అని అమ్మ అర్థించగా హైమవతి పలుకులకు ఆనందించినటువంటి మహేశ్వరుడు సంకల్ప మాత్రం చేత సప్త మహర్షులను రావించగా వారితో పాటు అరుంధతీదేవిని కూడా వెంటనిచ్చి ఓషధీ ప్రస్థపురానికి మధ్యవర్తులుగా పంపించగా వారు వెళ్ళి అమ్మ తపస్సు ఫలించిందని మహేశ్వరుడు మీకు జామాత అంటే అల్లుడు కాబోతున్నాడు, ఈ కళ్యాణానికి అంగీకరించండి, అదే జగత్ కళ్యాణం అని చెప్పగా ఆనందంగా అంగీకరించారు. చక్కని సుముహూర్తంలో

మేనకాదేవి కనక కలశంతో నీళ్లు పోయగా మామగారైనటువంటి పర్వతరాజు మహాదేవుని యొక్క పాదాలు ప్రక్షాళనం చేసి కన్యాదానం చేశారు. సర్వమంగళ మెడలో మహాదేవుడు మాంగళ్య ధారణ చేశారు. ఆ కళ్యాణం జరిగిన తర్వాత సుఖజీవన యాత్ర సాగిస్తూ ఉండగా షణ్ముఖుడు కుమారస్వామి జన్మించి అతి చిన్న వయస్సులోనే దేవతాగణాలకు సైన్యాధిపతిగా పదవిని అలంకరించి లోకకంఠకుడు లోకపీడితుడు అయినటువంటి తారకాసురుని సంహరించి విశ్వశాంతి చేకూర్చాడు. అఖిల లోకాలు గనటువంటి దంపతులకు, ఆ పురాణ పుణ్య దంపతులకు అఖిల లోకాల వారు మంగళహారతులు సమర్పించారు.

0: మీదింతవరకు హరికథ కార్యక్రమంలో పార్వతీ కళ్యాణం హరికథ విన్నారు కథకురాలు శ్రీమతి ఎస్ భారతి.
1: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
2: ఈనాటి రంగస్థల కార్యక్రమంలో సత్యహరిచంద్ర నాటకము నుండి కాటిసీను పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వై శివశంకర్రావు, హార్మోనియం శ్రీ పి సాంబశివరావు.
3: స్వామి యగు వీరబాహుడో, నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి అంతయు వల్లకాటి ఎందు కావలి ఉండే ఉదయమున ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము, అది ఈ సురాభాండమును నాకిప్పించినాడు. అహో సురాభాండమా,

కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిసే విశ్వ విశ్వంబరాదేవి కాస్థానంబగు మదీయ భుజపీటిపై ఇట్లధిష్ఠించి ఉన్నావు. ఇక త్వరపడి శ్మశాన వాటికకైపోయేదా? అంధకారం అప్పుడే బ్రహ్మాండమునంతయు ఆవరించి కన్నులున్నవాణ్ణి సైతము గుడ్డివాండును చేసున్నది కదా ఈ అంధకారం.

అయ్యయ్యో, ఎంత పొరబడి తిని, ఎంత పొరబడి తిని, సగము కాలుచూ బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించితిని కదా. అయ్యయ్యో, ఈ కళేబరపు దుస్థితి చూడ ఎంత.

ಕನಯಂಗತ ಪುತ್ರಕ ಯ ಭಾಗ್ಯ ಯೋ ಯ ಭಾಗ್ಯ ಯೋ

కనినప్పుడెలా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుంటున్న సహజమే. నేను నా మంచి వద్దకు పోయేదను, దారి బొత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఈ చితిలోని కాష్టములు నేను ఇప్పుడు కరదీపంగా ఉపయోగించుకునేదా? ఆహా, చక్రవర్తులకు సేవకాదనం పొబట్టు బంగారు కరదీపగల కంటే నా ఇప్పటి నీచస్థితికి ఈ కొరవియే మిక్కిలి ఉచితమైన చూడో.

అయ్యో, ఈ కొరవ ఎప్పుడే ఆరినది? పోని పారవై కదా. లోకములోని కష్టములన్నీ కోరి నన్ను వరించినట్లున్నది. కాకున్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుణ్ణి గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకునో గదా. రాజ్య వియోగం వరకై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించననో గణింపను. కడకు అతి నీచతమ్మగునా ఈ చండాల దాస్యమును కూడా పరితపించ

0: మీరింతవరకు సత్యహరిచంద్ర నాటకం నుండి కాటిసీను పాత్ర పద్యాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సత్యహరిచంద్ర నాటకం నుండి వేటసీను పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వై శివశంకర్రావు, హార్మోనియం శ్రీ పి సాంబశివరావు.
1: ఇది ప్రశాంతమైన ముయాశ్రమ ప్రాంత భూమియే చూడో, అదిగో

మహాత్మా, నేను అనర్చినవన్నీ తప్పులైనను. క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘకోపంబు సనదు మహాత్మా.

నేను ఈ కష్టములను భావించనయ్యా,

అక్కడక్కడ దుర్గమమ్మకు ఈ అరణ్యము దాటిపోవట ఎన్నటికో కదా. ఆగర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టితేనే, ఎంతటి దురవస్థ

0: మీరింతవరకు రంగస్థల కార్యక్రమంలో సత్యహరిచంద్ర నాటకం నుండి వేటసీను పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ వై శివశంకర్రావు. హార్మోనియం శ్రీ పి సాంబశివరావు.
1: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన లలిత గీతాలు వింటారు.

0: లలిత సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు.
1: డిటిహెచ్ ఛానల్ పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
2: ఆకాశవాణి. సమ్రాట్ జయచంద్ర నాటకం, రచన శ్రీ ఘటరాజు సత్యనారాయణ శర్మ, దర్శకత్వం శ్రీ ఎంవిఎల్ నరసింహారావు, నిర్వహణ శ్రీ డిఎస్ఆర్ ఆంజనేయులు. సమ్రాట్ జయచంద్ర నాటకం.

0: ఎదురు చూస్తున్నాను. నా వెంటనే వస్తున్నారు. ఎవరు మీరు? ఎందుకు నా వెంట పడుతున్నారు?
1: ఊరకనే ఆడపిల్ల వెంట ఎందుకు పడతారు? జంటైదామని.
0: ఏమిటి, తొంటర్లు వలె ఉన్నారు? ఆ ముఖాలికి అడ్డంగా గుడ్డలెందుకు?
2: మా వేషం ఇంతే, ఇక పద, ఆ ద్వారం నుండి బయటకు పోదాం.
0: పిచ్చి పిచ్చిగా ఉందా? నేనెవరనుకుంటున్నారు?
1: నీవెవరో మాకు తెలుసులే, కాబట్టే నిన్ను ఎత్తుకుపోదామని.
0: ఎంత ధైర్యం అన్నా! నీవు భారతీయుడివే కదా. మగువల్ని మాతలుగా పూజించే ఈ పుణ్యభూమిలో మీలాంటి ఆకతాయిలను ఇప్పుడే చూస్తున్నాను. మీ దారిని మీరు వెళ్ళండి.
2: నీవు మా దారిలోకి రావాలి. మీ నీతులు మాకక్కర్లేదు.
0: నన్ను నిర్బంధిస్తారా?
1: అవసరం అనుకుంటే బంధిస్తాం కూడా.
0: మీరెవరు? నన్నెందుకు ఇలా నిర్బంధిస్తున్నారు? నన్ను ముట్టుకోకండి, ముట్టుకోకండి.

0: ముట్టుకుంటాం, ముద్దు కూడా పెట్టుకుంటాం. పద పద.
1: దుర్మార్గులారా, నా మీద చెయ్యి వేస్తే నరికి పోగులు పెడతా. పండే అవతలకి. ఏమిటి ఏమిటి మీద మీదకి వస్తున్నారు? భారత నారి అంటే ఎవరో మీకు అర్థమయ్యేటట్లు చేస్తాను. ఆడపిల్లంటే పిల్లి పిల్ల అనుకున్నారా?
2: చేసావులే, ఏం చేస్తావు?
1: ఏం చేస్తాను రే, చాలు.
0: అరే రే, ఆ అమ్మాయిని అంతమంది చుట్టుముట్టి హింసిస్తున్నారే, ఓహో ఏమి ధైర్యం, ఏమి ధైర్యం! సింహ కిశోరంలాగా చెలరేగి వాళ్ల తలలు తాటిపళ్ళలాగా ఎగిరేస్తున్నదే. ఆహా, ఏమా అక్కడ చాలా నా కౌశలం. అబలలను రక్షించుట ఆర్యుల ధర్మం. ఒంటి ఎగు ఆ అబలకు నేను బాసటై రక్షించాలి. ఓ అమ్మాయి, భయపడకు, నీ చేతిలో నిన్న కత్తి వదలకు. నేను పృథ్వీరాజును, వీరిని నేను మట్టు పెడతాను. భయపడకు, ఇదిగో వస్తున్నాను.

0: ఎంత అందంగా ఉన్నది, పున్నమ చందమామలాగున్నది. అసలు ఈ అమ్మాయి ఎవరి బిడ్డో ఏమిటో, చెట్టు విడచి నేలపడిన పుష్పలతలాగున్నది. చీచి, నా బుద్ధి పెడతల పట్టిందేమిటి? నేను ప్రజలను కన్న బిడ్డలుగా ప్రేమించి పాలించే రాజును, నాకీ మోహవికారమేమిటి? ఈ దేశంలోని స్త్రీలందరూ నాకు తల్లులే, అలాగే పూజిస్తాను. ఈ కన్యను రక్షించుటయే నా కర్తవ్యము.
1: సంయుక్త, ఎక్కడున్నావమ్మా? ఇక్కడే ఉన్నావా? ఈ యువకుడు ఎవరు? సాముద్రిక లక్షణములను బట్టి చూడగా బుద్ధిరాజు వలె ఉన్నాడు.
0: అవును, మీరనినట్లే. ఈ కన్యకు మీకు ఏమిటి సంబంధం?
1: నన్ను ప్రహరాజ శర్మ అంటారు. ఈమె నిఘలయవన క్షయకారుడు అని బిరుదు పొందిన శ్రీశ్రీ జయచంద్ర మహారాజు వారి కూతురు సంయుక్త. నేను శ్రీవారి కొలువులో ఆర్థిక శాస్త్ర నిపుణోద్యోగం చేస్తున్నాను.
0: నమస్కారము ప్రహరాజ శర్మ గారు. మీరు ఆర్థిక శాస్త్రాన్ని రచించి దేశానికి మహోపకారం చేశారని వినియున్నాను. జయచంద్రుల వారికి మీరు కులగురువులు, మాకును గురువర్యులే.
1: ఆహా, నేడు ఎంత సుదినము! భారతమాత ప్రియపుత్రుడు వీర చూడమని అజ్మీర్ ప్రభువులందు అదృష్టము కలిగినది. అమ్మా జయచంద్ర కుమారి, ఈ మహనీయుని దర్శించవలనే ఇంత దూరము శివరాత్రి జపంతో వచ్చాం. ఆడబోయిన తీర్థమెదురైనట్లు ఇక్కడే చూడగలిగాం.
2: ఒంటరి అయిన నన్ను దుండగులు ఎత్తుకుని పోవు చూస్తున్న సమయంలో నన్ను కాపాడిన ప్రాణదాత, ఈయన రుణము ఎట్లు తీర్చగలము?
1: మీరిరువురు ఇతడ కలియవలేనని భగవంతుని ఆదేశము. మీకు కళ్యాణము జరిగిన భారతదేశమునకే కళ్యాణం జరుగుతుంది. ఏమంటావు బుద్ధిరాజా?
0: బాలుండి, నన్నంతగా పొగడనక్కర్లేదు. పెద్దల మాట నాకు ఎప్పుడూ శిరోధార్యమే.
2: గురువర్య, ఆ దుండగులెవరో, నన్నెందుకు అపహరించాలని ప్రయత్నించారో నాకర్థం కాలేదు.
1: అమ్మా, వాళ్ళు ఖండేల రాజు మదనవర్మ కనుసన్నలతో మెలిగే బందిపోట్లు. గేహ దేవాళ లక్షణ సేనలకు చెందిన వాళ్ళు. మదనవర్మ కుతంత్రమే ఈ పరిణామం.
0: మదనవర్మ కుతంత్రమేమిటి గురువర్య?
1: మదనవర్మ రంభామంజరి అని వేశ్యను మా మహారాజులకు అంటగట్టి జయచంద్రుని హృదయంలో కీలక స్థానం ఆక్రమించాడు.
0: అవును, అది అందరూ ఎరిగిన విషయమే కదా.
1: అంతటి జయచంద్రుణ్ణి కీలుబొమ్మని చేసి ఆడిస్తున్నాడు. ఎలాగో సైంతుతో కూడా ఈ స్థానేశ్వరమునకు రావాలని మేము ప్రయత్నిస్తుండగా అదను కనిపెట్టి మా ప్రయాణమునకు ఎట్టి ఆటంకమూ లేకుండా జయచంద్రుణ్ణి ఒప్పించాడు. ఈ స్థానేశ్వరంలో సంయుక్తును అపహరించి ఆ నెపాన్ని నీకు ఆపాదించి మీరిరువురు పోరుకున్నట్టు చేయ సమకట్టాడు.
0: మేమిరువురము పోరుకొనినా వానికేమి లాభము?
1: భారతదేశంలోని రాజులందరూ నీ ఎందు స్నేహము కలిగి ఉన్నారు కదా. అట్టి తరుణంలో జయచంద్రుణ్ణి ఘోరీ పక్షము చేసి అతనిని అంతమంది

0: కనూదిని తాను కాజేయాలని ఈ పన్నుగ పన్నాడు.
1: ధర్మము తప్పిన వాడెప్పటికైనా నువ్వు కూలవలసినదే. మదనవర్మ మా ఇంటికి శనిరా దాపురించాడు. నా తమ్ముడు హరిశ్చంద్రుడు పసివాడు. అమ్మ నేను నిస్సహాయులం.
0: సంయుక్త, నీ శౌర్య మేధాబల సంపదకు తగిన వాడు ఈ అజ్మీరు ప్రభు. నిన్ను దొండగిండ్ర బారి నుండి కాపాడినట్లే ఈ భారతదేశమును నరరూప రాక్షసుడైన ఘోరి బారి నుండి కాపాడగలడు. ఏమందు బుద్ధిరాజా?
2: తల్లిని దేశాన్ని కాపాడుకోలేని అనద పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటి. నా శాయశక్తుల నా ప్రయత్నం నేను చేస్తాను. పెద్దల ఆజ్ఞ మేమిరువురము తిరస్కరింపలేమని మీరు గ్రహించే ఉంటారు.
0: అవునవును, సంతోషం. సంయుక్త, గూఢచారులు ఉంటారు, ఇప్పుడే కనూజుకు పోదాం. పుద్ధిరాజా, మాకు సెలవు.
2: నమస్కారం.

0: నాయనా పృథ్వీరాజా, నన్ను వెంటనే కలువవలసినదని కబురు పంపావు. చిన్నవాడవైనా నీ ఎందుకల అభిమానం చేత వెంటనే వచ్చాను. కారణమేమో వివరించు. ఏమిటి? రాజులలో మేలుబంతివి, వీరచూడామణివి. నీ ముఖవైఖరి కళలేకుండా వినదనంతో ఉన్నదేమిటి?
1: రాజశేఖర, ప్రతినిత్యము స్థానేశ్వరుణ్ణి పూజించి ఇంటికి వచ్చి కొంతసేపు చింతాక్రాంతుడనై ఉండుట పరిపాటి అయినది.
0: అందుకు కారణం
1: ఏమి చెప్పమంటావు తాత? ఆ మహాదేవుని ఆనందంగా అర్చించే సమయంలో నా చూపు ఆ పరమేశ్వరుని ఫలభాగమున పడినప్పుడు నా కంటికి నీళ్లు వస్తాయి, నా ఒంటిలో క్రోధాగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఆ మహాదేవుని మొగము చూచినప్పుడల్లా నా గుండెలలో బాకులు దిగినట్లు బాధ కలుగుతున్నది.
0: అదే కారణమేమిటా అని అడుగుతున్నాను.
1: కూటికి గుడ్డకు లేని కూడ పరుల కొంపలు దోచుకున్నట్లు, మెతుకులకు గతి లేని క్రూరులైన మేచ్చుల్ని కూడగట్టుకుని వచ్చి ఘోరి భారతదేశాన్ని దోచుకుంటున్నాడు. ఈ స్థానేశ్వరాలయంలో వెండి బంగారం వజ్రాలు దోచుకున్నాడు, కొన్ని విగ్రహాలను కూడా పగలగొట్టాడు. మీదు మిక్కిలి ప్రపంచంలోనే అతి విలువైన మహామణిని పరమశివుని ఫాలాక్షం నుండి పెకలించి తీసుకుని పోయినాడు.
2: ఈ ఘోరి ఎవరు? ఎక్కడ నుండి వచ్చాడు?
1: సిద్ధిరాజా, వీడిది గాంధార దేశం. అది పూర్వం మన దేశంలోనిదే. తురుష్కులు ఆక్రమించారు. ఆ దేశంలో కొండలు ఎడారులు తప్ప గడ్డి కూడా మొలవదు. ఆ ప్రాంతపు జనం పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు దోపిళ్లతో బ్రతకాల్సిందే. అలాంటి వారిలో కూటికి గుడ్డకు లేని కూడలనందరినీ చేదదీసి ఉగ్రవాదాన్ని నూరిపోసి ఆయుధ శిక్షణలనిచ్చి సైన్యంగా సమాయత్తం చేసి వాళ్లకు నాయకత్వం వహించి మన దేశంపై పడ్డాడు ఈ ఘోరి.
0: అంటే ఆ దురాత్మను ప్రాణాలకు తెగించి దోపిడీ చేసిన సొమ్ము ఘోరీపాలన్నమాట. వాళ్ల వాలకం చూస్తుంటే రాజ్యకాంక్ష కంటే ఆహార వస్తువులను బంగారాన్ని కొల్లగొట్టడం, దోపిడీలు చేయడమే లక్ష్యమని తెలుస్తూ ఉంది. అందుకే బందిపోటు పద్ధతులను అనుసరిస్తున్నారు.
1: అవును తాత, అవును. వీడిని నిరోధించడం తలకు మించిన భారమైపోయింది. వాడు 14 లక్షల కరుకు కసాయి సేనలతో వచ్చాడు. సైన్యాన్ని గుంపులు గుంపులుగా విడదీసి పగళ్లు అడవుల్లో దాక్కుంటూ రాత్రిళ్లు జనావాసాలపైన దేవళాలపైన దాడి చేసి దొరికినదంతా దోచుకుంటున్నాడు.
2: మరి గాంధారం నుండి కనూజ వరకు ప్రవేశించిన వాణ్ణి ఒక్క రాజైనా ఎదిరించలేకపోయాడా? రాజులు తరాజులైనారా?
1: 14 లక్షల స్తోమత గల సైన్యం మన దేశంలో ఒక్క రాజుకైనా లేదు. సేనలు సేనలు ముఖాముఖి ఎదుర్కొని యుద్ధాలు చేయటం యుగ యుగాల నుండి భారతీయులకు అలవాటు. ఇప్పటి వరకు ఇన్ని యుగాల నుండి ఎవ్వడునూ మన దేశాన్ని ఆక్రమించలేదు. ఇప్పుడే విదేశీయులు మన దేశంపై దాడులు చేస్తున్నారు, దొంగచాటుగా వచ్చి దోపిడీలు చేస్తున్నారు, స్త్రీ బాల వృద్ధుల్ని ఏమాత్రం కనికరం లేకుండా వధించేస్తున్నారు. విదేశీయుల దురాచారాలు ఇలా ఉంటే కంటికి అగుపడని దొంగను పట్టుకొనలేక రాజులందరూ విస్తుపోతున్నారు. మనమేం చేయాలో తోచటం లేదు. అంత పెద్ద సైన్యాన్ని పోషించాల్సిన అవసరం మన రాజులకు ఎప్పుడూ కలగలేదు. దొరికిన వారి నెల్లా తన మతంలోకి మార్చుకుంటున్నాడు ఈ ఘోరి.
2: ఘోరి విధానం ఇప్పుడు నాకు అర్థమైంది.
1: ఇలా భారతదేశం విదేశీ దురాక్రమణలు

0: లోనై అంతరించిపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? ప్రతిక్రియ తలపెట్టి విదేశీ దురాక్రమణ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలి. అందుకనే మిమ్మల్ని పిలిపించాను. మీ అభిప్రాయాలు, నిర్ణయాలు తెలుసుకుని తగిన విధంగా వ్యవహరించాలి.
1: అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ సమాచారం అందించి అందరిలో యుద్ధ నైపుణ్యాన్ని వృద్ధి చేసి విదేశీయులను మట్టుబెట్టాలి. వెనుకటి పద్ధతులను మార్చుకుని దేశరక్షణలో ఒక్క రాజులే కాదు, ప్రజలందరినీ భాగస్వాములు చేయాలి. ఆనాడే భారత స్వాతంత్ర్య రక్షణ.
2: తాత, నీ ఉద్దేశమే శిరోధార్యం. నేటి నుండి మా యావశక్తిని పాటుపడి దేశరక్షణ ప్రజలందరి కర్తవ్యమని ప్రచారం చేసి ఊరూరా వాడవాడలా భారతీయ సైనిక బృందాల్ని వృద్ధి చేస్తాం. ఇన్నాళ్ళు ఈ దేశ ప్రజలు కడుపులో నీళ్లు కదలకుండా సుఖశాంతులతో ఉన్నారు. ఇక ఈ చైతన్యాన్ని రగిల్చాలి. విదేశీ దురాక్రమణను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేయాలి.
3: హింస దూరైతీతి హిందూ అని గదా హిందువుల గుణగణాలు పాతుకుపోయాయి.
1: అంటే హింసకు దూరమైన వారు హిందువులన్నమాట.
3: ఇది అక్షర సత్యం. ఘోరి కిరాత సేనలు మన దేశంలో ప్రయాణం చేస్తుంటే గ్రామవాసులైన హిందువులు, అతిథి అభ్యాగతులను పూజించే హిందువులు, ఆ కిరాతులు ఏ దేశం నుండి వస్తున్నారో, ఎక్కడికి పోతున్నారో, పాపం భోజనాలైనా చేశారో లేదో అని వాళ్ల ఇళ్లలో వండుకున్న రొట్టెలు, ఆహార పదార్థాలు, మంచినీరు అందించి విదేశీయులను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
1: సరే, ఇప్పుడిక కర్తవ్యాన్ని నిర్ణయించండి.
2: భారతదేశంలోని రాజులందరినీ ఆహ్వానించి అందరి సేనలను ఒకే నాయకత్వం క్రిందకి చేర్చి ఎక్కడ దురాక్రమణదారులు కనబడితే అక్కడే వాళ్ళని తుదముట్టించాలి. దేశ ప్రజలు చైతన్యవంతులు కావాలి. మనకిప్పుడు ఏకనాయకత్వం కావాలి.
1: అందుకు సర్వసమర్థుడు పృథ్వీరాజే. ప్రజలందరిలో అంతఃకలహాలను అంతం చేయాలి, ఏకత్వాన్ని సాధించాలి.
3: మనమంతా భారతమాత బిడ్డలం అని త్రికరణ శుద్ధిగా ప్రతివాడు నమ్మినప్పుడు ఏకత్వం దానంతటా అదే వస్తుంది.
2: ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉన్న ఈ దేశంలో అది ఎన్నటికైనా సాధ్యమవుతుందా?
3: అక్కడే పొరబడుతున్నావు సిద్ధిరాజా. కులము అంటే బ్రతుకు తెరువైన వృత్తిని అవలంబించిన వాళ్ల సంఘం. కాని జాతి కానే కాదు. పొట్ట జరగకపోయినప్పుడు ఇంకొక కులవృత్తిని చేపట్టి పెళ్లాం పిల్లలను బ్రతికించు, ఆ వృత్తికి ఏ పేరున్నదో ఆ కులంలో చేరిపో అని వేదాలే ఘోషిస్తున్నాయి. కులాన్ని జాతిగా అభివర్ణించే వాళ్లు ఈ భారత జాతికి పట్టిన చీడ పురుగులు. అలాంటి వారిని ఏరిపారేయాలి. వారి స్వార్థం కోసం కులాన్ని జాతిగా ప్రచారం చేసేవాళ్లు దేశద్రోహులు. వాల్మీకి ఏ కులం వాడు? హనుమంతుడు ఏ కులం వాడు? నందీశ్వరుడు ఏ కులం వాడు? వాళ్లు ఏ కులమని వాళ్లని పూజిస్తున్నారు? ఆర్షధర్మం తెలియక జాతిని నీరుగార్చే అవాంఛనీయ శక్తులు కలికాల ప్రభావం వల్ల పెచ్చరిల్లుతున్నాయి. ఇక మతం అంటే కనపడని దేవుణ్ణి కడమవేలుతో చూపిస్తూ జనజీవన విధానాన్ని కొందరు మనుష్యులు ఏర్పాటు చేశారు. వాళ్ల పంధాతో జీవనయాత్ర సాగించేవాళ్లు ఆ ప్రముఖుని పేరు గల మతాన్ని సాగిస్తున్నారు. మతం మానసికమైనదే కాని జాతి కాదు. మానవుడు తన జీవితంలో ఎన్ని మతములనైనా మార్చుకోవచ్చు, కాని జాతిని భగవంతుడు కూడా మార్చలేడు. ఎందుకంటే జాతి ప్రకృతి సిద్ధం కాబట్టి. మన జాతి హిందూ జాతి, అఖండ హిందూ జాతి. హింసను దూరం చేస్తే శాంతి, శాంతి వలన జ్ఞానము, జ్ఞానము వలన మోక్షము. భా అంటే సర్వాంతర సంప్రవర్తన ధుర్యమైన చైతన్య కాంతి. అదే పరమాత్మ, అదే మోక్షము. అట్టి మోక్షమును పొందుటయందు ఆసక్తి కలవారు భారతీయులు. భా రతి అనగా మోక్షమునందు ఆసక్తి అని అర్థము.
1: చిన్నవాడవైనా ఆర్షధర్మాన్ని ఎంత చక్కగా విశదీకరించావు. భలే సమరసింహ, నిన్ను మెచ్చుకుంటున్నాయి.
4: జయము జయము అన్నదాత. దేవగిరి యాదవేశ్వరులు ద్వారమున ఉన్నారు, తమను దర్శింప కోరుతున్నారు.
0: వర్తమానము లేకయే యాదవేశ్వరుడు వచ్చినాడు. కారణము ఏమయ్యుండును?
1: తినగోతూరు చిలుందులకు గట్టి కారణమే ఉండవచ్చు.
0: ఓరి, ఎవరక్కడ?
4: చిత్తం ప్రభు.
0: యాదవేశ్వరుని ప్రవేశపెట్టు.
4: చిత్తం ప్రభు.
5: శరణు శరణు పృథ్వీరాజా, శరణు శరణు.
0: రాజా, ముందు ఆ ఆసనమలంకరించి నీ ఆర్తికి కారణము చెప్పు.
5: ఇప్పట్టున నీవు నాకు ప్రాణదానమే చేయకుంటే రాజ్యాన్ని, పెళ్లాం పిల్లలను వదిలిపెట్టి భిక్షుక వృత్తి చేపట్టి మహారణ్యంలో ఆ మహేశ్వరుని తలపోస్తూ నా అసూల్ని వదిలేస్తాను.
0: అంత మాటెందుకు? నీ ప్రాణములు కాపాడుటకు నేనే తగినవాడనా? అయితే

0: ఆ పరమశివుడు వచ్చి తాకినను, నా బొందిలో ప్రాణమున్నంత వరకు నిన్ను విడిచిపెట్టను. పంచభూతములు పరమశివుడు సాక్షిగా నీకు అభయమిస్తున్నాను. విచారాన్ని విడిచిపెట్టు, ఇక చెప్పు, నీ కష్టాలకు కారకుడైన వాడెవడో చెప్పు.
1: ధన్యోస్మి ధన్యోస్మి, నన్ను దురవస్థ పాలు చేసిన వాడు జయచంద్రుడు.
2: ప్రాణాలలో చెప్పినట్లు వ్యక్తి పేరు తెలియకుండా శరణమిచ్చి కత్తి కట్టినట్టున్నదే.
0: నిరంతర శ్రీకృష్ణ పాదారవింద సేవా నిరతుడు, ధీరోదత్తుడు, ఉదారుడు, భూలోకమనువు జయచంద్రుడు.
1: ఆ జయచంద్రుడే తాను చేస్తున్న రాజసూయ యజ్ఞమునకు వచ్చి కప్పము కట్టమని కబురంపాడు. అస్వస్థుడనై ఉన్నందువలన యజ్ఞమునకు నేను పోలేదు. నా పరిస్థితి విచారించకుండా నాపై ఆగ్రహించి నా తలగొడతానని శపథం చేశాడు. ఇప్పుడు నా దేవగిరిని ముట్టడించుటకు సేనలను పంపాడు. రేపో మాపో దేవగిరి ముట్టడింపబడుతుంది. ఇక నేనేం చేయాలి? జయచంద్రుడి సైన్యాలను ఎదుర్కోలేనంత భీరువును కాదు గాని, యాదవ కులంలో ముసలం పుట్టినట్లు మనలో మనకు అంతఃకలాలు రావటము శ్రేయస్కరం కాదు. ఇప్పటికే వాయుత్తర భారతంలో పడి దోచుకుంటున్న మహమ్మద్ ఘోరీకి చేజేతుల సహాయ సహకారాలు అందించినట్లు అవుతుంది అని భయపడుతున్నాను. హిందువులలో హిందువులు కలహించడం అంటే తాతలు తండ్రులు అన్నలు తమ్ములు మామలు అల్లుళ్ళు కలయబడి నరుక్కోవడమే కదా, కలకలలాడే కొంపలు కూల్చివేయడమే కదా పృథ్వీరాజా.
3: అవి అసమర్థుని ధర్మ పన్నాలు.
2: అనన్య సామాన్య బలోపేతుడు జయచంద్రుడు, శత్రు జనాట వీతిహోత్రుడు. నేను చంపుతానని ప్రతిజ్ఞ చేస్తే నేను రక్షిస్తాను అంటున్న ఈ బాలు ఏమనాలి? సింహము నోట చిక్కిన ప్రాణి ఎలా బ్రతుకుతుంది? పృథ్వీరాజు అమాయకుడు బాలుడు.
0: ఏమన్నావు కాశీరాజా? ఈ పృథ్వీరాజు మాటలవాడే కాని చేతలవాడు కాదని నా నీ ఉద్దేశం? పైగా నా చేత అభయం పొందిన వాడిని నీరు కరుస్తావా? జాగ్రత్త, నీ తల తీస్తా. నా శత్రువుల కఫాలాలు మాలలుగా కూర్చి కోటలు కడతా. నీ నగరాన్ని నాశనం చేస్తా. నా పగ ఎలాంటిదో అందరికీ చూపిస్తా.
1: ఆగాగు పృథ్వీరాజా, నా కారణంగా మీలో మీరు పోరాటాలు పెట్టుకుని నన్ను ఆ జయచంద్రుడికి అప్పగిస్తారా ఏమిటి? వద్దు వద్దు, నా దారిని నే పోతా. అకారణ వైరాలు అనర్థదాయకాలు.
0: యాదవరాజా ఆగు, నా అభయం పొందిన నీకు అనుమానం ఎందుకు? ఇటు సూర్యుడటు పొడిచినా, హిమాలయమే ఎగిరిపడి వచ్చినా, భూమి కంపించినా, ప్రపంచమంతా వచ్చి ఎదిరించినా నిన్ను తప్పక కాపాడి తీరుతాను. శరణు పొందిన వాడిని విడిచిపెట్టే భీరువును అనుకున్నావా? నిలు నిలు.
2: వయోవృద్ధుడనైన నన్నంతగలవేమో కాని సర్వబల సమర్థుండైన జయచంద్రుని ఎదిరించు నిర్ణయానికి రాగలవా అని సందేహించితి. నీ నిర్ణయం అనివార్యమని ఇప్పటికి నాకు నమ్మకం కలిగినది. భేష్ కుమార, ఆపన రక్షణమే ఆర్యుల లక్షణం.
0: తాత, నన్ను క్షమించు తాత. చిన్నవాడిని ఉద్రేకంతో నీ తల తీస్తానన్నా. పెద్దవాడివని కూడా చూడక ప్రగల్భాలు పలికాను. నాకు తగిన శిక్ష విధించి ధన్యుణ్ణి చేయి తాత.
2: అబ్బాయి, యువక రక్తం ఇలాగే పొంగి పొరుగుతూ ఉంటుంది. దానిని సరి అయిన మార్గంలో పెడితే అదే దేశానికి రక్షగా నిలుస్తుంది. ఏమన్నావు? తగిన శిక్ష విధించాలా? అలాగే విధిస్తాను.
0: పెద్దలను అవమానించిన వారికి శుభములు చేకూరవు. నా తలనైనా శిక్షాద్రవ్యంగా ఇస్తాను తాత.
2: అంతకు మించిన శిక్షే విధిస్తాను. అనుభవించాలి సుమా.
0: అందులో అనుమానమే వద్దు.
2: జయచంద్రుడి కూతుర్ని రాక్షస వివాహం చేసుకోవాలి. క్షత్రియులకు రాక్షస వివాహము ప్రథమాచరణీయం కదా.
0: ఇదేమి శిక్ష తాత? మదనవర్మ మంత్రాంగంతో మతిమాలిన వాడి కూతురి కట్టుకోమంటావా?
2: అవును, మీరిరువురి కళ్యాణమే భారతదేశ కళ్యాణం. జయచంద్రుడు త్రాచుపాము, నీ మీద పగబడతాడు. వాడి కూతుర్ని సంగ్రహించి తెచ్చుట ఏ పథ్యము? సమాయత్తులవు కా.
0: ప్రహరాజశర్మ గారు కూడా అట్లే అభిలషించారు.
1: కాశీరాజా, నేను ఇచ్చటకు వచ్చుటకు కూడా మదనవర్మ మంత్రాంగమే కారణము కావచ్చు. నన్ను శరణవేయడమని పంపినది కూడా వాడే. జయచంద్రుడి నాపై రెచ్చగొట్టి శపథం చేయించినవాడు కూడా వాడే.
2: ఆ మంత్రాంగమేమిటో?
1: జయచంద్రునకు పృథ్వీరాజుకు పోరాటము కల్పించి జయచంద్రుని ఘోరీపక్షము చేసి పృథ్వీరాజును మొదట హతమార్చి తర్వాత నెమ్మదిగా జయచంద్రుని కూడా హతం చేసి తాను కనూజి ఘోరీ ఢిల్లీని వశం చేసుకోవాలి అని ఈ పన్నుగడ పన్నినాడు. ఇప్పుడు

0: నేను పృథ్వీరాజును శరణవేడినది మనలో మనకు అంతర్యుద్ధములు తప్పించి అందరిని ఒకటి చేయడానికే గాని నాకు క్షాత్రము లేక కాదు, పిరిగి బంధనై రాలేదు.
1: నిజం గ్రహించావు. నీవు రావడం మాకందరికీ క్షేమాన్ని సమకూర్చినట్లయింది. సరే, ఇక ఇప్పుడు వ్యూహ ప్రతివ్యూహములు పన్ని జయచంద్రుని మనవానిగా చేసుకుని కోరిని ఈ దేశం నుండి వెళ్ళగొట్టాలి అనేదే సమస్య. ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి. సిద్ధిరాజా, నీవు వ్యూహములు పన్నుట ఎందుకు కరుణేర్పరివి? ఘోరీ మన దేశం నుండి ఆవరకు పోవుట జయచంద్రుడు తన ప్రతిజ్ఞ మాని జాతీయ సమైక్యతకు పూనుకొనుట అను విషయముతో నీ బుద్ధిచాతుర్యమును వెల్లడింపు.
2: అనుభవజ్ఞుడైన మీకు సాటినా కాశీరాజా, అయినను నా యోపిన కొలది చెప్తాను. తక్షణం పృథ్వీరాజు అజ్మీరు సేనతో 80 కోటను ముట్టడించాలి. నేను సమరసింహుడు తురుష్క శిబిరములను ధ్వంసం చేస్తావు. దేవగిరిపైకి పోకుండా జయచంద్రుడు 80 కోట రక్షణకై వెనుదిరుగక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పాలలో పడిన బల్లిలాగా జయచంద్రుడు వచ్చి మన కాళ్లపై పడతాడు.
3: సిద్ధిరాజు మంచి వ్యూహాన్నే మన ముందుంచాడు. మొదట మదనవర్మను బంధించాలి, అప్పుడు కాని ఈ సమస్యకు పరిష్కారం కుదరదు.
0: అదే అంత సులభం కాదు సమరసింహ. ఇప్పుడు వాడు జయచంద్రుడి కౌగిల్లో భద్రంగా ఉన్నాడు. మదనవర్మ లాంటి వాళ్ళు ఈ దేశంలో ఇక ముందు ఎందరెందరో పుట్టుకొస్తారు. అలెగ్జాండర్ కాలంలో అంభి, ఇప్పుడు మదనవర్మ. తల్లినే తాకట్టు పెట్టే ధన్యాత్ములుగా చరిత్ర ప్రసిద్ధులవుతారు. మదనవర్మ మరణిస్తే కనీసం వాడి మాంసాన్ని కూడా కాకులు గద్దలు ముట్టుకుంటానికి సైతం భయపడతాయి.
2: కాదు కాదు, అసహ్యించుకుంటాయి.
4: రాజవర్యులారా, సామదాన భేద దండోపాయాల్ని ప్రయోగించి జయచంద్రుని మనవానిగా చేసుకుందాం. మదనవర్మను ఘోరిని మట్టు పెడదాం. అంతటితో ఈ దురంతాలన్నీ శాంతిస్తాయి. కాశీరాజును జయచంద్రుని వద్దకు రాయబారం పంపిద్దాం. తరువాత ఏమవుతుందో చూద్దాం.
0: ఇది ఒక మంచి ఆలోచన. ఈలోగా రాజలోకానికి సందేశాలు పంపి రప్పించి కలిసికట్టుగా గంగలో శపథాలు చేయిద్దాం. ఎవరి పనుల్లో వాళ్ళు అప్రమత్తలే ప్రవర్తిద్దాం.
5: జై భరత్మాతకు.

0: జై చంద్ర మహారాజుకి, జై చంద్ర మహారాజుకి, జై చంద్ర మహారాజుకి.
1: వీరవర్మ, నీవు దేవగిరిపై దండెత్తమని నిన్ను పంపించాను. నీవు నా ఆజ్ఞ నిర్వర్తించక తిరిగి వచ్చుటకు కారణమేమిటి?
2: దేవా, నేను దేవగిరి పొలి మేర అతిక్రమించుతుండగా అజ్మీరు సేనలు మన అస్థికోటను ముట్టడించినవని వేగులు వర్తమానం తెచ్చారు. నేను దేవగిరిని ముట్టడించిన అస్సి దురాక్రమణకు లోనవుతుంది. దేవరకు ఈ వార్త తెలిపి తమ ఆజ్ఞ పొందవలనని వచ్చి ఉంటుంది.
1: అస్సిని ముట్టడించగల దిట్ట ఈ భారతమున ఉన్నాడా?
2: పృథ్వీరాజు ప్రభు.
1: పృథ్వీరాజు, పృథ్వీరాజు వాడెంత, వాడి బల సంపదలెంత? ఈ వింత నాకు ఎరిగించుటకు ఇంత దూరము నీవు వచ్చుట ఒక వింత పృథ్వీరాజు.
2: మీరు చేసిన రాజసూయానికి కప్పము తీసుకుని రాలేదని, దేవగిరి యాదవేశ్వరిని తల నరికెదనని ప్రతిన పట్టితిరి కదా?
1: అవును, అందుకేగా నిన్ను దేవగిరి పైకి పంపినది.
2: ఆ యాదవేశ్వరుడు పృథ్వీరాజును శరణు కోరాడు. అతడు నీ ప్రాణమునకు నా ప్రాణము అడ్డు వేస్తానని అభయమిచ్చాడు ప్రభు.
1: యాదవునకు పృథ్వీరాజు శరణమిచ్చాడా? అనేక చతురంగ బలాలతో యుద్ధరంగంలో కొండలాగా నిలిచే ఈ జయచంద్రుడితో తలపడి వాడు బ్రతుకగలడా? వాడొక గుడ్ల గువ్వ. అవును, ఆశ్చర్యంగా ఉందే, బాలుడు వాడెక్కడా, రిపుజన కాలుడు ఈ జయచంద్రుడెక్కడా?
0: పృథ్వీరాజును బాలుడంటున్నారు. సకల రాజచక్రంలో నేనే యోధాగ్రేసరుణ్ణని మిట్టి పడుతున్నాడు. ఇద్దరు ముగ్గురు ముసలిరాజులను నిర్జించినంతలో వాడికి గర్వం పెరిగింది. ఇప్పటి అసీకోట ముట్టడిని బట్టి మీ కీర్తి క్రమక్రమంగా కృష్ణపక్ష చంద్రుడిలాగా తగ్గటం మొదలైంది మహారాజా.
1: మదనవర్మ, గొర్రెలు ఎన్ని వచ్చి తాకినా కొండను ఏం చేస్తాయి? గొర్రెలు వాటి తలలు అవే పగలగొట్టుకుంటాయి. వీరవర్మ, నీవు చేయవలసిన పని చేయలేదు. నీవు దేవగిరిని ముట్టడిస్తూ నాకు వర్తమానం పంపియుండినా వాజీవాలన బతానికంతో పోయి అస్సిని రక్షించి పృథ్వీరాజును కూల్చి నా బలము ఎలాంటిదో చూపేవాణ్ణి.

0: పిరికి వాడవు. నీవు ఒక వీరుడవేనా? నా ఉప్పు పులుసు తిని నన్నే అవమానిస్తావా?
1: ప్రభు, అట్లనకండి. ఇట్టి సమయంలో మీ ఆజ్ఞ పొందటం నా విద్యుక్త ధర్మం కాదా? మన మానము, మర్యాద, ధనము, ప్రాణము అన్ని అస్సి కోటలోనే ఉన్నాయి. పృథ్వీరాజును తేలికగా అంచనా వేశారు. వాడు మహాబలశాలి, కాని బాలుడు కాదు. మన అస్సిని నాలుగు వైపులా చుట్టుముట్టాడు. అసలు ఎందుకు మనతో విరోధిస్తున్నాడు అర్థం కావటం లేదు. పైగా విదేశీ కరుకు తురుష్కులు దండయాత్రలు చేస్తున్నారు. పొరపాటున అస్సి కోట పృథ్వీరాజు వశమైతే మనం ఒక్కరమే కాదు, భారతీయ ప్రజలందరూ బంగాళాఖాతంలో పడి జలచరాలకు ఆధారమైపోతారు. మనం పృథ్వీరాజు, సిద్ధిరాజు, యాదవ రాజులతో పోట్లాటలో నిమగ్నమైతే మీ సార్వభౌమ పదానికి అంతరాయం ఏర్పడుతుంది. గోరీని పిలిచి కూర్చుండబెట్టి యావత్ భారతదేశాన్ని పళ్ళెంలో పెట్టి అర్పించిన వాళ్ళమవుతాం.
0: వీణవర్మ, నీవు నాకు రాజనీతిని ఉపదేశిస్తున్నావా?
1: మహారాజా, అనిల్వాడు, గుర్జర, మాళవము మొదలైన దేశాలను జయించి అనేక ధనరాశులను మీ పాదాలపై పోశాను. దుండగలైన గోరీ గుంపులను తరిమి తరిమి కొట్టి మీ కీర్తి నిలబెట్టాను. మీరు సింహాసనం అధిష్ఠించిన వెంటనే కాశ్మీర్, గాంధార దేశాల్లో సెల్యూకస్ వదిలిపోయిన గ్రీకుల్లో ఒక్కడు మిగలకుండా ఏరివేశారు. జయచంద్ర సార్వభౌములు ఇక్కడ యవన క్షయకారులన్న కీర్తిని నాలుగు దిక్కులా నింపాను. అట్టి నన్ను సర్వజ్ఞులైన మీరు మతి తప్పి మతాంతురుడై విదేశీలకు దొత్తైన ఈ మదనవర్మ ముందు పిరికి వాడని అధిక్షేపించటం నా దురదృష్టం. మీ శ్రేయస్సే నాకు, మీకు, భారతీయులందరికీ శ్రేయస్సును సమకూరుస్తుంది మహారాజా.
2: జయచంద్ర, వీరవర్మ అసాధారణ ప్రజ్ఞాధురీనుడు. అతని తప్పునుందనుకుంటే అది పొరపాటు జరిగినదే కాని క్షమింపరానిది కాదు. అతడు నమ్మిన బంటు.
3: అతడు ఒక నమ్మిన బంటు, నీవంతకంటే మరి ఒక నమ్మిన బంటువి. మీరిద్దరూ కలిసి చేస్తున్న కుట్రలు జయచంద్ర మహారాజులు ఎరుగరని ఊహిస్తున్నారా?
2: ఏమి, మేము కుట్ర చేస్తున్నావా? హౌరా, ఎంత మ్లేచ్ఛ బుద్ధిరానిది. మాకు అన్నం పెట్టి పోషిస్తున్న మహారాజుపై కుట్ర చేస్తామా?
3: శివరాత్రి నెపంతో ఆడపిల్లలను వెంట పెట్టుకుని పోయి తల్లిదండ్రుల కన్నుగప్పి వివాహ సంబంధాలు కుదర్చడం కుట్ర కాదా? ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్కించడం మీకొక్కరికే చేతనవుతుంది. పూజ్యుడైన జయచంద్ర సార్వభౌములను మీరే కాదు, ఆ దేవతలు కూడా నాశనం చేయలేరు.
2: ఓరి మదనవర్మ, రంభా మంజరిని అంటగట్టి మా రాజును ఎలాగో బుట్టలో వేసుకున్నావు. ఘోరి లంచాలు తిని మా రాజును తురుష్కుల గుంపులో కలపాలని ఎత్తులు వేస్తున్నావు. నీ డంబాచారం పండే కాలము వస్తుంది.
3: చూచారా సామ్రాట్, మీ గురువు గారి ఆర్భాటం. రాజద్రోహమని కూడా ఆలోచించకుండా సంయుక్తను పృథ్వీరాజు పాలు చేసి మనులు మాన్యాలు పొందాలని ప్రయత్నించాడు ఈ గాది కింద పందికొక్కు మీ రాజగురువు.
1: రే మదనవర్మ, మ్లేచ్ఛుల ఎంగిలి మధ్యాన్ని రుచి చూస్తున్న నీవు రాజగురువునే దూషిస్తావా? కులాన్ని, గోత్రాన్ని గోతిలో తొక్కావు. ఎక్కడి నుంచో వచ్చిన ఘోరికి అడుగులకు మడుగులొత్తుతున్నావు. చివరకు వాళ్ళ మతంలో చేరావు. నిన్ను ఇప్పటికే అందరూ పలువిత్తు ఈ మదనవర్మ అంటున్నారు. సిగ్గు, ఎగ్గు, చీము, నెత్తురు లేని నీవు రాజగురు మీదే చాడీలు చెప్తావా? నీకు రాజదండన విధించాలి. నోరెత్తావా? సహించను.
3: సహించవు? ఏం చేస్తావు?
1: ఏం చేస్తానా? ఎన్నిన కట్టను కాలితో విరిచినట్లు నిన్ను కట్టకట్టి కాలుడి మందిరంలో పడేస్తాను. నోర్మోయ్.
3: చూచారా ప్రభు, మీపై కుట్ర ఎంత సాగుతున్నదో. ఇక అంతఃపురమున కూడా వ్యతిరేకమే ఎదురు కావచ్చు.
1: రే ఉన్మత్తుడా, ధర్మశాస్త్రాలను ధ్వంసం చేస్తూ రాక్షసుడిపై దేశాన్ని నాశనం చేయాలని సంకల్పించిన నిన్ను కరకర కోసి కాకులకు గద్దలకు వేస్తా.
3: ఓహో, నీవెంత దేశభక్తుడవు, ఎంత ధర్మమూర్తివి, అంత పని చేయలేవులే.
2: వీరవర్మ, దుష్టులతో వాదించడం తగని పని.
3: మాటలు సరిగా రానియండి ప్రహరాజ శర్మ గారు. గురువు కదా అని నిన్ను పూజిస్తుంటే జయచంద్రుణ్ణి నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న నీ ప్రయత్నాలు నాకు తెలియవనుకోకు. నీచ బుద్ధితో జయచంద్రుని కూతురుని పరపురుషుడితో కలపాలని నీవు చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు. అందరూ నవ్వుతున్నారు. చూచారా మహారాజా, అస్సీని ముట్టడించమని పరమార్థముపదేశించిన వాడు కూడా మీ దేశికోత్తముడే.
2: అబద్ధాలతో బతికే నిన్ను ఎలా పుట్టించాడో ఆ బ్రహ్మ. జయచంద్ర పృథ్వీరాజులకు పోరాటం పెట్టి ఆనందించాలి అనుకున్న నిన్ను ఏమనాలి? ఎవరు ఆప్తులో

0: కాదు మమ్మే నిందిస్తుంటే ఊరకుండుట వలన మేము అసమర్థులమే.
1: మిమ్ము నిందించదు నా ప్రభు, నా విష్ణు పృథ్వీపతి అను ధర్మాన్ని ఎరిగిన వాడనే.
0: మదనవర్మను అనుటా నన్ను అనుటా ఒక్కటే, అతడే నేను, నేనే అతడు.
1: మీ అవినాభావ సంబంధము ధర్మబద్ధము కాదు ప్రభు.
0: ప్రహరాజ శర్మ గారు, మీ బ్రతుకు ఇప్పటికి తెల్లవారింది. అమాయకురాలైన నా కూతుర్ని పృథ్వీరాజు కూర్చుట దేశికత్వమా?
1: శివశివ, దేహదేవల లక్షణశీలను ప్రోత్సహించి సంయుక్తును తస్కరించి తత్కారణముగా మీకును పృథ్వీరాజునకును విరోధం కల్పింపదూచాడు ఈ మదనవర్మ. ఆ సమయంలో పృథ్వీరాజు అడ్డపడకపోయినట్లయితే సంయుక్త గతి ఏమై ఉండేదో ఆలోచించండి ప్రభు. కులగురువులమైన మమ్ము విరోధిగా వంచకునిగా పరిగణించడం తగదు ప్రభు. ఇట్టి దుష్కార్యకలాపాలు ఘోరికి మిక్కిలి అనుకూల అవకాశాలు.
0: నాకేమైనా మతిపోయింది అనుకున్నావా? ఘోరి, ఊరకొక్కను వెంటబడి తరిమినట్లు తరిమి తరిమి కొట్టా. నా కాళ్లు పట్టుకుని బ్రతికిపోయాడు. ఎవడు రాకడా? ఈ రాజద్రోహులను కారాగారంలో బంధించండి, జాగ్రత్తగా కాపు చేయండి. మోసం జరిగిందా మీ ప్రాణాలకే మోసం వస్తుంది.
1: బలి, మాకు తగిన సత్కారమే చేశారు ప్రభువులు. ధర్మము న్యాయము సత్యములను నమ్మిన వారికి ఇలాంటి సత్కారమే దొరుకుతుంది. ప్రక్కతాళం వేయువాడు పరమాప్తుడు, తప్పుచూపువాడు దండనార్హుడు. ఇలాంటి న్యాయమే భవిష్యత్ పాలకుల విధానం అవుతుంది. జయచంద్ర, నీవు త్రవ్వుకొన్న గోతిలో నీవు పడినప్పుడు ఎంత బతిమలాడినను ఉద్ధరించేవాడే ఉన్నాడు.
0: మీ ప్రలాపములు కట్టిపెట్టి మా కంటికి దూరముగా పండు.
1: దొరలు దలుచుకున్నా దెబ్బలు కొదువా. ధర్మమును విడనాడిన పాలకత్వం దేశ నాశనం కలిగిస్తుంది. తల్లి భారతి, నీకు కష్టదినములు ఆసన్నమైనవమ్మా. ఓయి జయచంద్ర, మదము కన్నులకు గప్పి ధర్మాన్ని విడిచిపెట్టి సాధువులను హింసించే మీ క్షత్రియ జాతిని అనతి కాలంలో ఒక స్త్రీ ఈ దేశానికి పాలకురాలై సర్వనాశనం చేస్తుంది. పారేసిన బొగ్గులు అమ్ముకొని అయినను క్షత్రియులు జీవం పొందాలను.
0: శపిస్తున్నారా? నీ శాపాలు దీపాలు నన్నేమీ చేయజాలవు. పోండి.
2: మంచి పని చేసితిరి ప్రభు, ప్రభుత్వం అన్నా అట్లుండాలి. మీ సార్వభౌమాధిపత్యాన్ని పడగొట్టడానికి దుర్మార్గులు పృథ్వీరాజును ప్రోత్సహించి ఘోరీయను కాగితపు పులిని చూపి ప్రతిపక్షముగా రాజులందరినీ సమీకరించి పుష్కర తీర్థంలో గంగలో ప్రతినలు చేయించారు ప్రభు.
0: ఏమని?
2: అవసరమైనా జయచంద్రుని కొట్టి అయినా ఘోరీని భారతదేశము నుండి వెడలగొట్టాలని.
0: ఔరా, నాపై ఎంత కుట్ర సాగుతున్నది.
2: ప్రహరాజ శర్మ వీరవర్మలు చేయుచున్న కుట్ర బట్టబయలైంది. ఇక మనం శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
0: దేవగిరి పొలిమేరనున్న మన సేనలను ఉపసంహరించి అస్సిని కట్టుదిట్టము చేసి పరిస్థితులను గమనించాలి. ఆ మదనవర్మ, ఈనాటి నుండి నీవు సర్వసైన్యాధ్యక్షుడవై మంత్రివై శత్రువులను నామరూపరహితుల్ని చేయాలి. మంజరి కోరిక కూడా అదే.
2: అంతకంటే నాకు కావలసినది ఏమున్నది మహారాజా? ఇక మిమ్మల్ని ఒక్క పృథ్వీరాజే కాదు, 1000 మంది పృథ్వీరాజులైనా ఏమీ చేయలేరు. యాదవుని తలకోసి నేను తెచ్చి మీ పాదాలపై పడేస్తాను.
3: జయము జయము మహారాజా. కాశీరాజు విజయచంద్ర మహారాజు మీ దర్శనము కొరకు ద్వారము కడ వేచి ఉన్నారు.
0: ఎప్పుడు రాని కాశీరాజు ఏల రావలసి వచ్చినదో.
2: అంతా మన మేలు కొరకే రానిండు, కారణము తెలుస్తుంది.
0: ఓరి, ఎవడ్రా అక్కడ?
3: చిత్తము.
0: కాశీరాజును ప్రవేశపెట్టు.
3: చిత్తము.
4: జయచంద్రునకు జయమవుగాక.
0: ఆ ఆసనం అలంకరించండి. కుశలమా కాశీరాజా?
2: ఊరకరారు మహాత్ములు, అంతా కుశలమా?
4: అందరూ భగవద్ అనుగ్రహం వలన కుశలంగానే ఉన్నారు. మీరు కూడా క్షేమమని అనుకుంటాను. మదనవర్మ, నిన్ను అపూర్వముగా ఇచ్చట ప్రత్యక్షం చేసుకున్నాను.
0: ఇక నుండి సర్వదా మదనవర్మను ఇక్కడే చూస్తారు.
4: తన ఖండేలు రాష్ట్రమును నీకు అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నాడా ఏమి?
0: కాదు కాదు, నా సర్వం సహా చక్రాన్ని అతడి భుజస్కంధాలపై పెట్టి నేనే హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. కాశీ ఎక్కడ? కనూజీ ఎక్కడ? మీ రాక మాకు ఆనందమును కూరుస్తుందనుకుంటాను. మీరు వచ్చిన పని తెలియజేయండి.
4: కాశీ ఎక్కడ, కనూజీ ఎక్కడ? ప్రథమ సంభాషణలోనే ఇంత వైరుధ్యమా? ఇది మదనవర్మ దుర్బోధనా ఫలితమే, సందేహం లేదు. నీ వచ్చిన పని సత్వరం ముగించుకుని పోయేదా? జయచంద్ర మహీపాల, భారత పుత్రరత్నమని భారతీయులందరూ వేణువుల ప్రశంసిస్తున్న పృథ్వీరాజు, చిన్నవాడైనా నీ పాదపద్మములకు ప్రణమిల్లి నీకు వినతి చేస్తున్నాను.

0: చూస్తున్నాడు. వినతిని వినిపించమని నన్ను పంపించాడు.
1: సారాంశమేమిటి?
0: దేవగిరి యాదవేశ్వరిని తలగొడతానన్న ప్రతిజ్ఞను ఉపసంహరించి భారతదేశాన్ని కొల్లగొడుతున్న ఘోరీని మనమందరము కలిసి ఎదుర్కొని మన దేశంలోకి వచ్చి భారతీయులను హతమారుస్తున్న విదేశీ ఉగ్రవాదుల్ని హతం చేయాలి. ప్రజా పరిపాలన, దేశ రక్షణ అవశ్యము ఆచరణీయము అని సందేశం పంపాడు.
1: ఘోరీ అనే కాగిత పుల్ని చూపి రాజులందరినీ నాకు వ్యతిరేకంగా సమకూర్చి నాపై ఉసికొల్పుతున్న వాడు మీ అందరికీ నాయకుడా? వాడికి బుద్ధి లేకపోయినా ఇన్నేళ్లు వచ్చిన నీకు బుద్ధి లేదా? ఆడపిల్లల వెంటబడే తుంటరి భారత పుత్రరత్నమా? నా కనూజిపై తలపడగల సత్తా ఉందా? నేను తలుచుకుంటే 1000 ఏనుగులు, 100 గుర్రాలు, లక్షల మంది వీరభటులను వెంట నడిపించి యావత్ భారతదేశాన్ని దిగ్విజయం చేసి ఏకఛత్రాధిపతిని కాగలను. ఇన్ని మాటలెందుకు? యాదవుణ్ణి నాకు అప్పగించు, ఘోరీని నేనప్పగిస్తాను. ఇంతే, ఇంతకన్నా ఇంకొక మాటకు చోటు లేదు. మీ వచ్చిన దారిని పోవచ్చు. ఎవడరా అక్కడ? ఈ కాశీరాజును ఘనంగా బయటికి పంపించండి.
2: మంచి పని చేశారు ప్రభువును. పృథ్వీరాజు పీచమణిస్తే గాని ఈ రాజుల ఆర్భాటం అణగదు. అందుకై జైత్రయాత్ర చెయ్యాలా? గోటితో పోవుదానికి గొడ్డలెందుకు ప్రభు?
1: పృథ్వీరాజును అణచటం అంత సులభమా?
2: సంయుక్త స్వయంవరం చాటించి స్వయంవర మంటపం ముందు సమరసింహుడు, పృథ్వీరాజు రూప విగ్రహములు నిలబెట్టి ఆహూతులైన రాకుమారులందరి చేత ప్రవేశద్వారములో ఆ ఇరువురి విగ్రహాలపై ఉమ్మి వేయిస్తే ఆ అవమానము భరించలేక పృథ్వీరాజు ఆత్మహత్య చేసుకుంటాడు. అంతటితో సరి, మనకు ఏ ఇక్కట్లు ఉండనే ఉండవు మహారాజా.
1: బాగు బాగు, మంచి ఆలోచన. మదనవర్మ, ఆ ఏర్పాట్లు అన్ని త్వరగా చేసి స్వయంవరాన్ని చాటించి సిద్ధం చేయి.
2: మీ ఆజ్ఞను శిరసావహిస్తాను ప్రభు.

0: అరే, అంతమంది రాజుల మధ్య పృథ్వీరాజ్ చేప యంత్రం కొట్టి జైచంద్ చూస్తుండగానే మేకను పట్టుకోపోయిన పులిలాగా వాడి కూతుర్ని ఎగరేసుకుపోయినా. అరే గులాం కుత్బుద్దీన్, హిందుస్థాన్ మే సింధు కొట్టాం, పంజాబ్ కొట్టాం, గుజరాత్ కొట్టాం, ముందు ముందు పృథ్వీరాజులు ఎదురైతే మనం ఏం చేయవాలా? దిల్కునై పకడతారే.
1: పర్వానై షహన్షా, మదన్ వర్మ మనకి మేలు చేస్తాడు. లంచాల్కి లొంగన్ వాడు దునియా మే నై సర్కార్.
0: జైచంద్ కొట్టడానికి రాస్తా నై మిల్తారే, బడా ముష్కిల్ కా కామ్. కైసా మిల్తారే రాస్తా? దొరికింది దొరికింది బే.
1: అరే ఏంటి దొరికింది?
0: జయచంద్రుడికి ప్యానం.
1: ఘట్పగడో, నైతో హెగ్రిపోతుంది సర్కార్.
0: అరే వాడి ప్యానం హస్సీ ఖిల్లామే హే. రత్నాల్ వజ్రాల్ బంగార్, కల్ చలేగా హమారి లష్కర్ హన్సీ పర్.
1: అది అంత సులభం కాదు సర్కార్. జయచంద్ర రాజా హుక్కు మనిషి హుండాడ్, ఇస్కా సామ్మే బహుత్ లష్కర్ హై. నైతో భీ పర్వా నహీ సర్కార్, మదన్ వర్మ మనకి బాగా పని చేస్తాడు.
0: వాడికి మనం పని చేయవాలా? వాడు మనకి పని చేయటమేంది బే?
1: హా సర్కార్, కనూజ్ మీద హాసతో వాడు మర్జాతా హై. సర్కార్, వాడు మనకి చాలా మేలు చేస్తాడు. ఐసా మదన్ వర్మల్ ఏ హిందుస్థాన్ మే కొల్లల్ కొల్లల్.
0: ఏ సచ్ బాత్ హే, ఐసా మదన్ వర్మల్ అండా దండలతో మంది తల్వార్కు అడ్డు నైరాతా. మంది చాంద్ తారేకే జెండా ఢిల్లీ ఖిల్లా పర్ ఎగరాలా.
2: సర్కార్, మదన్ వర్మ సాబ్ ఆయే.
0: అచ్చా, భేజో.
2: జీ సర్కార్.
0: ఆవో రాజా భాయ్ ఆవో, నీవు బడా తెలివివాడ్, నీ తెలివికి మేము జోహార్ చేస్తాం. మా దేశంలో ఇంత తెలివి వాళ్ళు నై హే. మీది హిందుస్థాన్ కి గొప్పతనం తెలుసుకున్నాం. జయచంద్రుడికి పట్టి మాకు ఎప్పుడు ఇస్తారు?
3: ముందు పృథ్వీరాజు, కాశీరాజు, సిద్ధిరాజు, సమరసింహుడు, ఆ పైన జయచంద్రుడు. ఇప్పుడు ఏం తొందర?

0: నై నై, మాకు తొందర ఉంది భాయ్. ముందు జయచంద్ రాజాని కొట్టి కనూజ్నికి ఇస్తే మాకు హాయ్. ఒక్కొక్క పరగణ ఒక్కొక్క రసగుల్లలాగా సప్పరిచ్చి వేస్తాం భాయ్. నీకి కనూజ్, నాకి ఢిల్లీ. హాయ్ హాయ్.
1: ఇప్పుడు కనూజ్ మన చేతుల్లోనే ఉంది. సైన్యం, మంత్రాంగం అంతా మన చేతుల్లోనే ఉంది. జయచంద్రుణ్ణి అడ్డు పెట్టుకుని పృథ్వీరాజును కాటు వేయాలి. అప్పుడు మనకు ఎదురు లేనేలేదు.
0: అరే వా, నీవు బడా తెలివి కలవాడు. నీ తెలివికి రెండుసారి జోహార్ జోహార్. అరే గులాం కుత్బుద్దీన్, ఇక జయచంద్రుడు మనకి అడ్డు నైహే. నీవు బోటిండా మీదకి హుర్కి పృథ్వీరాజ్ చౌహాన్ కు మార్దో.
2: ఐసా నైజానా షహన్షా, బోటిండా పై హమ్ గయా తో దేవగిరి రాజా సమరసింహ మనకి డేరా లేపుతార్. వారికి బడా లష్కర్ హుంది. ఉస్కో చోడా తో హమ్ సబ్ పీచే ఫిర్నా, నై తో అల్లా కే పాస్ జానా.
0: అరే అల్లా, దుష్మన్ కు డర్ కే పీచే ఫిర్తారే.
1: కుతుబుద్దీన్ ఆలోచన మంచిది సర్కార్.
0: ఇప్పుడు బోటిండా కొట్టుకపోతే హిందుస్థాన్ మనకి నాయ్ మిల్తా. తబ్ క్యా కర్నా రే.
2: హమారా మాలిక్ జలాలుద్దీన్ టూజా కినే భేజ్ దియా తో హమ్ సింధు మే హుండి దేవగిరి రాజా కో మార్ దియాగా. సర్కార్, టూజా కి బడా పెహల్వాన్ హున్నాడ్.
0: అచ్చా అచ్చా, ఐసా కరేంగే. 5,000 ఘోడాలు తీసుకపోరా అని టూజాకి ఓ భేజో. నేను 12,000 ఘోడాలు తీసుకు వాడికి మద్దత్ పోతా. రాజా జైచంద్ మనకి హడ్డు తిరిగాడ్. హమ్ సబ్ గల్లన్.
1: ఆ భయమక్కర్లేదు ఘోరీ సాబ్. కుతిక సగం కోసి దయతో చంపకుండా వదిలేస్తారు. రాయబారం చేసి కప్పం కట్టయినా రాజ్యాధికారం కోసం చూరు పట్టుకుని వ్రేళ్లాడతారు. శత్రువులపైకి గుర్రాలను నడిపి శత్రువులు అయ్యో పాపం చస్తారేమో అని వదిలేస్తారు. సర్పాలను పట్టుకుని మీరెవరినీ కరవకండర్రా అని మెడలో వేసుకుని వేదమంత్రాలు వల్లిస్తారు. మా కులం ఎక్కువ మీ కులం తక్కువ అని కొట్టుకు దస్తుంటారు.
0: సరే, మీది ఇష్టం. బోటుండా మీదకి రేపు పోతాం.
1: మంచిది. మీకు మద్దతుగా జయచంద్రుడు వస్తాడు. ఇది సత్యం. నా తెలివిని మీరే చూస్తారు.

0: వీరుల్లారా, భారత మాత పుత్రుల్లారా, చంపటం చావటం మాత్రమే తెలిసిన క్రూర విదేశీ ఉగ్రవాదులు మన దేశంపై దండెత్తారు. దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు, గోమాతల్ని వధిస్తున్నారు, స్త్రీ బాల వృద్ధుల్ని ఏమాత్రం దయ చూపకుండా చంపేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. మన స్వాతంత్రాన్ని మనమే కాపాడుకోవాలి. కులాలు, మతాలు, ఈర్ష్యావేశాలు అన్ని కట్టిపెట్టండి. మనమందరం భారతమాత సంతానమని గ్రహించండి. స్వార్థంతో కులమత భేదాభిప్రాయాలు కలిగిస్తున్న నీచుల్ని దూరం చేయండి. అందరం ఒక్కటే భారతీయులమనే సత్యాన్ని గ్రహించి విదేశీయులను ప్రాణాలకు తెగించి ఎదుర్కొని మట్టు పెట్టండి. మన దేహాలు కొన్నాళ్లే ఉంటాయి, భారతీయ ధర్మం శాశ్వతంగా ఉంటుంది. కనుక క్షణికమైన జీవితం కోసం వెనుదిరగకండి, అడుగు ముందుకు వేయండి. విదేశీ శత్రువులపై పిడుగులు కుడిపించండి. భారత మాతను రక్షించండి. విజయమో వీరస్వర్గమో భారతీయ ధర్మమని చాటండి. అరే ఘోరి బందిపోటు దొంగ, నా చేత చిక్కి ఈసారి పోలేవురా. కాళ్ళ మీద పడిన వదిలిపెట్టను. నీ నక్క జిత్తులు ఇక నా వద్ద సాగవురా, తులువా.
1: అరే నేను బందిపోట్, నీవు బందిపోట్. ఆడపిల్లల్ని ఎగ్గిరేసుకుపోయేవాడికి నీకు మేము బందిపోట్ అయ్యాంరా. హమారా ముసల్మాన్ కా తల్వార్ కా హుషార్ దేఖేగా పృథ్వీరాజ్.
2: అరే పృథ్వీరాజ్ చౌహాన్, నాపై పగ సాధిస్తావుగా, నా కూతుర్ని అపహరించి నన్ను అవమానిస్తావుగా. నీ పస ఇప్పుడు తెలుస్తుంది, నీ శూరత్వం ఏమిటో ఇప్పుడు చూపించు. మోసం చేసి నా కూతురి మెళ్ళో తాళి కడతావా, నీ రక్తం తాగుతా. నీకిదే చివరి దినం.
0: జయచంద్ర, నిజముగా నీవు క్రూరమగానివే. కాకపోతే

0: నిన్ను అవమానించిందెవరు? నీ కూతుర్ని దొంగిలించిందెవరు? నీకంటే గర్వించిన వారెవరు? నీవు కూడా భారత మాత కడుపున పుట్టావు. పాపం పుణ్యం చూడకుండా విదేశీయులకు తొత్తువై నీ స్వజనాన్ని నీవే హతమారుస్తున్నావురా.
1: మహారాజా, మత్తు కలిగించే పృథ్వీరాజు మాటలు విని మెత్తబడ్డారో, మిమ్మల్ని గంగలో కలుపుతారు. రాజులెల్లా మీపై కత్తిగట్టారని మరువకండి.
0: ఓరి మదనవర్మ, మాతృద్రోహి, కులరాజన సంపాదిత ప్రాప్తలబ్ధ పదవీ వైభవుడవు, భారతమాత కడుపున చెడబుట్టావురా. ఘోరి నీకు కనోజుని ఇస్తాననడం నీ దురాశను వాడు ఉపయోగించుకొనడానికే. ఈ దేశంలో వాడెవడు? వాడికేమధికారం ఉందిరా? నీ బోడి వాండ్ల అండ ఉన్నందువల్లనే మన దేశాన్ని ఆక్రమించడానికి వాడికి అవకాశం దొరికింది. ఇప్పటికైనా మోసాన్ని గ్రహించి నీ భారతీయులను రక్షించుకోవడం నీ ధర్మం. రాజ్యాకాంక్ష నీకుంటే నా స్థానేశ్వరాన్ని నీకిస్తాను. అప్పటికీ నీ ఆశ తీరకుంటే వారణాసి దేవగిరి సీమలను కూడా నీ పరం చేసేస్తాను.
2: రాజాలు రాజాలు ఏకమై నాకు గాలి తీస్తారు.
1: ఘోరీసాబ్, నేను నీకు నమ్మిన బంటునే కాని నమ్మక ద్రోహిని కాను. ఇప్పుడు ఒంటిగా చిక్కాడు, మనం ఏకమైతే వీడు అయిపోతాడు.
3: సౌ పృథ్వీరాజా,
0: దేశద్రోహి మదన వర్మ, నీచుడా, అధర్మ యుద్ధం చేస్తావురా, నన్ను చంపుతావా? వెన్నుపోటు పొడిచావురా, నీచ భారతీయుడా. నీవు వెన్నుపోటు వేసింది నాకు కాదురా, నీ జాతికే వెన్నుపోటు వేశావురా.
2: అరే గులాం కుత్బుద్దీన్, రెండు పాములు చచ్చాయి, ఈ పాము జయచంద్రుడికి పట్టుకొని కట్టేసి బంధించు. ఇక మనకెదురు నైరే.
4: ఒరే నీచ మానవుల్లారా, వెనక పాటున నా భర్తను వెన్నులో పొడిచిపోతారా? భారత మాతను బందీని చేస్తారా? ఇదిగో ఇదిగో సంయుక్త వస్తుంది, నిలబండిరా, పారిపోతారే, నిలబండి. నాథా నాథా, నన్ను విడిచిపోయావా? నిన్ను రక్షించుకోలేని నిస్సహాయురాలను సంవత్సరమైనా సంతోషంగా కాపురం చేయలేకపోయావు. నా వంటి దురదృష్టవంతురాలు ఎవరుంటారు స్వామి? శత్రుజన భయంకరమైన నీ పరాక్రమం ఏమైపోయింది స్వామి? ఇక నేను జీవించి ఏం ప్రయోజనం? చిచే సంయుక్త, దుఃఖపడుతున్నావా? దేశమాతను రక్షించుకోవడానికి దేహమే విడిచిపెట్టిన దేశభక్తుడు అజ్మీర్ ప్రభు వీరపత్నమైన నీవు దుఃఖిస్తావా? నేను సహగమనం చేసి నీ వెంటే వస్తున్నాను స్వామి, నీ వెంటే వస్తున్నాను. ఒరే జయచంద్ర, ఎంత పని చేశావురా! కూతురి మాంగళ్యాన్ని కూడా కనికరించక అల్లుండే పొట్టన పెట్టుకుంటావా? నీ తల కోసి ఆ రుధిరంతో నా నాథుడికి తర్పణం చేస్తాను. రే జయచంద్ర, ఎక్కడ దేశ ద్రోహి? రే జయచంద్ర,
5: ఇక్కడేనమ్మా, పంచమహాపాతకిని నేనేనమ్మా, నీ తండ్రినమ్మా.
4: నీవు నాకు తండ్రివా? నేను నీకు కూతుర్నా? ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన బందిపోటు నీకు మిత్రుడా? నీ కూతురు ప్రాణేశ్వరుడు నీకు శత్రువా? చిచే, ఏ ముఖం పెట్టుకుని నన్ను బోధర్చడానికి వచ్చావు? చల్లని తల్లిని దేశమాతను ఆ నీచ తుష్కరునికి అప్పచెప్పావు, అల్లుణ్ణి చంపావు, ఎంత డబ్బు మూట కట్టుకున్నావు? నన్ను కూడా కరకు కసాయికు అమ్మి ముల్లె మూట నెత్తికెత్తుకోనన్నా? చిచే,
5: నేను చేసిన నేరం అంతా ఇంత కాదని చెప్పలేనంత చేశానమ్మా. నేను క్షమార్హుడను కానమ్మా, నేను క్షమార్హుడను కాను. ముక్కు పచ్చలారని నీకు అన్యాయం చేయటమే కాదు, మదన వర్మ మాటలు విని స్వజాతినే ధ్వంసం చేశాను తల్లి. అయ్యో దేవుడా, అల్లుణ్ణి చంపుకున్నాను, కూతుర్ని విధవరాలను చేశాను, హైందవ ధర్మాన్ని కాలరాచాను. చల్లని తల్లిని భారత మాతను విదేశీయులకు పట్టి ఇచ్చానమ్మా.

0: మోసపోయా. నే చేసినంత పాపం ఏ నికృష్టుడు చేయడమ్మా. అమ్మా అమ్మా సంయుక్త, ఈ పాప పక్కిలమైన జీవితాన్ని ఇంకెంత మాత్రము మోయలేనమ్మా. నీవన్నట్లు ఈ ఖడ్గంతో నా తల నరుకు, నా రక్తంతో పృథ్వీరాజుకు తర్పణం చెయ్యి. కన్న తండ్రి ఎంత కసాయివాడైనా జన్మనిచ్చినందుకు ఈ కోర్కెనైనా తీర్చు తల్లి. లేదా లేదా, నా కంఠాన్ని నేనే ఉత్తరించుకుని దుష్ట సాంప్రదాయంతో హీన చరిత్రుడనైన నేను ప్రాణం వదులుతానమ్మా, ప్రాణం వదులుతానమ్మా.
1: నాన్నా, నీవు శూరుడివి, అమేయ బల సంపన్నుడివి, ధర్మము న్యాయము నీ ఎందున్నవి. నీవు చచ్చిపోతే భారత స్వాతంత్ర లక్ష్మి కూడా చచ్చిపోతుంది నాన్నా, చచ్చిపోతుంది. నా కోసం విచారించుకో, నీ సామ్రాట పదవిని రక్షించుకోలేకపోతే ఈ కర్మ భూమి అకర్మ భూమి అవుతుంది నాన్నా. విదేశీయులు ప్రవేశించి ఆక్రమిస్తారు. నువ్వు వేగంగా ఇక్కడ నుండి వెళ్ళిపోనన్నా, వెళ్ళిపోనన్నా, లేకపోతే లేకపోతే ఆ విదేశీ ద్రోహులు నీ ప్రాణం కూడా తీస్తారు నాన్నా. పోనన్నా, ఇప్పుడైనా నా మాట విను నాన్నా, వెళ్ళిపోనన్నా.
0: అమ్మా
1: నాన్నా,
0: అమ్మా
1: నాన్నా,
0: నీవు ధర్మస్వరూపిణివి తల్లి, నీ పలుకు ఆజ్ఞగా పాటించి ఈ విదేశీ దండయాత్రలను నిరోధించి భారతదేశంలో కాలు పెట్టిన ప్రతి దురాక్రమణదారును మట్టి కనిపిస్తాను. ఇప్పుడు ఇప్పుడు నేను నిజమైన జయచంద్రుణ్ణి, స్వజాతీయ ధర్మాన్ని రక్షిస్తాను. ఓ దళవాయి సేనలారా,

0: రాహుత్తులారా, మీ గుర్రములను దురుస్తుల వైపు నడుపుడు, మీ వ్యూహములను మోహరింపుడు. ఓ గజపాలకులారా, మీ మత్త గజములను బలిపి శత్రు సేనలను నేలమట్టము గావించుడు. ఇది సామ్రాజ్య చంద్రుని ఆజ్ఞ.
1: అరే కుత్బుద్దీన్, జైచంద్ కు పకడో, జరూర్ బందీ కరో.
2: అనుకున్నంత పనే జరిగిపోయింది. ఇక నాకు తండ్రి కూడా లేడు. ఆ విరిగిపోయిన బండ్ల కట్టెలను పోగు చేసి చితి పెంచుకుని నా ప్రాణనాథులతో సహగమనం చేస్తాను.
3: అమ్మా సంయుక్త, ప్రహరాజ శర్మ వీరవర్మలు వందికా నా నుండి తప్పించుకుని పారిపోయారు. జయచంద్ర మహారాజును కూడా తప్పించారు. ముగ్గురు సరస్వతీ నదీ తీరములో మన సేనలను చేరుకునేలోపు కోరి సైనికులు నిరాయుధులైన ఆ ముగ్గురిని చుట్టుముట్టి చంపేశారమ్మా.
2: భటుడా, అనుకున్నది కావలసినది అంతా అయిపోయింది. ఈ భారతదేశం ప్రప్రథమంగా నేడే విదేశీయులకు బానిస అయిపోయింది. భారతమాత పుత్రులు స్వాతంత్ర సమర యోధులు. విదేశీయులను వెంటనంటి వధించవలసిన యజ్ఞం జరుగుతుంది. నా తమ్ముడు పట్టాభిషిక్తుడై హైందవ ధర్మాన్ని రక్షించమని నేను కోరానని చెప్పు. వెళ్ళు, వెళ్ళిపో.
3: సెలవు తల్లి.
2: ఓ భారతీయులారా, కులమత వర్గరహితంగా హిందువులంతా ఒకే తల్లి బిడ్డలుగా, ఒకే న్యాయము, ఒకే ధర్మము, ఒకే జాతిగా కలిసికట్టుగా నిలవండి. నాకు నా దేశానికి సెలవు.
4: సమ్రాట్ జయచంద్ర నాటకం విన్నారు. రచన శ్రీ ఘట్రాజు సత్యనారాయణ శర్మ. ఇందులో జయచంద్రుడు శ్రీ ఎంవిఎల్ నరసింహారావు, పృథ్వీరాజు శ్రీ కిడాంబి దేవరాజన్, కాశీరాజు శ్రీ ఎల్ శ్రీకృష్ణ, ప్రహరాజు శర్మ శ్రీ ఘట్రాజు సత్యనారాయణ శర్మ, సమరసింహుడు శ్రీ షేక్ సైదా, సిద్ధిరాజు శ్రీ సౌరం గజపతిరావు, దేవగిరిరాజు

నడింపల్లి హనుమంతరావు, వీరవర్మ, శ్రీఎం బాలచంద్రరావు, మదనవర్మ, శ్రీ పిఎల్ నరసింహమూర్తి, మహమ్మద్ ఘోరి, శ్రీ నమలికంటి వెంకటరమణ, కుతుబుద్దీన్, శ్రీ కోట విఠల్బాబు, సంయుక్త శ్రీమతి ఏ విజయలక్ష్మి, బందిపోట్లు శ్రీ మజుందార్ వెంకటకృష్ణారావు, శ్రీ వి గోపాలకృష్ణమూర్తి, భటులు శ్రీ బివి రావు, శ్రీ బివిఎస్ ప్రసాద్, సంగీతం కీబోర్డ్ శ్రీ టి గోవిందరావు, క్లారినెట్ శ్రీ ఏ శ్రీనివాస్, దర్శకత్వం శ్రీ ఎంవిఎల్ నరసింహారావు, నిర్వహణ శ్రీ డిఎస్ఆర్ ఆంజనేయులు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.